0: యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
1: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పన్నీర్ టిక్కా, విచ్ అమికావా పరాటా.
3: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
4: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
2: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B texas.com, perfect for dining, takeaway or full service catering.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call nanda g3 at 919-491-4514. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
5: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support@MyPursue.com.
6: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ నాన్ స్టాప్ ఫన్ కి ట్యూన్ ఇన్ అయి ఉన్నారు విత్ మీ ఆర్జే సుష్మా. అండ్ మండే వచ్చేసింది కాబట్టి వచ్చేసాము పండుగ అయినా, ఏదైనా మండే వచ్చిందంటే మాత్రం రావాల్సిందే కదా. సో అలా వచ్చేసాను అనమాట. అండ్ ఈ రోజు ఏం మాట్లాడుకోబోతున్నాం, ఏం ఆడబోతున్నాం అని అంటారా? సో చెప్పేస్తాను నేను అవన్నీ కూడా. బట్ మొన్న వెన్స్డే రోజు నేను డ్రైవ్ టైమ్ చేశాను అనమాట, 5 to 7 చేశాను. అంటే 1 అవర్ కొంచెం గ్యాప్ తీసుకుని 5 to 7 వరకు చేశాను. సో ఆ చేసే టైంలో నేను ఎండ్ ఆఫ్ ద డ్రైవ్ టైం చెప్పాను దట్ మండే మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే లైక్ యునో వెన్ డు వీ స్టార్ట్ లివింగ్ ఫర్ అవర్సెల్వ్స్, అసలు మన కోసం మనం ఏం చేసుకుంటున్నాము, వై డు అంటే సమ్ టైమ్స్ వీ డు వీ వాంట్ టు స్టే అన్ప్రొడక్టివ్లీ బిజీ అండ్ యునో మన కోసం మనం చేసుకోవట్లేదు, యావరేజ్ గా బ్రతకాలని అనుకోవట్లేదు, ఇట్లా వీటి గురించి మాట్లాడదామని అనుకున్నాను. బట్ ఇప్పుడు కొన్ని కారణాల వల్ల, అంటే ఆ రోజు నేను అది వినాయక చవితి వస్తుందని చెప్పి మర్చిపోయి అలా చెప్పానన్నమాట. సో ఏం చేస్తాం, అన్ని బుర్రలో నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి. సో ఇప్పుడు వినాయక చవితి వచ్చింది కాబట్టి మనం వినాయక చవితి గురించే మాట్లాడుకుందాము. ఇంతకీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటున్నారా? సో మనం లేట్గా వచ్చామన్నమాట, లేట్గా వచ్చి మనం అన్ని సెటప్ చేసుకుంటున్నాము. సో మనం సెటప్ చేసుకుంటూ మల్టీ టాస్కింగ్ చేస్తూ మాట్లాడుతున్నాం కరెంట్లీ. సో అదనమాట సంగతి. అండ్ వినాయక చవితి గురించి మాట్లాడుకుందాం. సో అంటే వినాయక చవితి లైక్ యూనో చిన్నప్పుడు ఎలా ఉండేది మనకి, ఎస్పెషల్లీ లైక్ 90s కిడ్స్ ఎవరైతే ఉన్నారో, చిన్నప్పుడు ఎలా ఉండేది అండ్ ఇప్పుడు ఎలా జరుపుకుంటున్నాము, వాట్ ఈస్ దాట్ వీఆర్ మిస్సింగ్, అంటే ఆ వైబ్ గానీ లేకపోతే ఇంకేదన్నా చిన్నప్పుడు ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం, అందులో ఏమేమి మిస్ అవుతున్నాము. అండ్ ఒకసారి అలా బ్యాక్ వెళ్ళిపోయి మన చిన్నప్పుడు వినాయక చవితి ఎలా జరిగేదో మాట్లాడుకుందాము. అండ్ అలాగే వినాయకుడి గురించి కొన్ని ట్రివియా ఫ్యాక్ట్స్ చెప్తానన్నమాట నాకు తెలిసినవి. సో అవన్నీ మీకు తెలిసే ఉంటాయని అనుకుంటున్నాను, బట్ ఒకసారి అవి కూడా మాట్లాడుకుందాము. అండ్ అలాగే గేమ్ కూడా ఆడాలి కాబట్టి, సో మన గేమ్ ఏంటో తెలుసు కదా, సిగ్నేచర్ గేమ్ ఆడదాం ఈ రోజు. సో ఏంటంటే నేను మీకు ఒక షార్ట్ స్టోరీ చెప్పి దానిలో క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో ఏదో ఒక స్టోరీ అలా అల్లేసి దానిలో ఏదో ఒక డీటెయిల్స్ పెట్టి టైం గురించో ప్లేస్ గురించో ఎక్కడికి వెళ్లారు వాళ్ళు ఎక్కడికి వెళ్లారు ఇలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట. సో అవన్నీ కూడా మనం కానిద్దాము. బట్ బిఫోర్ దాట్ సో ఈ రోజు మనం లెటర్స్ కూడా చదువుతున్నాం కదా, అంటే నిన్న కాదు మొన్న సాటర్డే రోజు ఇక్కడ మన రేడియో సురభిలో గణేష యాక్టివిటీ ఒకటి అయింది. అండ్ అందులో చాలా మంది వచ్చారు, అసలు వీ హ్యాడ్ అన్ అమేజింగ్ రెస్పాన్స్. ఎంత మంది వచ్చారంటే అసలు స్టూడియో మొత్తం అంతా ప్యాక్డ్ అయిపోయింది. అండ్ ఐ వాజ్ దేర్ ఫర్ అ ఫ్యూ అవర్స్ ఉన్నాను కొంచెం సేపు. అండ్ పిల్లలు కానీ ఎంత బాగా పార్టిసిపేట్ చేశారు. సో అక్కడ మేము ఒక గణేష ఇది బాక్స్ పెట్టామన్నమాట, అందులో మీరు గణేషకి ఏమన్నా లెటర్స్ రాయాలి అనుకుంటే రాయొచ్చు అని చెప్పి పెట్టాము. అండ్ అందులో వచ్చిన కొన్ని లెటర్స్ ఈ రోజు చదువుతూ ఉన్నాం కదా, కొన్ని వాసవి అక్క చదివేశారు. సో ఇంకొన్ని నేను చదువుతాను. సో ఇది రాసిందైతే గౌరీ కనికేకర్. సో ఏం రాశారంటే, ఐ లవ్ యూ గణేష, హ్యాపీ గణేష చతుర్థి, హౌ ఆర్ యూ, వెన్ ఆర్ యూ కమింగ్, ఐ వాంట్ టు సీ యూ. వావ్ గౌరీ, ఐ హోప్ ఈ రోజు, అంటే డైరెక్ట్ గా వినాయకుడిని అంటే కొంచెం కష్టం. సో అట్లీస్ట్ ఇంట్లో

బాగా వినాయకుడు విగ్రహం పెట్టుకుని బాగా పూజ చేసుకున్నాం అని చెప్పి అనుకుంటున్నాను. సో ఇంకా కొన్ని లెటర్స్ చదువుతాను అండ్ అలాగే గేమ్ కంటిన్యూ చేద్దాం, అంటే గేమ్ స్టార్ట్ చేసేద్దాము. ఒక్క సాంగ్ అయిపోయిన తర్వాత వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ RJ సుష్మా.

You are tuned into Radio Surabhi 107.9 FM SD3 and మీతో ఉంది ఆజయ్ సుష్మా. సో అలా ఆయుధ పూజ సాంగ్ వినేశారు కదా, అంటే ఫస్ట్ ఏదైనా సరే అలా ఆయుధ పూజ అలా స్టార్ట్ అవ్వాలని చెప్పేసి చేశానన్నమాట. అండ్ అలాగే మనం గేమ్ ఆడదాం, గేమ్ ఆడే ముందు వినాయకుడి గురించి కూడా మాట్లాడదాము అని చెప్పాను కదా. సో అలా మాట్లాడుకుంటూ ఉందాము. అంటే చిన్నప్పుడు గుర్తుందా మీకు వినాయక చవితి ఎలా జరిగేదో, లైక్ పెద్దవాళ్ళు అంటే బొమ్మలు పెడుతున్నారు, వినాయకుడు బొమ్మలు మండపాలు పెడుతున్నారని చెప్పి మనం కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పి వెళ్లి చందాలు వసూలు చేసి మనం ఒక చిన్న బొమ్మ పెట్టడం, అండ్ దెన్ డీజే కానీ ఎక్కడెక్కడ మండపాలు ఉన్నాయో అక్కడికి వెళ్లి అక్కడంతా ఆడుకోవడం, ఇలా చాలా చాలా చేసేవాళ్ళం కదా. ఇప్పుడు రైట్ నో అంటే ఎస్పెషల్లీ అబ్రాడ్ మూవ్ అయిన తర్వాత కానీ పెద్ద అయిన తర్వాత కానీ కొంచెం మిస్ అవుతూ ఉంటాం. అంటే ఇండియాలో ఉంటే అట్లీస్ట్ ఆ వైబ్ అంతా ఉండేదేమో, బట్ ఇక్కడ ఉండడం వల్ల ఐ థింక్ ఐ మిస్ దాట్ వైబ్. అంటే చిన్నప్పుడు అలా వెళ్ళిపోయి ఎంజాయ్ చేయడం ఇదంతా కూడా మిస్ అవుతూ ఉన్నాము రైట్ నో. ఏం చేస్తాం, కొన్ని కొన్ని తప్పవు కదా. సో అలాగనమాట. అండ్ అలాగే మన గేమ్ కూడా ఆడదాము. సో గేమ్ కంటే ముందు ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఇండియా టుడే. సో డాలస్ లో ఫుడీస్ ఉన్నారు, ఆఫ్ కోర్స్ మనందరం ఫుడీసే కదా. సో లిసన్, మీకు వీకెండ్ ప్లాన్స్ మేక్ దెమ్ డెలిషియస్ విత్ ది గ్రాండ్ బఫే. వీకెండ్ బఫే ఉంది అట్ ఇండియా టుడే రెస్టారెంట్, డెలిషియస్ స్ప్రెడ్ ఆఫ్ యువర్ ఫేవరెట్స్ ఆల్ ఇన్ వన్ ప్లేస్. అండ్ థర్స్డేస్ అయితే ఇర్రెసిస్టిబుల్ చాట్స్ ఉన్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం, వీకెండ్ వచ్చేసి బఫే అండ్ థర్స్డేస్ వచ్చేసి చాట్. హెడ్ టు ఇండియా టుడే రెస్టారెంట్, 151 నార్త్ నోలన్ డ్రైవ్ స్వీట్ 100 సౌత్ లేక్ టెక్సస్ 76092. ఇండియా టుడే, కమ్ హంగ్రీ అండ్ లీవ్ హ్యాపీ. సో అదనమాట సంగతి. సో మనకి

ఈ కొంచెం ఈ ఏం చేయాలి ఇదంతా అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు ఈ రోజు ఏం గేమ్ ఆడదాం అంటే అందరూ బాగా తినేసి మంచిగా ఎంజాయ్ చేసి ఉంటారు. మీ వినాయక చవితి ఎలా జరుపుకున్నారు అంతా మంచిగా అయిందని చెప్పి అనుకుంటున్నాను. సో అట్లా ఆలోచిస్తూ ఉన్నాను అనమాట ఏం గేమ్ ఆడాలి అంటే. సరే కొంచెం అందరూ బాగా తినేసి రిలాక్స్ అవుతూ ఉంటారు, మన గేమ్ ని కంటిన్యూ చేసేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. సో కంటిన్యూ చేసేద్దాం, బట్ బిఫోర్ దట్ ఇంకో సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి. రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ అజయ్ సుష్మా. సో మనకి బాగా వినాయక చవితి అనగానే వినిపించే గణేష్ మండపాల్లో పొద్దున్నే వినిపించే సాంగ్, ఈవినింగ్ కాదు. సో ఒకసారి వినేయండి.

మీరు వింటున్నారు నాన్ స్టాప్ ఫన్ విత్ మీ సుష్మా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 ఎఫ్ఎం హెచ్డి 3. అండ్ ఎస్, సో నేను ఇందాకటి నుంచి వినాయకుడి గురించి మాట్లాడతాను. అండ్ వినాయకుడి గురించి మనం ఒక గేమ్ కూడా ఆడదాము అని చెప్తూ ఉన్నాను కదా. సో నాకు హర్ష గారు కాల్ చేశారు. అండ్ హర్ష గారు చెప్తున్నారు ఆయన ఉండే ఏరియాలో ఎక్కువ తెలుగు వాళ్ళు లేరంట, బట్ ఇంకలా డ్రైగా వినాయక చవితి అయితే అయిపోయింది అన్నారు. బట్ ఎంతైనా ఆ వైబ్ మనోళ్ళు అంతా చుట్టుపక్కలుండి ఎంజాయ్ చేస్తుంటే అంటే మరీ డీజే అవన్నీ అంటే కష్టం ఇక్కడ, బట్ అట్లీస్ట్ ఒక నలుగురు ఉండి అందరు కలిసి పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది. బట్ యా, గోయింగ్ ఆన్. అండ్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, బేసిక్ గా వినాయకుడు అంటే మనం అందరం ఏ పని స్టార్ట్ చేసినా కూడా ముందు వినాయకుడిని వర్షిప్ చేస్తాం కదా. అంటే ఏదైనా ఇంట్లో ఫంక్షన్ అయినా, ఎగ్జామ్ అయినా, మ్యారేజెస్ అయినా, ఏదైనా సరే ఫస్ట్ గణేష పూజ చేస్తాం. బికాస్ గణేష అంటే విఘ్నహర్త అంటారు, లైక్ రిమూవర్ ఆఫ్ ఆబ్స్టికల్స్ అంటారు కాబట్టి. అలాగే జ్ఞానంకి గానీ, ఇంటెలిజెన్స్ అండ్ న్యూ బిగినింగ్స్ ఆస్పీషియస్ థింగ్స్ ఏమన్నా ఉన్నా కూడా ఫస్ట్ మనం వినాయకుడిని చూస్తాం. ఇది అందరికీ తెలిసిందే. బట్ నాకు కొంచెం ఆలోచిస్తే ఏమనిపించిందంటే, సో వినాయకుడి అపీరెన్స్ ఏదైతే ఉందో అదే నాకు కొన్ని సెట్ ఆఫ్ లెసన్స్ లాగా అనిపిస్తుంది అనమాట. అంటే బిగ్ హెడ్ ఉంటుంది కదా, సో ఇట్స్ లైక్ థింక్ బిగ్ అని చెప్తున్నాడేమో. చిన్న చిన్న ఐస్ ఉంటాయి, ఇట్స్ లైక్ కాన్సన్ట్రేట్ ఫోకస్ అని చెప్పి. అండ్ పెద్ద ఇయర్స్ ఉంటాయి, విచ్ మీన్స్ లైక్ లిజన్ మోర్ అన్నట్టు చెప్తున్నాడు. అండ్ స్మాల్ మౌత్, లైక్ టాక్లెస్ ఆర్ స్పీక్లెస్ అని చెప్తున్నట్టు. అండ్ బిగ్ స్టమక్ ఉంటుంది కదా, లైక్ డైజెస్ట్ చేసుకోవడానికి బోత్ ద గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్ దట్ లైఫ్ గివ్స్ యూ అని చెప్పేసి. అండ్ చిన్న వాహనం మౌస్ ఎలుక మీద ఉంటాడు. సో అంటే ఎంత కాంట్రాస్ట్ గా ఉంటుందో కదా, అంత పెద్ద వినాయకుడు అంత చిన్న ఎలుక మీద ట్రావెల్ చేయడం ఏంటి అని చెప్పి అనిపిస్తుంది. సో అట్లా అనమాట, ఒక చిన్న ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంటుంది దీని గురించి. ఇట్స్ లైక్ ఎలుక అంటే ఇట్స్ లైక్ అ డిజైర్ ఆర్ రెస్ట్లెస్ మైండ్, అంటే ఎక్కడికైనా వెళ్ళిపోతుంది, ఏం కనిపిస్తే అది కావాలి, ఏది పడితే అది కొరికేస్తుంది ఎలుక, ఒక ప్లేస్ లో ఉండదు, ఇలా ఉంటుంది కదా. అండ్ వినాయకుడు దాని మీద కూర్చొని హీ గివ్స్ లైక్ అ రిమైండర్, అంటే మన డిజైర్స్ మన మీద ఎక్కువగా ప్రభావం చూపకూడదు, మన డిజైర్స్ ని కంట్రోల్ చేయాలన్నట్టు ఆ ఎలుకను కంట్రోల్ చేస్తూ ఉంటాడు. సో ఆ సింబాలిజం కొంచెం నాకు ఇంటర్ప్రిటేషన్ ఎక్కడో చదివాను అండ్ కొత్తగా అనిపించింది. సో అదనమాట సంగతి. అండ్ అలాగే మన స్టోరీ కంటిన్యూ చేద్దాము. నేను కొంచెం కల్పించి చెప్తానన్నమాట ఇవన్నీ కూడా. అండ్ ఇందులో నిజం ఉండొచ్చు, అబద్ధం కూడా ఉండొచ్చు. సో ఆ స్టోరీ అయితే ఒకసారి వినండి. ఒకసారి శివ పార్వతి వినాయకుడు అండ్ కార్తికేయుడు ఒక ఛాలెంజ్ ఇచ్చారనమాట. సో మనందరికీ తెలిసిందే కదా, ఎవరైతే ఫస్ట్ ప్రపంచం మొత్తం చుట్టి వస్తారో వాళ్ళకి ఒక స్పెషల్ ఇది ఇస్తామని చెప్పి చెప్పారనమాట. సో కార్తికేయుడు వెంటనే నెమలు వేసుకుని బయలుదేరిపోతాడు. వినాయకుడు మాత్రం తన పేరెంట్స్ చుట్టూ 3 సార్లు తిరిగి, నాకు నా పేరెంట్సే ప్రపంచం అండ్ శివ పార్వతులే కదా ప్రపంచానికి ప్రపంచం అంటే అని చెప్పి చెప్తాడు. సో అప్పుడు ఆ వరం అంతా వినాయకుడికి వచ్చేస్తుంది. సో ఈ స్టోరీలో కార్తికేయుడు దేని మీద బయలుదేరాడని నేను చెప్పాను, కార్తికేయుడి వాహనం ఏంటి. డూ లెట్ మీ నో 9726361966. అండ్ అలాగే వినాయకుడు 8 అవతారాల్లో యుద్దాలు చేశారంట. సో ఇది ద్రవ్య నాకు కూడా ఇప్పుడు కొత్తగా తెలిసింది. సో అండ్ ఈ 8 అవతారాల్లో వచ్చి 8 మంది మీద డెమాన్స్ మీద వార్ చేశాడంట. అండ్ ఒక్కొక్క అవతారం ఒక్కొక్క ఎమోషన్ కి రిలేట్ అయి ఉంటుందంట. సో ఆ ఎమోషన్ ఏంటి, ఆ అవతారాలు ఏంటి మాట్లాడుకుందాము. ఇన్ కేసు ఎవరికైనా తెలిసేమో ట్రై చేద్దాం. ఫస్ట్ అవతారం అయితే వక్రతుండ. సో ఏ రాక్షసుడి మీద ఆ అవతారంలో ఫైట్ చేశారు అండ్ దానికి ఉన్న ఎమోషన్ ఏంటి ఎవరికన్నా తెలుసా? డూ లెట్ మీ నో 9726361966. అండ్ కార్తికేయుడు వాహనం ఏంటి, అండ్ అలాగే వినాయకుడు ఫస్ట్ అవతారం వక్రతుండ అవతారంలో ఏ రాక్షసుడి మీద ఫైట్ చేశాడు, అండ్ అలాగే దానికి రిలేట్ అయిన ఇంటర్నల్ ఎమోషన్ ఏంటి? డూ లెట్ మీ నో 9726361966. అండ్ అలాగే

ఇప్పుడు బిఫోర్ ఐ గో నేను ఇంకొక లెటర్ చదివేస్తాను. సో ఈ లెటర్ రాసిందైతే హృదయ్. హృదయ్ ఏం రాసారంటే, డియర్ లార్డ్ గణేష, హ్యాపీ బర్త్డే, ప్లీజ్ బ్లెస్ మీ విత్ హ్యాపీనెస్. ఐ హోప్ గణేష బ్లెస్సెస్ యూ విత్ హ్యాపీనెస్ అండ్ వీ ఆల్ ఆల్సో వాంట్ టు బ్లెస్ యూ విత్ హ్యాపీనెస్ హృదయ్. సో అలాగా లెటర్స్ కూడా చదువుదాము అండ్ అలాగే ఈ గేమ్ ఆడుతూ ఉందాము. ఎవరికన్నా ఆ అవతారంలో ఫైట్ చేసిన రాక్షసుడి పేరు, ఆ ఎమోషన్ తెలిసినా నాకు కాల్ చేయండి. అండ్ అలాగే నేను అడిగినట్టుగా ఇందాక స్టోరీలో మన కార్తికేయుడు ఏ వాహనం వేసుకొని బయలుదేరాడో జులెట్ మీనో. ఇప్పుడైతే ఇంకొక పవర్ఫుల్ సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జీ సుష్మా.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది ఆర్జే సుష్మా. సో ఎస్, నేను ఇందాక అడిగాను కార్తికేయుడి వాహనం ఏంటి అని చెప్పి, అండ్ కరెక్ట్ గా ఆన్సర్ చెప్పింది అయితే కళ్యాణ్ గారు. సో ఆన్సర్ ఏంటి అంటే ఆబ్వియస్లీ నెమలి, అందరికి తెలిసిందే, బట్ నా స్టోరీలో చెప్పాను కాబట్టి అడిగాను. అండ్ అలాగే నేను ఇందాకటి నుంచి ఇది కూడా చెప్తూ ఉన్నాను, లైక్ గణేష వినాయకుడు 8 అవతారాల్లో వచ్చి మనలో ఉండే ఒక్కొక్క ఇంటర్నల్ ఎమోషన్ మీద ఫైట్ చేశాడు, అండ్ ఆ అవతారం

0: వికారాలకి ఆ ఎమోషన్ కి ఏంటి లింక్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. సో ద ఫస్ట్ వన్ నేను అడిగింది ఏంటంటే వక్రతుండ. వక్రతుండ అనే అవతారంలో ఒక మనలో ఉన్న ఒక ఎమోషన్ ని చంపడానికి వినాయకుడు అవతారంలో వచ్చాడని చెప్పి అంటారు. ఈ స్క్రిప్చర్స్ లో రాసున్నారనమాట అది. సో అందులో వక్రతుండ అనే దాంట్లో వచ్చి డిఫీట్ చేసింది ఎవరిని అంటే మత్సరాసుర. మత్సరాసుర అంటే జెలసీ అంట. సో అది యూజువల్ గా లార్డ్ ఇంద్ర ఉన్నాడు కదా, ఇంద్ర నుంచి వచ్చిందంట. సో అలా వచ్చినప్పుడు మన వినాయకుడు వచ్చి ఆ ఎమోషన్ మీద ఫైట్ చేయడానికి వక్రతుండ అనే అవతారంలో వచ్చాడంట. సో జెలసీ, మనలో హ్యూమన్స్ లో ఉండే జెలసీ మీద ఫైట్ చేయడానికి వక్రతుండ అవతారం అంటారనమాట. సో అలాగా 8 రకాల అవతారాలు ఉన్నాయి వినాయకుడికి. సో దీని గురించి ఎవరికన్నా ఇంకా బాగా తెలిస్తే డూ లెట్ మీ నో. నాకు ఇప్పుడిప్పుడే కొంచెం తెలిసిందనమాట. బట్ మాట్లాడుకుందాము 9726361966. అండ్ అలాగే వినాయక చవితి గురించి చెప్తూ ఉన్నాను కదా. సో మనందరికీ తెలిసిందే వినాయకుడిది ఒక అంటే టస్క్ కంప్లీట్ గా ఉంటుంది అండ్ ఇంకొకటి విరిగిపోయి ఉంటుంది కదా. సో డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి బట్ ఒకటి బాగా వినేది ఏంటంటే మహాభారత నుంచి. సో వ్యాస మహాభారతం లో ఏముంటుందంటే వ్యాసుడు మహాభారతం చెప్తున్నప్పుడు ఆ పెన్ లో ఇంక్ అయిపోతుందో సంథింగ్ ఏదో అయిపోయినప్పుడు వినాయకుడు తన అది రాయడం ఆపకూడదని చెప్పేసి తన దంతం విరిచి ఆ దంతంతో రాస్తాడు. పెన్నది ఏదో విరిగిపోతుంది అనమాట, పెన్ పనిచేయట్లేదని చెప్పేసి సంథింగ్ అట్లా దంతం విరిచి దాంతో రాస్తాడు. అండ్ అలా అందువల్లన వినాయకుడికి ఒక దంతం విరిగిపోయి ఉంటుంది అని చెప్తారనమాట. బట్ ఐడియా నచ్చిందనమాట. సో సమ్ టైమ్స్ మనం పర్ఫెక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు చూడడానికి కానీ ఎలా అయినా మన అపియరెన్స్, బట్ ద విజ్డమ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ గ్రేట్ కదా. అంటే వీఆర్ గ్రేట్ బట్ సమ్ టైమ్స్ వీ డోంట్ హ్యావ్ టు అపియర్ గ్రేట్ అని చెప్పేసి నాకు అది వినాయకుడు చూపిస్తాడేమో అని చెప్పి అనిపించింది అనమాట. సో ఫిజికల్ గా పర్ఫెక్ట్ గా ఉండకపోయినా డిఫరెంట్ బాడీ డిఫరెంట్ గా టస్క్ అట్లా ఇరిగిపోయి ఉన్నా హ్యూజ్ బెల్లీతో ఉన్నా అండ్ చిన్న చిన్న వాహనం ఉన్నా సరే ఇంటెలిజెన్స్ అండ్ విజ్డమ్ అనగానే మనకి వినాయకుడే గుర్తొచ్చినట్టు మేబీ మనం కూడా పర్ఫెక్ట్ గా లేకపోయినా మనలో ఉన్న కొన్ని క్వాలిటీస్ వల్ల మనం గుర్తొస్తామేమో అని నేను ఇంటర్ప్రిట్ చేసుకున్నాను అనమాట. సో అది సంగతి. అండ్ నెక్స్ట్ అవతారం వచ్చేసి ఏకదంత. అంటే ఇప్పుడే చెప్పాను కదా ఒకదంత విరిగిపోయి ఉంటుంది, సింగిల్ టాస్క్ ఉంటుంది కదా. సో ఆ ఏకదంత అనే అవతారంలో మనలో ఉండే ఒక ఇంటర్నల్ ఎమోషన్ మీద వినాయకుడు ఫైట్ చేశాడు. సో ఆ ఎమోషన్ ఏంటి ఎవరికన్నా తెలిస్తే డూ లెట్ మీ నో 9726361966. అండ్ అలాగే నెక్స్ట్ లెటర్ కూడా చదువుతాను నేను. సో నెక్స్ట్ లెటర్ రాసింది ఎవరంటే దేవాన్ష్. సో దేవాన్ష్ వచ్చేసి నా ఏజ్ 6 అంట అని రాశాడు. 6 ఇయర్స్ దేవాన్ష్, ఐ వాంట్ ఎ బేబీ సిస్టర్ అండ్ గణేష్ ఆర్ యూ ఓకే అని రాశాడు అనమాట. సో హౌ క్యూట్ కదా, ఐ వాంట్ ఎ బేబీ సిస్టర్ అన్నాడు. ఐ హోప్ దేవాన్ష్ యూ గెట్ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్ అండ్ హోప్ఫుల్లీ బేబీ సిస్టర్ కూడా వచ్చాయని చెప్పి అనుకుంటున్నాను. సో అదనమాట పిల్లలకి బాగా ఎమోషన్ ఉంటుంది అందుకే ఆర్ యూ ఓకే అని మరి రాశాడు వినాయకుడికి. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి. స్టే ట్యూన్ టు రేడియో సర్వే 107.9 FM HD3.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday only on Radio Surabhi 107.9 FM HD3.
3: రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్ ఓకే?
4: షూర్.
3: హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
4: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
3: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
2: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, idiga thoduga Radio Surabhi, America lo telugulustam.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తుంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులో పచ్చని పంట బ్యాలెన్స్, దేశ

0: ప్రమాణ పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 848-244-0213.
1: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
2: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్, వివేక్ ఫ్లవర్స్.
1: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
6: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ యూ ఆర్ ట్యూన్ ఇన్ టు నాన్ స్టాప్ ఫన్ విత్ మీ సుష్మా. సో వినాయక చవితి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఒకసారి చిన్నప్పటికి అంటే బ్యాక్ టు అవర్ చైల్డ్హుడ్ వెళ్ళిపోదాము. ఫ్యాక్ట్స్ ఇవన్నీ కొంచెం సేపు పక్కన పెడితే, వినాయకుడి గురించి ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాము, బట్ అది పక్కన పెడితే వినాయక చవితి మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఇట్స్ అ డిఫరెంట్ ఫీలింగ్ కదా. బికాస్ ఐఎమ్ రీడింగ్ దీస్ లెటర్స్, ఇందాక దేవాన్ష్ రాసిన లెటర్ చదివినప్పుడు ఎంత బాగా అడిగాడో కదా గణేష, ఆర్ యూ ఓకే అని చెప్పేసి. ఆ చిన్నపిల్లలకి ఆ ఎమోషన్ ఉంటుంది వినాయకుడితో, అండ్ ఎస్పెషల్లీ అంటే అందరికీ ఉంటుంది బట్ చిన్నపిల్లలకి ఇంకా ఎక్కువ ఉంటుంది. మనం చిన్నప్పుడుగా ఉన్నప్పుడు కూడా బాగా చేసుకున్న ఫెస్టివల్ ఏదైనా ఉంటే అది నాకు తెలిసి వినాయక చవితి ఎక్కువ అనుకుంటున్నాను. సో మనం బేసిక్ గా ఒక వారం ముందు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట షాపింగ్ అని చెప్పి, పూజ సామాన్లు కొనుక్కోవడం అండ్ ఫుడ్ ప్రిపరేషన్స్ అవుతూ ఉంటాయి ఆ రోజు రాగానే. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే అబ్బా ఇల్లు మొత్తం అగరబత్తి స్మెల్, ఫ్రెష్ ఫుడ్ ఉంటుంది అండ్ టీవీలో మంచిగా డివోషనల్ సాంగ్స్ ప్లే అవుతూ ఉంటాయి. మన మమ్మీ ఏమో అర్జెంట్ గా నువ్వు వెళ్ళి స్నానం చేసిరా అది ఇది అని చెప్తాం, మనమేమో అబ్బా ఫుడ్ పెడితే బాగుండు స్నానం తర్వాత చేయొచ్చు అని చెప్పి ఉండేవాళ్ళం. బట్ ఎనీవే వెళ్ళి స్నానం చేసి వచ్చిన తర్వాత కొత్త డ్రెస్ వేసుకొని అలా మనకి ఉండే ఒకే ఒక ఇంపార్టెంట్ జాబ్ ఏంటంటే ఆ పత్రి తీసుకొస్తారు కదా, అది అలా అరేంజ్ చేయడం అనమాట. అప్పట్లో చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఆ పత్రి కొనడం గానీ దాన్ని అరేంజ్ చేయడం గానీ. బట్ ఇప్పుడు ఏదో వెళ్తామా అలా అలా వెళ్ళేసి గ్రాసరీస్ కి తెచ్చుకుంటామా అయిపోయిందా అంతే, ఏదో నాలుగు ఆకులు తెచ్చుకున్నా అయిపోయింది అలా ఉందన్నమాట. సో అదనమాట సంగతి. ఒక ఎగ్జామ్ లాగా తీసుకొని మంచిగా అట్లా అరేంజ్ చేసి ఎంత కాన్సన్ట్రేటింగ్ గా చేసేవాళ్ళమో అప్పట్లో. ఇంకా ఫుడ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఉండ్రాళ్ళు, కొడుములు, ఎన్ని ఐటమ్స్ ఉండేవో కదా, పులిహోర ఎంత బాగా రెడీ చేసి పెట్టేవాళ్ళు. సో బట్ పూజ అయ్యే వరకు తినకూడదని చెప్తారు. మనమేమో వినాయకుడికి అన్నీ కూడా ఎక్కువ మనమే ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తూ ఉంటాం, మనకెప్పుడు పెడతారో ఏంటో అని చెప్పేసి అలా కిచెన్ చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళం. పూజ ఎప్పుడు అయిపోతుందో, మనకెప్పుడు పెడతారో అని చెప్పేసి. సో అలా చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. అదే ఇప్పుడు అనుకోండి మనమే వండుకొని మనమే తినాలి, సో ఆ ఎక్సైట్మెంట్ పోతుంది. ఎంతైనా అమ్మ చేసి పెడితే వచ్చే ఎక్సైట్మెంట్ మనకు మనమే చేసుకొని తింటే రాదని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అలా ఇంకా మాట్లాడుకుందాము. బట్ బిఫోర్ దట్ నేను ఇందాక అడిగాను కదా ఒక గణేష అవతార్ గురించి, ఏకదంత అంటే సింగిల్ టాస్క్ ఉంటుంది. ఆ అవతారంలో వచ్చి ఒక మనలో ఉండే ఒక ఇంటర్నల్ ఎమోషన్ మీద వినాయకుడు ఫైట్ చేశాడు. అలా 8 అవతారాల మీద వచ్చాడు అని చెప్పాను కదా. సో ఆ ఏకదంత అవతారంలో వచ్చింది ఏంటి అంటే ఫైట్ చేసింది ఆరోగెన్స్ అనమాట. సో మనిషిలో ఉండే ఆరోగెన్స్ మీద ఫైట్ చేయడానికి వినాయకుడు అవతారంలో వచ్చాడు. అంటే సమ్ టైమ్స్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వీ నో మనం రాంగ్ అయి ఉంటాము ఒక ఆర్గ్యుమెంట్ లో, బట్ స్టిల్ మనం సారీ చెప్పాం, మన తప్పని ఒప్పుకోము, బికాస్ వీ డోంట్ వాంట్ టు గివ్ ఇన్ ఫస్ట్ అనమాట. సో ఎందుకు ఏం ఆపేస్తుంది అంటే మనకి ఈగో వస్తుంది, ఆరోగెన్స్ వస్తుంది. సో అలా ఆ ఇమోషన్ మీద ఫైట్ చేయడానికి వినాయకుడు అవతారంలో వచ్చాడు అనమాట. సో అది సంగతి. అండ్ ఇంకా మాట్లాడుకుందాం, బట్ బిఫోర్ దాట్ ఇంకొక సాంగ్ వస్తుంది ఫ్రమ్ ది మూవీ కృష్ణుడి స్వామి రారా, కృష్ణుడి వారసులంతా సాంగ్ వచ్చేస్తుంది. వింటున్నాండి రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ RJ సుష్మా.

మీరు వింటున్నారు రేడియో సుర్బీ 107.9 ఎఫ్ఎం HD3 అండ్ మీతో ఉంది అజయ్ సుష్మా. సో మనకి స్పిరిచువల్ టాపిక్స్ చాలా కొత్తగా ఉన్నాయి, అంటే రిలీజియస్ ఏ బట్ కొత్త కొత్తగా ఉంది. వినాయకుడి గురించి మాట్లాడుతుంటే, అంటే మనం ఎప్పుడు స్పిరిచువల్ గా అంత ఎక్కువ మాట్లాడుకోలేదు, స్పిరిచువల్ బుక్స్ చదువుతూ ఉంటాం కానీ దాన్ని కూడా మనం లైఫ్ కి కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇప్పుడే తెలుసుకుంటున్నాను. అండ్ యా, ఎప్పుడు లైఫ్ గురించి మాట్లాడుతూ స్పిరిచువల్ గా ఏం మాట్లాడినా కూడా అది నేను లైఫ్ కే మనం రిలేట్ చేసేసుకుంటున్నాను. సో ఇట్స్ ద థింగ్ అనమాట. అండ్ అలాగే సో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అబౌట్ మైత్రీస్ రెస్టారెంట్. సో అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ క్యూజిన్. హెల్త్ ఆఫ్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్ అండ్ స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బుఫే అండ్ ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి వైట్లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ అయితే గ్యారంటీగా దొరుకుతుంది. సో ఇంతే కాదు, మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాటరింగ్ అండ్ banquet services in town. So inkenduku alasam, visit Maitri's Indian Cuisine, now serving you on Irving, South Lake and Frisco. So adanamata sangathi. And alage inka maatladukundam vinayakudu gurinchi. So ee moon theory undi kada, ante vinayak chavithi roju moon chudagurudu ane story chinnappudu nunchi baaga vinnamo. Evaraina chuste abbo valiki year mottham baaga evo nindalu evo vastayi ani cheppi chaala antaru. Evaraina bayitiki velutunte కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, మూన్ ని చూడకుండా వెళ్ళండి. ఇప్పుడు నేను ఇంటికి వెళ్లేటప్పుడు ఇది గుర్తుపెట్టుకుని మూన్ ని చూడకుండా వెళ్ళాలి. అండ్ అలాగే సో ఈ మిత్తేమో నాకు తెలియదు కానీ దీన్ని వాడుకొని ఫ్లర్టింగ్ అయితే బాగా చేస్తారు అనమాట. సో అవన్నీ కొంచెం నిబ్బా ఏజ్ లో ఉన్నప్పుడు బాగా ఎక్కువ విన్నా ఫ్లర్టింగ్ అంటే, ఈ రోజున వినాయక చవితి కదా నేను నిన్ను చూడకూడదు అంటారు. ఎందుకు అంటే ఓ మూన్ ని చూడకూడదు కదా, నువ్వు మూన్ కదా అని చెప్పి అంటారు. సో ఇలాంటి నిబ్బా ఫ్లర్టింగ్ ఎవరైనా చేస్తుంటే అస్సలు వినకండి. అండ్ అది సంగతి. నెక్స్ట్ మాట్లాడేసుకుందాము అబౌట్ నెక్స్ట్ అవతారం గురించి మాట్లాడుకుందాము. సో నేను చెప్తాను, మీకు అర్థమవుతుందేమో చూద్దాము. సో ఇమాజిన్ మీ సాలరీ పెరిగిపోయింది. ఫస్ట్ ఫైనల్ గా మీకు అనిపించేది ఏంటంటే, అబ్బా ఇప్పుడు కంఫర్టబుల్ గా ఉంటాను అనుకుంటాం. 6 మంత్స్ తర్వాత ఇంకొంచెం పెరిగింది, ఇది సరిపోవట్లేదు అనుకుంటాం. కార్ వచ్చింది, ఓకే ఫైన్, పెద్ద కార్ కావాలి. ఇల్లు వచ్చింది, ఇంకా పెద్ద ఇల్లు కావాలి. ఫాలోవర్స్ వచ్చారు కానీ ఇంకా ఫాలోవర్స్ కావాలి. అంటే మనకి ఏది సరిపోతుంది అనే పాయింట్ రాదు. సో ఆ ఇమోషన్ ఏంటి, అండ్ ఆ ఇమోషన్ మీద వినాయకుడు ఏ అవతారంలో ఫైట్ చేశాడో మాట్లాడుకుందాము. నెక్స్ట్ వచ్చి చెప్పేస్తాను నేను ఆన్సర్. ఇన్కేస్ ఎవరికైనా తెలిస్తే నాకు ఆన్సర్ చెప్పచ్చు 9726361966. అండ్ ఇప్పుడు అయితే ఒక హిందీ సాంగ్ వస్తుంది, నాకు బాగా ఇష్టమైన సాంగ్ అనమాట. రేస్ టు మూవీ నుంచి వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ అజయ్ సుష్మా.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ ఆర్జే సుష్మ ఉంది ఆన్ ఎయిర్. నాన్ స్టాప్ ఫన్ కి చెందిన ఉన్నారు. మనం వినాయకుడి గురించి మాట్లాడుకుంటున్నాము అండ్ అలాగే కొన్ని అవతారాలు చెప్పి నేను అడుగుతూ ఉన్నాను అనమాట. సో ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ లో సో ఏంటి అంటే గ్రీడీనెస్ అనమాట. అంటే ఏం వచ్చినా సరే ఇంత చాలు అనుకోకుండా గ్రీడీనెస్ ఏదైతే ఉంటుందో దాని గురించి అనమాట. అండ్ దానికి రిలేటెడ్ గా పేరు ఏంటంటే దాన్ని ఏమంటారంటే లోబాసుర అంటారంట. అంటే లోబాసుర ఇస్ లైక్ గ్రీడ్ అనమాట, మనలో ఉండే గ్రీడ్. అండ్ దాని మీద ఫైట్ చేయడానికి వినాయకుడు అవతారం ఏమంటే గజానన అంట. సో గజానన అంటారంట. సో లాట్ ఆఫ్ థింగ్స్ టు నో అబౌట్ వినాయకుడు. అండ్ అలాగే నేను అబౌట్ చిన్నప్పుడు మన వినాయక చవితి ఎలా జరిగేది, ఏంటి మిస్ అవుతున్నాము, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. సో ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్ లో వినాయక చవితి అంటే బాగా జరుపుకుంటాం. అండ్ ఆల్సో మహారాష్ట్రలో బాగా చేస్తారు. అండ్ గోవాలో దెర్ ఈస్ అ డిఫరెంట్ థింగ్, ఇట్స్ కాల్డ్ చవత్ అంట. వేర్ అంటే వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం మనం సంక్రాంతికి వెళ్ళినట్టు ఇంటికి వెళ్ళిపోయి ఊరికి వెళ్ళిపోయి జనరేషన్స్ అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారంట. అండ్ వాళ్ళు ఇంకొకటి మటోలి అని చేస్తారంట ఇంట్లో. అంటే ఏంటంటే గణేశుడిని లైక్ సీజనల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ అండ్ లీవ్స్ తో చేస్తారంట. ఇట్స్ లైక్ బ్రింగింగ్ మాన్సూన్ అండ్ నేచర్ ఇన్ టు ద హౌస్ అన్నట్టు వాళ్ళు అలా చేసుకుంటారంట. సో అండ్ అలాగే మన ఆంధ్రాలో కాణిపాకం వినాయకుడి గురించి అయితే ఒక బిలీఫ్ ఉంటుంది కదా, అంటే స్వయంభూ అంటారు, విచ్ ఇస్ లైక్ స్వయంగా వెలిసిన విగ్రహం అంటారు. అండ్ అలాగే ఆ విగ్రహం పెరుగుతూ ఉంటుంది అని చెప్పి అంటారు. అండ్ వాళ్ళ యాన్యువల్ బ్రహ్మోత్సవం కూడా జరుగుతుంది, సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 4 వరకు జరుగుతుంది అనమాట ఇయర్ అయితే. సో అలాగా డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ బిలీఫ్స్ తో వినాయక చవితి జరుగుతూ ఉంటుంది. అండ్ ఫైనలీ ఏంటంటే ఆయన ఇంటికి వచ్చాడు అంతే అలా అనుకుంటాము. అండ్ నెక్స్ట్ నేను ఇంకొక లెటర్ చదివేస్తాను. నెక్స్ట్ ఎవరు రాశారంటే సత్యనారాయణ రాశారు. అండ్ వాట్ హీ రోట్ ఈజ్, గణేష హ్యాపీ బర్త్డే, లడ్డూస్ ఆర్ టేస్టీ, ప్లీజ్ కమ్ సూన్, ఐ వాంట్ టు డూ పూజ. వావ్, హోప్ఫుల్లీ సత్యనారాయణ మీరు మంచిగా పూజ చేసుకున్నారని చెప్పి అనుకుంటున్నాను. ఎంత బాగా రాశారో కదా, ప్లీజ్ కమ్ సూన్, ఐ వాంట్ టు డూ పూజ అని చెప్పేసి ఇంత ఎంత ఎమోషన్ తో రాశారు. సో హోప్ఫుల్లీ అందరూ పూజ బాగా చేసుకున్నారని చెప్పి అనుకుంటున్నాను. అండ్ నేను కూడా పూజ చేశాను కానీ ప్రసాదాలు తినాలి. ఎప్పుడెప్పుడు 9 అవుతుందా ప్రసాదాలు తిందామా అని వెయిట్ చేస్తున్నాను. బట్ బిఫోర్ దాట్ ఈ 1 అవర్ అయితే ఎంటర్టైన్ చేస్తాను, ఎంటర్టైన్ చేసేసే వెళ్ళిపోతాను. నెక్స్ట్ ఇంకొక అవతారం గురించి మాట్లాడుకుందాము. అలాగే ఇందాక చెప్పాను కదా, ఎవరైనా నువ్వు చందమామలా ఉంటావు, ఈ రోజు నిన్ను చూడను, ఇలాంటి సోది కబుర్లు చెప్తుంటే వెంటనే వాళ్ళని కట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి. రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా.

ఏం ఎలా చేస్తున్నావు? సిక్కేస్తుంది, దగ్గరికి రావద్దు ప్లీజ్. చంటి, అరే

నేను ఎప్పుడు ఎండింగ్ వరకు వినలేదు. చంతి ప్లీజ్ ఏంటి ఏవేవో వచ్చేస్తున్నాయి, బట్ ఆ వాయిస్ ఎంత బాగుందో కదా కౌసల్య గారిది. సో అప్పట్లో చక్రి గారి మ్యూజికల్ అండ్ కౌసల్య గారి వోకల్స్ ఎంత బాగుండేదో కదా, ఒక ఎవర్గ్రీన్ కాంబినేషన్. సో ఈడియట్ మూవీ నుంచి అయితే సాంగ్ వినేశారు. అండ్ యూ ఆర్ ట్యూనింగ్ టు రేడియో సూర్పి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది ఆర్జే సుష్మా. సో ఎస్, మనం వినాయకుడి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. సో ఇందాక నేను చెప్తూ ఉన్నాను అబౌట్ మూన్, అంటే ఈ రోజు మనం చందమామని చూడకూడదు ఎందుకంటే నువ్వు చందమామలో ఉంటావు అది ఇది అని చెప్తూ ఉంటారు అని చెప్పాను కదా. సో దాని వెనక అంటే బేసిక్ గా ఇలాంటివి మనకి జస్ట్ చెప్తారు, అంటే ఈ రోజు చూస్తే ఇలా నిందలు మోయాల్సి వస్తుందేమో అది ఇది అని చెప్తారు, బట్ దాని వెనక ఒక రీజనింగ్ ఏంటి అంటే ఎందుకు అలా చెప్తారు మన పెద్దవాళ్ళు కానీ ఋషులు కానీ, అంటే మూన్ అంటే చంద్రుడికి బాగా అహంకారం ఉండేది కదా, లైక్ ఇట్లా నేనే ఇది అన్నట్టు ఉండేది. సో ఆ అహంకారం ఉంటే ఇలా జరుగుతుంది అని చెప్పడానికి ఈ స్టోరీ ఎక్కువగా చెప్తారు. అండ్ ఎస్పెషల్లీ లైక్ బాడీ షేమింగ్ గురించి కానీ ఇట్లా అనమాట, ఎవరిని బాడీ షేమింగ్ చేయకూడదు అంటే చంద్రుడు నేను బాగుంటాను అని చెప్పేసి వినాయకుడిని ఎత్తే ఎలా అయితే అంటారో, సో అలా అంటే ఇలాంటివి జరుగుతాయి మీకు, సో ఇలాంటి పనులు చేయకూడదు అన్నట్టుగా మనకు ఆ స్టోరీలు అన్ని చెప్పేవాళ్ళు అనమాట. సో బేసిక్ గా మనం అవన్నీ మర్చిపోయి గాలి కొల్లేసి బేసిక్ గా ఏం తీసుకుంటామంటే ఎవరినైనా ఫ్లడ్ చేసుకోవడానికి ఇట్లా వాడుకుంటాము, ఆర్ జస్ట్ మూన్ ని చూస్తే ఏదో జరిగిపోతుందన్న భయంలో ఉంటాము. బట్ అంతేగాని దాని వెనుకున్న అర్థాలు కూడా మనం అర్థం చేసుకోవాలి. అండ్ దాంట్లో కొన్ని నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ మీకు చెప్తూ ఉన్నాను అనమాట అబౌట్ వినాయకుడి అవతారాలు.

రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. మీరు రేడియో సురభి వినాలి అనుకుంటే మీరు ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్ లో రేడియో సురభి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆర్ 107.9 ఎఫ్ఎం HD3 కి ట్యూనింగ్ అవ్వచ్చు. అండ్ అలాగే కార్ ప్లే లో కూడా వచ్చేసాం మేము. అండ్ అలాగే మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ లో కూడా ఫాలో అయిపోవచ్చు @RadioSurabhi. సో మా అప్డేట్స్ అన్ని అక్కడ వస్తాయన్నమాట. మనం కూడా అలా 2-3 వీడియోస్ లో కనిపిస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఈ మధ్య కొన్ని వీడియోలు కాంటెంట్లు చేస్తున్నాము, చేయాల్సి వస్తుంది కొంతమంది వల్ల. సో ఐఎమ్ ఎంజాయింగ్ డూయింగ్ దట్ కాంటెంట్. అండ్ అలాగే రేడియో సురభిలో మీరు మా కాంటెంట్ ని కానీ ఇంకా మా అప్డేట్స్ ని కానీ ఎక్కువ చూడొచ్చు. అండ్ ఎందుకు ల్యాగ్ చేస్తున్నావు అంటారా, ల్యాగ్ చేయకుండా నేను ఒక సాంగ్ ప్లే చేసేస్తాను. అండ్ ఆ సాంగ్ అయితే హర్ష గారు రిక్వెస్ట్ చేశారు. సో ఈ సాంగ్ వచ్చేసి రారా కృష్ణయ్య మూవీ నుంచి ఓనం ఓనం అనే సాంగ్ అనమాట. సో ఈ సాంగ్ హర్ష గారి కోసం. అండ్ అలాగే మీకు ఏదైనా సాంగ్ రిక్వెస్ట్ ఉన్నా యూ కెన్ లెట్ మీ నో 9726361. రేడియో సురభి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుష్మాన్ భవ ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. నీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
5: ఐ హావ్.
4: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటకు వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్.

0: be dramatic, but to be realistic. Visit My Place today and taste the difference. Authentic Indian flavor, stunning views, anni meekosam wait chestunnayi. Mee daggarlo unna Irving, South Lake, leda Frisco branches ni ippude visit cheyandi. Breakfast nunchi thali varaku anni rojulu special ga enjoy cheyandi.
1: Amma, Saturday movie?
0: Manabadi class.
1: Amma, old McDonald had a farm.
0: Uppu kappu rambu. Telugu padam cheppu.
1: Uppu kappu.
0: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilpe chotu. For more information, visit manabadi.siliconandhra.org. From chaos to clarity. Your day begins with 100 notes. Notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
0: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
0: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
4: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అండ్ మీతో ఉంది ఆర్జే సుష్మా. సో ఎస్, మనం మాట్లాడుకుంటున్నాము వినాయకుడి గురించి అండ్ అలాగే మనం చిన్నప్పుడు వినాయక చవితి ఎలా జరుపుకుంటాము, ఏం మిస్ అవుతున్నాము అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాము. సో అలా మాట్లాడుకుందాం అండ్ ఈ గ్యాప్ లో అప్పుడే ఏంటా ఆకలిస్తుంది, ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నానమాట. ఏం చేయాలి అనుకునే టైంకి రాజశ్రీ గారు వచ్చి అక్కడ ప్రసాదం ఉందని చెప్పారు. సో నేను ఆ ప్రసాదం తినే పనిలో ఉంటాను. బట్ బిఫోర్ దాట్ నెక్స్ట్ ఏంటంటే, నేను వినాయకుడి అవతారాల గురించి మాట్లాడుతూ ఉన్నాను కదా, లైక్ ఒక్కొక్క అవతారంతో వినాయకుడు ఒక్కొక్క మనలో ఉండే హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి కదా, వాటి మీద ఫైట్ చేయడానికి ఒక్కొక్క అవతారం అంటారు. అండ్ అందులో నెక్స్ట్ ఏంటంటే చెప్తాను, ఎవరైనా గెస్ట్ చేస్తారేమో చూద్దాం. కొంతమంది ఏమో చిన్నది అంటారు, మనకేమో కోపం వచ్చేస్తుంది వెంటనే, ఏదైనా చిన్న మాటన గానీ కోపం వచ్చేస్తుంది వెంటనే. అండ్ మనం మెసేజ్ చేసేస్తాం వాళ్ళకి, అరుస్తాము, లేకపోతే 10 నిమిషాల తర్వాత ఇంకా గొడవ పడతాము అండ్ దాని తర్వాత పెంట పెంట చేసేస్తాం. సో అది ఏదో మీకు అర్థమై ఉంటుంది కోపం గురించి అనమాట. సో ఆ ఎమోషన్ ఏమంటారు అండ్ ఆ వినాయకుడు ఆ ఎమోషన్ మీద ఫైట్ చేయడానికి ఏ అవతారం మీద వచ్చేసాడు ఎవరికైనా తెలిస్తే 2 let me know 9726361966 అండ్ ఆన్సర్ ని నెక్స్ట్ వచ్చి చెప్పేస్తాను. అలాగే మన కాలనీ వినాయకుడి గురించి మాట్లాడుకుందాం. అంటే మన గల్లీల్లో పెడతారు కదా వినాయక మండపాలు అండ్ మనం ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళం, అవన్నీ కూడా మాట్లాడుకుందాము. బట్ బిఫోర్ దాట్ మనకి ఇంకొక సాంగ్ రిక్వెస్ట్ ఉంది ఫ్రమ్ శైలజ గారు. శైలజ గారి కోసం దండాలయ్య ఉండ్రాలయ్య, అంటే కూలీ నెంబర్ 1 మూవీలో బాగా ఫేమస్ సాంగ్, ఏ గణేష్ మండపంలో అయినా వినిపించే సాంగ్. ఒకసారి ఈ సాంగ్ వినేసిన తర్వాత మనం గణేష్ మండపాల గురించి మాట్లాడుకుందాం. సో ఈ సాంగ్ శైలజ గారి కోసం అండ్ అందరి కోసం. వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి. వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 with me, RJ Sushma.

ఎంతమంది ఉండ్రాలు తిన్నారు? దండాలయ్యా ఉండ్రాలయ్యా అన్నారు కదా, సో నాకైతే ఉండ్రాళ్ళు తినేయాలనిపిస్తుంది. బట్ ఏంటో, ఈ రోజు మొత్తం తినిగోళ్ళలో ఉన్నాను నేను. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 నాన్ స్టాప్ ఫన్ కిడ్ యూనియన్ అన్నారు విత్ మీ అజయ్ సుష్మా. అండ్ ఎస్, సో నెక్స్ట్ నేను వినాయకుడి గురించి, లైక్ కాలనీలో పెట్టే వినాయకుడి మండపాల గురించి మాట్లాడదాం అనుకున్నాము. సో ఇంట్లో వినాయకుడిని పెట్టుకోవడం, ఆ పత్రి లేకపోతే స్నానం చేసి అమ్మ చేసిన ప్రసాదాలు తిన్నాం, ఇవన్నీ ఒక పక్కన అయితే, మన గల్లీలో కాలనీలో పెట్టే వినాయకుడు ఇంకొకటి అనమాట. సో పెద్ద పెద్ద మండపాలు, ఆ స్పీకర్స్, పొద్దునైతే డివోషనల్ సాంగ్స్ అంటే మన దండాలయ్య ఉండాలయ్య సాంగ్స్ లాగా, అండ్ ఈవినింగ్ అయితే తెలుసు కదా వారానికి 1000 అని చెప్పి డీజే సాంగ్స్ స్టార్ట్ అయిపోతాయి, అండ్ పిల్లలకి కాంపిటీషన్స్ జరిగేవి, డ్రాయింగ్ కాంపిటీషన్ అని, మ్యూజికల్ చైర్స్ అని చెప్పి ఏవేవో పెట్టేవాళ్ళు, గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు, అండ్ ప్రసాదం కోసం ఎన్ని కష్టాలు పడేవాళ్ళు మనకి తెలుసు. ఎస్పెషల్లీ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడైతే ప్రతి ఒక్కరు మనకే వచ్చి చెప్పేవాళ్ళు, నా కోసం ప్రసాదం తీసుకురా, నాకు నేను లైన్ లో నుంచోలేను, వెళ్ళి తీసుకోండి అని చెప్పి. అక్కడికి వెళ్ళినప్పుడేమో ఆంటీ వాళ్ళు ఆల్రెడీ వచ్చావు కదా అంటే, నా కోసం కాదండి, వేరే ఆంటీ కోసం అని చెప్పేసి ఎన్ని కష్టాలు పడి ఆ ప్రసాదాలు తీసుకెళ్లే వాళ్ళము. అండ్ అలా నైట్ అయితే ఫ్రెండ్స్ అందరితో కలిసి వినాయకుని చూడడానికి, అండ్ ఒక్కొక్క కాలనీ తిరిగే వాళ్ళం కదా, అంటే ఓకే పక్క కాలనీస్ కి వెళ్లి చూసి లేదు మన కాలనీ వినాయకుడే బాగున్నాడు అని చెప్పడం, లేకపోతే మన కాలనీ వినాయకుడే పెద్దగా ఉంటాడు అనుకోవడం, మన డెకరేషన్ బాగుంది అనుకోవడం, లేకపోతే పక్క స్ట్రీట్ లో ప్రసాదం బాగుందంట అక్కడికి వెళ్దాం అనుకోవడం. సో దాట్ వాజ్ లైక్ అవర్ సోషల్ మీడియా కదా, అంటే మొత్తం తిరిగి అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని చేసేవాళ్ళమంట అనమాట. సో ఒక స్టోరీ అవసరం లేదు, ఇన్స్టాగ్రామ్ లో పెట్టాలన్నా ఇది లేదు, జస్ట్ వెళ్ళామా తిరిగి.

తిరిగామా తిన్నామా ఇలా ఉండేది అనమాట. అలా ఫన్ ఉండేది. అండ్ ఆ వినాయక చవితి ఆ డేస్ నైతే నేను మిస్ అవుతున్నాను. మీలో ఎలా, మీరు ఎలా జరుపుకునే వాళ్ళు వినాయక చవితిని? అండ్ మీలో ఎంతమంది ఇలా జరుపుకున్నారు నేను చెప్పినట్టుగా? అండ్ మనం ఇప్పుడు రైట్ నౌ ఏం మిస్ అవుతున్నాము పెద్దగా అయిపోయిన తర్వాత, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాము. బట్ బిఫోర్ దాట్ ఇంకొక లెటర్ చదివేస్తాను నేను. సో ఇది రాసిందైతే ఆద్య. ఆద్య ఏం రాశారంటే, హ్యాపీ గణేష్ చతుర్థి, హ్యాపీ గణేష్ చతుర్థి టు యూ టూ ఆద్య, అండ్ అలాగే మన బిజినెస్ కి కూడా. అండ్ అలాగే ఏం రాశారంటే, ప్లీజ్ గివ్ మీ లాట్ ఆఫ్ గిఫ్ట్స్ అంట. ఆద్య నీకు అన్ని గిఫ్ట్స్, నువ్వు ఎవరినైతే గిఫ్ట్స్ అడిగావో వినాయకుడిని, వినాయకుడు నీకు అన్ని గిఫ్ట్స్ ఇచ్చేయాలి, అందరితో గిఫ్ట్లు ఇప్పించేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ అలాగే మాకు కూడా గిఫ్ట్లు ఇవ్వండి ఎవరైనా, అది సంగతి. మరి నెక్స్ట్ ఏంటంటే, సో వినాయకుడి బర్త్డేనే కాదు మా ఫ్రెండ్ బర్త్డే కూడా ఉంది అని చెప్పి అంటున్నాడు తరుణ్. సో తరుణ్ ఎవరి బర్త్డే అంటే దీపక్ బర్త్డే అంట. సో వినాయకుడితో పాటు బర్త్డే జరుపుకుంటున్నందుకు దీపక్ నీకు కూడా విష్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే. అండ్ తరుణ్ ఏం అడగమన్నాడంటే, బిఫోర్ యూ యూస్ టు సే లైక్ 26 అంటే చీ యాక్ అనేవాడివి కదా, నౌ హౌ ఆర్ యూ ఫీలింగ్ యూఆర్ 26, లేట్ 26 ఎలా ఫీల్, ఐ మీన్ లేట్ 20s ఎలా ఫీల్ అవుతున్నావు అని అడగమన్నాడు. సో ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ లిజనింగ్ డూ లెట్ మీ నో, నాకు కాల్ చేయి, హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ యువర్ లేట్ 20s అండ్ 26 ఇయర్స్ వచ్చేసాయి, మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను తరుణ్ తరపు నుంచి అండ్ నా తరపు నుంచి కూడా అండ్ మా అందరి తరపు నుంచి కూడా నీకు రేడియో సురభి నుంచి కూడా విషింగ్ యూ అ వెరీ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. అండ్ అలాగే సో నెక్స్ట్ సాంగ్ రిక్వెస్ట్ వచ్చేసి ఊపిరి మూవీ నుంచి ఎప్పుడు ఒకలా ఉండదు. ఈ సాంగ్ నేను కూడా కొంచెం బాధల్లో ఉన్నప్పుడు వినే సాంగ్. బట్ ఈ రోజు ఎందుకు అంటే అఖిల్ గారు రిక్వెస్ట్ చేశారు కాబట్టి తప్పక ప్లే చేస్తున్నాను. అండ్ అలాగే మనం లైఫ్ కి రిలేటబుల్ గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక్కసారి ఈ సాంగ్ వినేద్దాము అఖిల్ కోసం అండ్ అలాగే మీ అందరి కోసం కూడా. ఊపిరి మూవీ నుంచి ఈ సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆజే సుష్మా.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా ఆన్ ఎయిర్. అండ్ మనకి ఇంకా చాలా సేపు ఉంది మాట్లాడుకోవడానికి. సో ఇప్పుడే నేను ఒకటి చూస్తున్నాను అనమాట, అంటే బాగా తింటూ ఉన్నాను ఈ సాంగ్ ప్లే అయ్యేలోపు. అలా కొంచెం సేపు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే ఒక పోస్ట్ కనిపించింది. సో ట్రంప్ రూల్స్ ఉన్నాయి కదా, లైక్ డ్యూరేషన్ ఆఫ్ వీసాస్ ఫర్ ఫారెన్ స్టూడెంట్స్ మీద ఒక తీసుకొస్తున్నాడు కదా. సో దాని మీద ప్రెసెంట్ అయితే కరెంట్ వీసా డ్యూరేషన్ స్టేస్ ద సేమ్ అని చెప్పి మన యుఎస్ జడ్జ్ ఇచ్చారంట. న్యూ రూల్ బ్లాక్ చేస్తున్నాము, రూల్ ఈ రూల్ వచ్చి ఉంటే ఇన్ కేస్ ఫారెన్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే వితౌట్ అప్లయింగ్ ఫర్ ఎక్స్టెన్షన్ ఉండొచ్చు అని చెప్పారు. బట్ నౌ ది కరెంట్ వీసా డ్యూరేషన్ సిస్టమ్ స్టేస్ ద సేమ్ అంట. సో పెద్ద రిలీఫ్ అని అంటున్నారు. ఆ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అనేది ఎండ్ అయిపోయి ఉండేది ఇన్ కేస్ ఆ రూల్ వచ్చి ఉంటే, అండ్ ఫిక్స్డ్ టైం లిమిట్స్ ఉండేది ఎఫ్ఎన్ స్టూడెంట్స్ కి. బట్ ఫర్ నౌ ఎఫ్ఎన్ స్టూడెంట్స్ కి అలా లేకుండా కెన్ కంటిన్యూ అండర్ ద కరెంట్ డిబైఎస్ సిస్టమ్ ఉంటుంది కదా, అలానే కంటిన్యూ అవుతారని చెప్పి చూసాను అనమాట. సో అది సంగతి మరి ఇదైతే నిజమో కాదో ఏమో నాకు తెలియదు, బట్ ఇన్స్టాగ్రామ్ లో కనిపించింది. అండ్ ఇన్స్టాగ్రామ్ అంటే గుర్తొచ్చింది, మనం వినాయక చవితి మండపాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇప్పుడంటే మనం ఇంట్లో వినాయకుడి పెట్టేసుకుని అది ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టాలి, స్నాప్ పెట్టాలి, ఇవి ఉంటాయి. కానీ అంతకు ముందు అయితే చిన్నప్పుడు అలా మండపాలన్నీ తిరిగి మాది బాగుంది, మా కాలనీ దా బాగుంది, ఇట్లా చాలా చేసుకునే వాళ్ళం కదా. ఆ ఫన్ అంతా మిస్ అవుతున్నాము. అండ్ మనం పెద్దగా అయినప్పుడు అండ్ ఎస్పెషల్లీ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేసిన తర్వాత చాలా మిస్ అవుతున్నాం. అంటే క్యాలెండర్ లో ఫెస్టివల్స్ ఉంటాయి బట్ ఆ అట్మాస్ఫియర్ ఉండదని చెప్పి నాకు అనిపించింది. మార్నింగ్ ఏమో ఆఫీస్ లో మీటింగ్స్ అంటారు, ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా అదే జరుగుతుంది అనుకోండి. మార్నింగ్ లేచి ఇంట్లో ఉన్న వాళ్ళకి వీడియో కాల్ చేసి ఓకే ఇలా చేసుకున్నారా అలా చేసుకున్నారా, ఓకే డెకరేషన్ అంతా చూస్తాము, ఓకే వినాయకుడి చూస్తాము అయిపోతుంది, ఫుడ్ అంతా చూస్తాము, తినలేమనుకోండి అది వేరే విషయం. సో మనది మనం వండుకొని తినాలి, యుఎస్ వచ్చిన తర్వాత తప్పని బాధలు అవన్నీ. అండ్ అలా రిలేటివ్స్ అందరూ కలిసి ఉంటారు, బ్యాక్గ్రౌండ్ లో వాయిస్లు వినిపిస్తూ ఉంటాయి, సడన్ గా 5 మినిట్స్ మనం ఇంట్లో లేము అని చెప్పి బాధ ఇస్తుంది. అండ్ కాల్ కట్ చేసిన తర్వాత ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే సేమ్ మీటింగ్స్ సేమ్ అదే గోల ఉంటుందన్నమాట. సో ఆ పెద్ద బొమ్మలో కాల్ మండపాల్లో పెట్టే పెద్ద పెద్దవో లేకపోతే ఆ డీజేనో కాదు, సమ్ టైమ్స్ మనం ఆ ఫుడ్ మిస్ అవుతూ ఉంటాము. సమ్ టైమ్స్ ఫెస్టివల్ ముందు రోజు మార్కెట్ కి వెళ్లి పత్రి తీసుకురావడం, ఫ్లవర్స్ కొనుక్కొని రావడం, ఆ ఫెస్టివల్ వైబ్ ఏదైతే ఉంటుందో, మమ్మీ బిజీ బిజీగా కిచెన్ లో ఉండడం, డాడీకి లాస్ట్ మినిట్ లో మనం హెల్ప్ చేస్తూ ఉండడం, ఇవన్నీ మిస్ అవుతూ ఉంటాం అనమాట. కజిన్స్ రావడం గానీ, పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళడాలు, ఈ రోజు వినాయకుడిని పెడుతున్నారా ఏంటి అని చెప్పి ఆ ముచ్చట్లు, ఇవన్నీ మిస్ అవుతున్నాం రైట్ నౌ. సో ఇంకా మాట్లాడుకుందాము. అండ్ అలాగే నేను ఇందాక అడిగాను కోపం రిలేటెడ్ గా వినాయకుని అవతారం ఏంటి అండ్ ఆ ఎమోషన్ ఏమంటారు అని, ఆ ఎమోషన్ అయితే క్రోధాసుర అంటారు. అండ్ వినాయకుడు ఏ అవతారంలో వచ్చి దాని మీద ఫైట్ చేశాడంటే లంబోదర అంట. సో లంబోదర అనే అవతారంలో క్రోధాసుర అనే ఎమోషన్ మీద ఫైట్ చేశాడు అని చెప్పి మన స్క్రిప్చర్స్ చెప్తున్నాయి అనమాట. సో అది సంగతి ఇంకా మాట్లాడుకుందాము. బట్ బిఫోర్ దాట్

సో ఇందాక చెప్పాను కదా దీపక్ బర్త్డే ఉంది ఈ రోజు అని చెప్పేసి. సో దీపక్ కోసం ఒక సాంగ్ రిక్వెస్ట్ ఉందన్నమాట, సింగారి చిన్నదన సాంగ్ అంట. సో ఈ మూవీ డ్యూట్ మూవీలో లాగా నువ్వు సింగిల్ గా ఉండిపోకుండా నువ్వు మింగిల్ అవ్వాలి, ఇన్ కేసు నువ్వు సింగిల్ అయ్యి ఉంటే నీ లైఫ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ దీపక్ కోసం సింగారి చిన్నదన సాంగ్ ప్లే చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్ నువ్వు ఎవరికైనా డెడికేట్ చేసుకోవాలనుకున్నా కూడా చేసేసుకో. వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ అజయ్ సుష్మా.

0: ジャイアンツ。
1: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం హెచ్3 అండ్ నాన్ స్టాప్ ఫన్ కి ట్యూన్ అయినారు విత్ మీ ఆర్జే సుష్మా. సో మనం కమర్షియల్స్ లోకి వెళ్లే ముందు మాట్లాడుకుందాము. సో చిన్నప్పుడు యూనో పత్రి తీసుకొని రావాలన్నా, ఈ ఫ్లవర్స్ అరేంజ్ చేయాలన్నా, ప్రసాదం పంచడం అన్నా, అబ్బో గెస్ట్లు వస్తే పలకరించడం, ప్లేట్స్ ఇవ్వడం, మండపాలకి వెళ్లడం, ఇవన్నీ కూడా కొంచెం కష్టంగా అనిపించేది. బట్ ఇప్పుడు ఎప్పుడైతే మనం ఫోన్ లో ఇవన్నీ చూస్తున్నామో, నౌ వీ గాట్ టు అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దాట్ లైఫ్ అండ్ దోస్ డేస్ అనమాట. అంటే వెంటనే ఎవరైనా గణేష్ ఫోటో పంపినప్పుడు ఒక రిప్లై ఇస్తాము, లేకపోతే హ్యాపీ వినాయక చవితి అన్నప్పుడు హ్యాపీ వినాయక చవితి అంటాము, వాట్సాప్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ పెడతారు, లేదా రీపోస్ట్ లో పెడతారు, వాట్సాప్ గ్రూప్ లో అందరూ హ్యాపీ వినాయక చవితి టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ అంటారు, అయిపోయింది. సో టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈజీగా అయింది అండ్ అట్లీస్ట్ ఫెస్టివల్స్ గుర్తుపెట్టుకోవడానికి ఉంది. బట్ మేబీ సమ్వేర్ ఎక్స్పీరియన్స్ చేయకుండా కూడా చేస్తుందా టెక్నాలజీ అని చెప్పి నాకు అనిపించింది అనమాట. అంటే ఏఐ ఇవి లేకపోతే ఇది అది. సో ఈ ఫాస్ట్ పేస్ లైఫ్ లో ఉండిపోయి మనం ఫెస్టివల్స్ ని ఎంజాయ్ చేయడం మర్చిపోయామా, ఆర్ ఆర్ వీ మిస్సింగ్ దాట్ వైబ్? అండ్ లేదు, డాలర్స్ లోనే ఇండియాలో జరుపుకున్నట్టు జరుపుకుంటున్నారు అంటారా? సో ఎస్, జరుగుతాయన్నమాట. నేను లాస్ట్ ఇయర్ వెళ్లాను కొన్ని

ఫెస్టివల్స్ అనమాట. ఎస్పెషల్లీ డెంటన్ లో అబ్బో నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. ఫ్రెండ్స్ పిలిస్తే వెళ్ళాను, అసలు మొత్తం ఇండియా వైబ్ అంతా అక్కడే ఉంది. ఎవరెవరో తెలియని వాళ్ళు వచ్చేసి ఇక్కడ ప్రసాదం అక్కడ ప్రసాదం రండి అని చెప్తున్నారు. ఐ వాజ్ లిటరలీ షాక్డ్ అనమాట, ఏంటి ఒక్క నిమిషం ఇండియాలో ఉన్నానా అనిపించేసింది. సో ఇన్ కేస్ అలా జరుగుతూ ఉంటే యా ఇట్స్ ఫర్ గుడ్, బట్ ఆల్సో వీ షుడ్ బి మైండ్ఫుల్ అబౌట్ క్రియేటింగ్ నాయిస్ టు ద నైబర్స్. సో అవన్నీ చూసుకొని సెలబ్రేట్ చేసుకున్నంత వరకు ఏదైనా బానే ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ అలాగే మాట్లాడుకుందాము నెక్స్ట్ వినాయకుడి గురించి, అండ్ ఆల్ ద స్టఫ్ కూడా మాట్లాడుకుందాము. బట్ బిఫోర్ దాట్ ఇంకొక సాంగ్ వస్తుంది. అండ్ అలాగే మాట్లాడుకుందాము నెక్స్ట్ వినాయకుడి గురించి, అండ్ ఆల్ ద స్టఫ్ కూడా మాట్లాడుకుందాము. బట్ బిఫోర్ దాట్ ఇంకొక సాంగ్ వస్తుంది. వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, విచ్చామి కబాబ్ పరోటా.
4: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com. perfect for dining, takeaway or full service catering.
2: Boring long drives ki, tiring work hours ki, workatel solution. Radio Surabhi America lo telugu restam.
5: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ నాన్ స్టాప్ ఫన్ కిటీన్ అయినారు విత్ మీ అజయ్ సుష్మా. సో మనం కంక్లూడ్ చేయడానికి ఇంకా 20 మినిట్స్ అయితే ఉంది అండ్ నేను కాలర్స్ తో మాట్లాడుతూ ఉండడం వల్ల ఒక 2-3 సాంగ్స్ ప్లే చేసేసాను అండ్ ఐ హోప్ యూ హ్యాడ్ ఫన్ లిస్నింగ్ అవుట్ టు ఆల్ దీస్ సాంగ్స్ అండ్ ఎస్ ఇంకా మాట్లాడుకుందాము అబౌట్ వినాయక చవితి అండ్ మనం చిన్నప్పుడు ఏం చేసుకునే వాళ్ళం వల్ల. నేను ఇందాక హర్ష గారితో మాట్లాడుతూ ఉన్నానన్నమాట. సో హర్ష గారు ఏం చెప్పారంటే అదేం చెప్పినట్టు ఇందాక టెక్నాలజీ గురించి మాట్లాడుతూ టెక్నాలజీ వచ్చిన తర్వాత పండగ ఎక్స్పీరియన్స్ అనేది మనం మిస్ అవుతున్నాము. ఎంత మనం వీడియో కాల్ చేసి చూసినా లేకపోతే అవన్నీ చూసినా కూడా బట్ వి సమ్వేర్ వీఆర్ మిస్సింగ్ దాట్ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేయడం అని చెప్పి చెప్పాను కదా. సో హర్ష గారు చెప్తున్నారనమాట సేమ్ అలానే ఎంత దూరంలో ఉన్నా కూడా ఎంత అబ్రాడ్ లో కంఫర్టబుల్ గా ఉన్నా కూడా సమ్ టైమ్స్ ఈ పండుగలు వచ్చినప్పుడే మనం ఇంకా ఎక్కువ మిస్ అవుతూ ఉన్నాము ఇంటిని కానీ ఆ ఫెస్టివ్ వైబ్ ని కానీ అని అంటున్నారు. పండుగలంటే ఇట్స్ లైక్ రిలేటివ్స్ కానీ కజిన్స్ కానీ అందరూ కలవడమే ఒకటనమాట. సో పండుగలకి ఉన్న మెయిన్ పర్పస్ లో ఇది కూడా ఒకటనమాట. అందరూ ఫ్యామిలీ మొత్తం కలిసి ఉండడం కలవడం అంటే ఈ ఫాస్ట్ లైఫ్ లో ఈ లైఫ్ లో అందరూ ఒక దగ్గర కలవడానికి ఏదన్నా ఒకటి కావాలి. ఆ ఒక ఈవెంటే పండుగలాగా ఉంటుందన్నమాట. సో పండుగలంటే అందరూ కలుస్తారు అండ్ ఇప్పుడు రైట్ నౌ ఎవరి పనిలో వాళ్ళు ఉండడం వల్ల ఇవన్నీ మిస్ అవుతున్నాము అని హర్ష గారు అన్నారు, విచ్ ఇస్ వెరీ ట్రూ. బట్ ఇంకా లైఫ్ లో ఏం చేస్తాం అదే లైఫ్ కదా అని అనిపించింది, అంతే సంగతి. బట్ ఎక్కడున్నా సరే కొంచెం మనకైనా మన కోసం మనం పండుగ చేసుకోనన్నా పర్లేదు, మరీ చేసుకోకుండా ఉండడం కంటే చేసుకున్నామని చెప్పి అనుకోవడం బెటర్ ఏమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అదనమాట సంగతి. అండ్ అలాగే ఇప్పుడు ఫైసీ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ బయింగ్ మట్టి వినాయకుడు అండ్ సమ్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ డూయింగ్ దేర్ ఓన్ వినాయక. మొన్న రేడియో సురభిలో మొన్న ఈవెంట్ జరిగింది కదా, సో హవ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చి వినాయకుని అలా మట్టి వినాయకుని చేశారు. అండ్ యా దట్ ఇన్స్పైర్డ్ మీ. నేను ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కి చాలా దూరంగా ఉంటాను బట్ సమ్ వేర్ నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను, చేద్దాం అనుకున్నాను కానీ నేను అంత సాహసం చేయలేదు, విచ్ ఈస్ అ గుడ్ థింగ్. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొక లెటర్ చదువుతాను, నేను దాని నుంచి లెటర్స్ చదవడం మానేశాను. సో నెక్స్ట్ లెటర్ ఏంటండి, ఇది కొంచెం పెద్దగా ఉంది. ఈ లెటర్ రాసింది ధన్విక గారు. సో ధన్విక గారు ఏం రాశారంటే, డియర్ గణేష్, ఐ హావ్ మెనీ నీడ్స్ అండ్ ఐ వాంట్ యూ టు ఫుల్ఫిల్ దెమ్. సమ్ నీడ్స్ ఆర్ I want Kranti to get a visa. I want our family to be stable. I want to be smart. I will work hard to make these needs, but I want you to also help me fulfill these. Please do help me. చాలా ఎమోషనల్ గా రాశారు ధన్విక గారు అండ్ ఐ హోప్ మీరు కోరుకున్నవన్నీ మీరు ఇక్కడ ఏదైతే రాశారో అవన్నీ మీకు గణేష్ ఇచ్చేయాలని చెప్పి అనుకుంటున్నాను. మీ లైఫ్ లో మీరు అనుకున్నవన్నీ సాధించాలి, మీరు కోరుకున్నవన్నీ మీకు రావాలని చెప్పి ఈ వినాయక చవితి రోజు రేడియో సురభి నుంచి మేము కోరుకుంటున్నాం. సో అదనమాట సంగతి. నెక్స్ట్ ఇంకొన్ని లెటర్స్ చదివేస్తాను బట్ బిఫోర్ దాట్ నాకు అంటే ఇప్పటి వరకు నేను అందరూ నాకు కాల్ చేసి ఈ సాంగ్ ప్లే చేయ ఆ సాంగ్ ప్లే చేయ రిక్వెస్ట్ ఉంది అని చెప్తారు, విచ్ ఐ విల్ హ్యాపీలీ డూ. అంటే మంచిగా మీ సాంగ్ రిక్వెస్ట్ ఏంటో తెలుసుకోని నేను కూడా కొన్ని కొన్ని సాంగ్స్ తెలుసుకుంటూ ఉన్నానన్నమాట. కొత్త కొత్త సాంగ్స్ మీరు అడిగేవి కూడా అంతే బాగుంటాయి. సో అట్లా అందరికీ సాంగ్ రిక్వెస్ట్లు ఉన్నాయి అండ్ ఆ సాంగ్స్ అన్ని ప్లే చేస్తూ ఉంటాను కదా. ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం నేను షో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆర్జేగా స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఒకరు సాంగ్ డెడికేట్ చేశారు. సో ఆ సాంగ్ ఏంటంటే తారా సాంగ్, ఫ్రమ్ శ్యామ్ సింగర్ రాయ్. తెలుగు మూవీ ఉంది కదా నాని, కృతి శెట్టి అండ్ సాయి పల్లవి మూవీ, దానిలో తారా అనే సాంగ్ నాకు డెడికేట్ చేస్తూ నాకు కాల్ చేశారు. సో ఇట్స్ అ వెరీ స్పెషల్ మూమెంట్ అండ్ నేను పేరు చెప్పట్లేదు కదా అని చెప్పి నాకు నేనే వేసుకుంటున్నాను అనుకోకండి, ఇది డెఫినెట్ గా నాకు డెడికేట్ చేశారు. సో అండ్ ఈ సాంగ్ వినడానికి నేను కూడా ఎక్సైటింగ్ గా ఉన్నాను. సో నాతో పాటు మీరు కూడా వినేయండి, వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జీ సుష్మా.

0: Tengo que ir.
1: సో టేక్ ఓకే అన్నారు. ఇక్కడ నా ఫోన్ కూడా కింద పడిపోయింది అన్నమాట, అందుకే గ్యాప్ వచ్చేసింది. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది ఆర్జే సుష్మా ఆన్ నాన్ స్టాప్.

fun, and thank you so much, Naathi song dedicate chesinanduku. So yeah, it's like ee song vinnappudu naaku kuda anipinchindi anamata, ala oka life nadichipothu untundi, and aa lens nunchi chusinappudu life anta baane anipistundi, but reality lo different ga untundi and all the stuff. So it's about a passionate people annattu untundi song. So thank you andy for the dedication. I enjoyed this song. Ee song vini kuda chaala rojulu avutundi, and malli vinnappudu chaala baa anipinchindi. So yes, manam maatladukuntunnamo వినాయక చవితి గురించి, అండ్ అలాగే చిన్నప్పుడు మనం వినాయక చవితిలో ఏం మిస్ అయ్యామో ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. సో సమ్ టైమ్స్ మన లైఫ్ లో అన్ని ఉన్నా లేకపోయినా ఇట్స్ ఓకే. సమ్ థింగ్స్ మన లైఫ్ లోకి వస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి, కొన్ని నేర్పిస్తాయి, అండ్ వి సే గుడ్ బై ఫర్ ఎవర్ అని చెప్తాము, అండ్ కొన్ని మళ్ళీ రా నాతో అండ్ నెక్స్ట్ ఇయర్ రా అని చెప్తాము. అండ్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్ ఇస్ ఫెస్టివల్స్ అనమాట. వినాయకుడిని మనం మట్టితో చేస్తాము, డెకరేట్ చేస్తాము, సెలబ్రేట్ చేసుకుంటాము, ఆ 10 or 11 డేస్ అటాచ్ అయిపోతాము, అండ్ ఫైనలీ మళ్ళీ నిమజ్జనం చేసే రోజు వచ్చేస్తుంది. సో సంథింగ్ ఆ 10-11 డేస్ లో మనకి బాగా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది లైఫ్ అంతా. వి ఎంజాయ్ దట్ ప్రెసెన్స్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ దెన్ వి లెట్ ఇట్ గో. సో అదనమాట, కొన్ని గుడ్ బైస్ ఫర్ ఎవర్ ఉంటాయి, కొన్ని గుడ్ బైస్ మళ్ళీ రా అని చెప్తాము. సో వాట్ ఆల్ మ్యాటర్స్ ఈస్ దట్ ఆ 11 డేస్ ఆర్ 10 డేస్ మనం ఎంజాయ్ చేసింది, ఆ ప్రెసెన్స్ మనం ఎంజాయ్ చేసింది. సో లైఫ్ కూడా అంతే, మనుషులు ఒకరోజు వస్తారు, ఒకరోజు పోతారు, అండ్ వాట్ వీ నీడ్ ఈస్ దట్ ఆ టైం మనం వాళ్ళతో స్పెండ్ చేసిన టైం, అండ్ అలాగే మనం పోగు చేసుకున్న మెమరీస్ వాళ్ళతో, అవే మనతో లైఫ్ లాంగ్ ఉంటాయని చెప్పి నేను అనుకుంటాను. అండ్ వన్ ఆఫ్ దోస్ సింబాలిక్ గా చెప్పేది వినాయక చవితి అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది అన్న హ్యాపీనెస్ తో, హోప్ఫుల్ నెస్ తో ఎలాగైతే వినాయకుడికి బై బై చెప్తాము, అలాగే లైఫ్ కూడా జరుగుతూ ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొక లెటర్ చదివేద్దాము. సో ఇది రాసింది కత్విక్. ఏం రాశారంటే, డియర్ బాబా, ఐ హోప్ యు ఆర్ హ్యావింగ్ ఎ గుడ్ డే. వావ్. ఐ వాంట్ యువర్ బ్లెస్సింగ్స్. ఐ వాంట్ టు బీ ఎ గుడ్ పర్సన్ అండ్ ఐ వాంట్ టు లివ్ ఎ రిచ్ హ్యాపీ లైఫ్ విత్ మై డాడ్, మామ్ అండ్ సిస్టర్. డు నాట్ సే ఐ విష్ ద సేమ్ థింగ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, నైస్. మంచిగా రాశారు కదా. అంటే హీ వాంట్స్ టు లివ్, కిడ్ ఎవరో కత్విక్ అంట, సచ్ ఎ వండర్ఫుల్ కిడ్ కదా. అంటే హీ వాంట్స్ టు లివ్ ఎ హ్యాపీ పీస్ఫుల్ రిచ్ లైఫ్ బట్ విత్ హిస్ మామ్, డాడ్ అండ్ సిస్టర్ అంట. ఎంత బాగా ఫ్యామిలీతో ఉండాలని చెప్పి రాశాడు. ఐ హోప్ బాపా గివ్స్ యూ దాట్ రిచ్ హ్యాపీ లైఫ్ విత్ యువర్ ఫ్యామిలీ, కత్విక్. అండ్ అలాగే ఇంకొన్ని లెటర్స్ చదివేద్దాము, బట్ బిఫోర్ దాట్ ఇంకొక సాంగ్ వస్తుంది, వింటూనే ఉండండి. లైఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక రణబీర్ కపూర్ లేకపోతే ఎలా అంటారు, వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ అజయ్ సుష్మా.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది ఆజే సుష్మా. సో మనం సైన్ ఆఫ్ చేసే టైం అయితే వచ్చేసింది. అండ్ ఈ రోజు మనం మాట్లాడుకున్నాము గణేశుని అవతారాల గురించి. అందులో ఇంకొన్ని అవతారాలు మిగిలిపోయాయి అన్నమాట. అందులో ఏంటి అంటే మనం మాట్లాడుకున్నాము అబౌట్ గ్రీడ్ అంటే గజానన అనమాట, లోబాసుర అనే ఎమోషన్ ని డిఫీట్ చేయడానికి మన వినాయకుడు తీసుకున్న అవతారం గజానన. అండ్ అలాగే యాంగర్ అంటే క్రోధాసుర, దాని అవతారం వచ్చేసి లంబోదర. అండ్ డెల్యూషన్ ఆర్ అటాచ్మెంట్ రిలేటెడ్ దాన్ని ఏమంటారంటే మోహాసుర అంటారు. అండ్ దానికి గణేశుని అవతారం వచ్చేసి మహోదర అనమాట. అండ్ అలాగే కామాసుర అంటే లస్ట్ ఆర్ డిజైర్ గురించి వచ్చి వికట అనే రూపంలో వచ్చారనమాట వినాయకుడు. అండ్ అలాగే సెల్ఫ్ ఇండల్జెన్స్ ఆర్ పొసెసివ్నెస్ అనే ఎమోషన్ ని డిఫీట్ చేయడాన్ని ఏమంటారంటే మమతాసుర ఆర్ మమాసుర అని కూడా అంటారంట. సో దాన్ని డిఫీట్ చేయడానికి వినాయకుడు తీసుకున్న రూపం విఘ్నరాజ అంటే అబ్స్టకల్స్ ని తీసే దాన్ని అనమాట. అండ్ అలాగే ఈగో ఆర్ ప్రైడ్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో అహంతాసుర ఆర్ అభిమానసుర అంటారు ఆ ఎమోషన్ ని. అండ్ దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి మన వినాయకుడు తీసుకున్న అవతారం ధూమ్రవర్ణ. సో అదనమాట సంగతి వినాయకుడు అవతారాల గురించి. అండ్ అలాగే చిన్నప్పుడు వినాయక చవితి ఎలా చేసుకునే వాళ్ళం, ఏం మిస్ అవుతున్నాం, ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా. సో ఒక 1 మినిట్ తీసుకోండి మీ చిన్నప్పుడు వినాయక చవితిని గుర్తు చేసుకోండి. చైల్డ్హుడ్ లో ఫెస్టివల్ ఎలా ఉండేది, మండపాల దగ్గర ఏం చేసేవాళ్ళు, కాంపిటీషన్స్ ఆడారా, బై మిస్టేక్ మూన్ ఏమన్నా చూసారా, ఈ రోజు ఏమన్నా చూస్తే టెన్షన్ పడకండి. అండ్ అలాగే మమ్మీ వాళ్ళు చేసే ప్రసాదాలు ఆలోచించండి. అండ్ ఇప్పుడు మీరు ఆ ఫెస్టివల్ ఎక్కువగా మిస్ అయ్యారేంటో ఆలోచించుకోండి. ఫుడ్ ఆ, ఫ్యామిలీయా, లేకపోతే ఫ్రెండ్స్ ఆ, కాలనీ సెలబ్రేషన్స్ ఆ, లేక ఆ ఏజ్ లో మనకుండే ఎక్సైట్మెంట్ ఆ, అండ్ వన్ ఆఫ్ దోస్ ఫ్యాక్టర్స్ కూడా అయ్యుండొచ్చు చిన్నప్పుడు ఉండే ఎక్సైట్మెంట్ ఇప్పుడు లేకపోవడం, ప్రతి దానిలో అదే జరుగుతూ ఉంటుంది.

0: and also he wrote Loka Samasta Sukhino Bhavantu, which is very nice, Avyan. And I hope Bappa stays with you forever. And the physical rupam lo gaakapoyina nu chese prati pani lo Bappa stays with you ani cheppi korukuntunnanu. And alage ee roju inkokka letter chadivestanu. Nitya Basetti garu rasaru, and em rasarante, dear Bappa, this year I made Ganesha with my hands with the help of my mom and dad. I want peaceful and great. I want a peaceful and great year. I am peaceful and great year as last year. Anta, I want to ask good. I want to ask Ganesha good health and good education. Anta, which is very genuine. So Ganesha ventane ichese Nitya ki good health and good education kavali and peaceful life adigaru like last year. Anta, so hope you get that, Nitya. And alage ee roju maatladeskunnam kada chaala vishayal gurinchi mari next week vachi maatladdam anukuntunnanu. Ante mana koncham when do we start living for ourselves and a topic ని కొంచెం పక్కన పెడదాము. నెక్స్ట్ వీక్ మనం డేటింగ్ గురించి మాట్లాడుకుందాం. అసలు డేటింగ్ లో ఏం జరుగుతుంది, ప్రెసెంట్ జనరేషన్ ఏం చేస్తున్నాము, ఆప్షన్స్ ఎక్కువైపోయాయా, డేటింగ్ లైఫ్ ఎలా జరుగుతుంది, వై ఇస్ దిస్ జనరేషన్ స్టక్ విత్ మ్యారేజ్ రిలేషన్షిప్స్ అండ్ డేటింగ్. ఏదైనా సరే నిమిషంలో చేస్తాము, బట్ డేటింగ్ రిలేషన్షిప్స్ అనగానే అందరూ వెనక పడిపోతారు. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మాట్లాడుకుందాము. అండ్ అలాగే నేను వెళ్లిపోయే ముందు ఇంకొక చెప్పాలనుకుంటున్నాను. మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తుంటే, ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే $29 మాత్రమే. మీ స్మైల్ ని హెల్తీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ అయితే మిస్ అవ్వకండి. మీరు కావాలంటే డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ కి కాల్ చేసేయచ్చు. వాళ్ళ నెంబర్ అయితే 9724845400, ఆర్ విజిట్ చేసేయండి వాళ్ళని 3234 ఫారెస్ట్ లేన్, డాలస్, టెక్సస్. సో అదనమాట సంగతి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ నేను చెప్పినట్టుగా డేటింగ్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఏం జరుగుతుంది, ఈ ప్రెసెంట్ జనరేషన్ కి మీరేమన్నా సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా, ఆర్ ఈ ప్రెసెంట్ జనరేషన్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో అసలు ఏం జరుగుతుంది మీ లైఫ్ లో, ఎందుకు వై ఆర్ వి స్టక్ ఆన్ విత్ డేటింగ్ అండ్ ఆల్ ద స్టఫ్ గురించి మాట్లాడుకుందాము. అండ్ నేనేమనుకుంటున్నాను అండ్ నాకేమనిపిస్తుంది, నేనేం చేశాను, ఇవి కూడా చెప్తానన్నమాట. సో వింటూనే ఉండండి రేడియో సురభి అప్పటి వరకు. అండ్ అలాగే మంచి మంచి సాంగ్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం వారం మొత్తం. సో నెక్స్ట్ మండే నేను 7 to 9 మిమ్మల్ని మళ్ళీ వచ్చి కలుసుకుంటాను నాన్ స్టాప్ వన్ లో. అంటిల్ దెన్ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3. దిస్ ఈస్ ఆర్జే సుష్మా సైనింగ్ ఆఫ్. సో మళ్ళీ వచ్చి కలుసుకుంటాను, బట్ అప్పటి వరకు హ్యాపీగా ఉండండి. గుడ్ నైట్ డాలస్.
1: Tick, tick. Radio Surabhi, time check. Studio lo time, 9 p.m.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
5: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ shop, from fresh produce, rotis to everyday puja essentials, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in, one login, one dashboard, one clear view of your entire business.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలిన.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: హే హైదరాబాద్, ఆర్ యు గైస్ రెడీ టు రాక్ అండ్ రోల్? ఐ కాంట్ హియర్ యు. Let's do this!

0: అలా బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండా.
1: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ,
2: అందరికి నమస్కారం. నేను మీ వియన్ ఆదిత్య.
3: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
4: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
7: 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: హే బిందు, ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
3: చందు, మరి వండనా?
2: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
3: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
2: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: కోటి హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: ఆయన రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: Ka-chum, boom, pop, ka-chum, boom, boom, pop, ka-chum.
1: Ah, Mabrahma Devudu,
0: ka-chum,
1: kompa munchi navuru,
0: ka-chum,
1: yenta goppa sogasuru,
0: ka-chum,
1: yada dashi navuru,
0: ka-chum.
1: పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరెత్తివు ఇలా బొమ్మ చేసివు అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా.

పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివు ఇలా బొమ్మ చేస్తివు అసలు భూలోకం ఇలా చూసి.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద, అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ See is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One log.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్కి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

వీరమణి గంటలే, విల్లాలి వీరలే, వీరమణి గంటలే. ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు అంతా.

0: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మిలియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
5: 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 101.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W Effective Wealth Management Strategies. Me prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
2: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వేరు చేసావండి, ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ Ponangi at 214-868-7538.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Go!
7: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో.
6: మీ టెక్ .com ఆర్ కాల్ 848-244-0213.
7: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
8: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
9: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
8: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
9: హాయ్, నేను మీ తేజ సజ్జ.
8: టు లిసన్ టు రేడియో సురభి
9: 107.9 HD3,
8: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
9: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
1: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్.
7: మీ నేస్తం
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి. 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రాము పాల్గొన్న
1: అందరికి నమస్కారం. నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
4: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: ఐఎన్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.
12: శ్రీ శ్రీ రంగ రంగ రంగ చారుల వారి సింగిల్ నాద సంకీర్తన ఆదితాయం పూర్ణ కుంభరాగం.
13: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
14: Radio Surabhi.
15: Radio Surabhi.
16: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
13: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
16: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
17: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
13: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
16: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, idiga thoduga Radio Surabhi America lo telugustam.
10: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
18: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
19: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
18: అక్క. లైట్ దోస, లైట్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
19: ఇంకా వెయిట్ చేస్తామేంటి? తీసుకో.
20: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎమ్ రాఘోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: క్షమించని నన్ను నా కథం ఆలస్యమైందని తనకు నీ పరిచయం. నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన ఫరణ్లా తోచనే ఈ క్షణం.

0: ఐఎమ్ రాంగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎమ్ రమేష్ పల్వర్న.
1: అందరికీ నమస్కారం, నేను మీ వి ఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ page.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: ఆయన నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: ఎస్ సార్.
4: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ థాలీ, ఆప్షన్ సి థాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ థాలీ అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
4: ఇట్స్ చాట్ థాలీ అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ Irving, East Bano and Eldorado. For more information, visit rkusa.com.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తుంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యువర్ కాల్. For farming, Palembari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
8: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
9: నేను మీ ఆర్జే భార్గవి.
10: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస్ అవసరలా.
11: దిస్ ఇస్ కోటి. దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిస్నింగ్ మీ నేస్తాం.
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
11: రేడియో సురభి.
1: రేడియో సురభి.
11: రేడియో సురభి.
1: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా G3 @ 919-491-4514.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: సర్దిగట్టుకొని రారాదు
1: ఎక్కడికో.
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi. Radio Surabhi 107.9.

0: HD3 is your channel. PNRJ, Pukenai.
1: Just get benefited from Radio Siravi. Radio Siravi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
0: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Suravi meeku andistundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Suravi 107.9 FM HD3.
2: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स अ पर्फेक्ट बैलेंस. देश कालमान परिस्थितुलु, प्रकृति दानि पंडिंचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स फार्मिंग लो उन्नायि, बट वी मूव्ड ऑन. स्टिल मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स गेट बैक टू अवर रूट्स विद वीवीएफ एक्टेक आईएनसी. मलेमारी फार्म्स बिलीव्स दैट फार्मिंग इज नॉट बैकवर्ड, इट इज द फ्यूचर. वीवीएफ एक्टेक आईएनसी इज योर कॉलिंग for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi. America lo telugu chestam.
4: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
8: ఎస్ సార్.
7: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
8: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
7: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
9: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
10: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
11: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
12: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలీల.
11: హాయ్, నేను మీ తేజ సజ్జా.
12: డు లిసన్ టు రేడియో సురభి
11: 107.9 HD3,
10: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
11: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భాగవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ స్పోర్టి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: ఐ ఎం రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
7: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ, ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: 107.9 FM HD3.

వయసు ఎంతో తెలియని వయసులో నేను ప్రేమించినాను. నువ్వు మోసం చేస్తావని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు.
1: జూలియట్
0: రిటర్న్ గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా.
1: జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
2: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
3: అందరికీ నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
4: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
5: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.
8: కొంగ చెట్టి కొంగ, కొంగు చాటు దొంగ, వల్లలేవి సిర్రిన్నద్ద. కొంగ చెట్టి కొంగ, కొంగు చాటు దొంగ, వల్లలేవి సిర్రిన్నద్దా.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? రెడ్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వదు.

0: skills, calibration, knowledge though, neko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani, ashtau ahara vidhi vishesha ayatanani bhavanti. Ani ayurvedam cheptondi. Ante ahara anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakriti dani pandiche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still, mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Mallemari Farms believes that farming is not backward. It is the future. VVF Agtech Inc. is your calling for farming. Mallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu restam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
4: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
5: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
4: హాయ్, నేను మీ తేజ సజ్జ.
5: టు లిసన్ టు రేడియో సురభి
4: 107.9 HD3,
3: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
4: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
2: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.
13: హలో.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసుని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
3: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
4: 107.9 FM HD3.

0: చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
2: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హాస్ గ్రోన్ ఆన్ అస్ అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: నేస్తాం.
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: రేడియో సురభి,
4: రేడియో సురభి,
5: రేడియో సురభి
6: 107.9 FM HD3.
7: Hello boys and girls, they sang it.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
7: 107.9 FM HD3.
8: Come on.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: electronics.com or call Nanda G3 at 919-491-4514. America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada? Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: హాయ్, ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
3: అందరికీ నమస్కారం, నేను నివ్యాన ఆదిత్య.
4: నేను మీ నాలుగో సింహం సాయికుమార్.
5: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
8: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తుంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. వల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfactech.com ఆర్ కాల్ 8482440213.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్. or contact Gopal Ponnangi at 214-868-7538.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
5: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్ చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా వెయిట్ చేస్తామండి, లెట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
8: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
9: Radio Surabhi.
10: Radio Surabhi.
11: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
8: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
11: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: Go! నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. వల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfactech.com ఆర్ కాల్ 8482440213.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్. or contact Gopal Ponnangi at 214-868-7538.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
5: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్ చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా వెయిట్ చేస్తామండి, లెట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు?

0: 93.9 FM HD3.
1: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com ఆర్ కాల్ 8482440213.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI పేజ్.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
5: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
5: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా వేరు చేస్తామంటే ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7979.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రోటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్

0: నాన్ ఇన్ఫర్మేషన్ హబ్ మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్ ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Mallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
4: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ ఎ గుడ్ ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
6: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
7: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: IPL మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగు చేస్తాం.
1: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, సెమ్ ఆంకి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కవా పరోటా.
4: ఏంది బ్రో, గన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
3: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
3: ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.
1: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatle.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
4: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
7: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రోటీ.

0: generation knowledge though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిగా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
1: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
2: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
3: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
4: Sure. How many people are we expecting?
3: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
4: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
3: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.

Yes, we are back there, Dhanadhan Avinash, to DFW Morning Vibes in her only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station, and OG Telugu radio station in Dallas. అసలు నిన్న ఎంత నిన్నే కదా నిన్న నా నిన్న నీకు మొన్న మీ మొన్న నాకు నిన్న ఎనీవేస్ తెలియని వాళ్ళ కాంటెక్స్ట్ నేను ఇండియా నుంచి షో చేస్తాను కదా సో వినాయక చవితి నిన్న మార్నింగ్ పూజ చేసినప్పుడు అసలు ఆ ఫీలింగ్ ఉంది మాస్టరు మాటలు ఎక్స్ప్లెయిన్ చేయలేను అనమాట అంటే ట్రెడిషనల్ గా ఒక పూజ అని పెట్టుకుని ఏం చేయించలేదు అండ్ టెక్నికలీ చేయించడానికి పేరెంట్స్ తో కూడా చేయలేదు So, in a with a bunch of bachelors coming together and taking up the responsibility and doing puja like buddhiga, like a boys, anedi light ga feel ayyanamata. That's what I felt. And yeah, most importantly, random ga YouTube lo oka puja discover chesi, aa puja taluka mantralu avanni cheptu, asalu oka vibe tho oka genta proper ga maatladukunnappudu vachindi master ayyi, asalu genta proper ga puja chesaku vachindi. తృప్తి అంటుంది చూసారా ఒక తృప్తి దట్స్ వాట్ దట్ ఈస్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్స్ దట్ ఐ గాట్ యెస్టర్డే ఆఫ్టర్ డూయింగ్ ఎ పూజ బట్ ఏమాట కాబట్టి మూడు రోజులు ఐదు రోజులు వాట్ ఎవర్ టైమ్ దట్ యూ కెన్ యాక్చువల్లీ బీ పాసిబుల్లీ హోల్డ్ ఇన్ యువర్ హోమ్ కుదిరితే వీలైనంత వరకు ఎక్కువ టైం ఉంచుకొని ట్రై చేయండి ఎందుకంటే ఇట్ ఈస్ ట్రైన్ టు సెటిల్ ఇద్దాం అన్న ఫీలింగ్ వచ్చింది ఒకటి అండ్ రెండోది ఉండాలి మాస్టర్ అప్పుడప్పుడు ఆ స్పిరిచువల్ యాంగిల్ కూడా ఉండాలి అండ్ నాకు నిన్న పూజ మొత్తంలో ఒక ఇంట్రెస్టింగ్ యాంగిల్ బాగా గుర్తుండిపోయింది ఏంటంటే అసలు పత్రి ఉంటుంది కదా 21 రకాల పత్రి ఎందుకు తీసుకుంటారు అని అంటే ఎందుకు పెట్టమంటారు అంటే 21 రకాల పత్రి హ్యాస్ 21 టైప్స్ ఆఫ్ మెడిసినల్ వాల్యూస్ అట అది సో ఇట్ ఈస్ నాట్ వినాయక చవితి పూజ అంటే జస్ట్ వినాయక చవితి పూజ కాదు ఇట్ ఈస్ లైక్ స్పిరిచువల్లీ అపార్ట్ ఫ్రమ్ దట్ అపార్ట్ ఫ్రమ్ డూయింగ్ డివోషన్ గా చేయడం కాకుండా స్పిరిచువల్ లెవెల్లో అండ్ యాక్చువల్లీ ఫిజికల్ గా కూడా చాలా హెల్ప్ అయ్యి మనకి ఒక రకమైన ఒక రకంగా హెల్ప్ చేసే టైప్ పూజ అని చెప్పి బాగా అర్థమైంది అనమాట సో ఇవన్నీ చిన్నప్పుడు తెలియదు ఏంట్రా అని అంటే చిన్నప్పుడు తెలుసు బట్ మనంతటి మనం ఫస్ట్ పూజ చేస్తాం చూసారా అది అయిందనమాట అందుకని ఇట్ వాస్ వెరీ నైస్ యెస్టర్డే సో లాస్ట్ మినిట్ లో ఉండరాలు చేయడం రాకపోయినా యూనో బ్యాచిలర్స్ చేసుకుంటున్నారని చెప్పి మా పక్కింటి వాళ్ళు మా కోసం ఉండాలి పంపించారు అది ఇంకా బాగా అనిపించింది ఉండాలండి ఎస్పెషల్లీ యుఎస్ కి వచ్చి చాలా మంది ఉంటున్నప్పుడు ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఉంటే బాగుంటుంది కదా వెరీ మ్యాటర్ ఇప్పుడైతే మాత్రం ఓ మంచి పాట కమింగ్ అప్ ఫర్ యూ చాలా చాలా ప్రశాంతంగా స్టార్ట్ చేద్దాం చాలా హాయిగా స్టార్ట్ చేద్దాం అండ్ చూడాలి ముందు నుంచి మంచి పాట ఎన్నిసార్లు వేసిన బోర్ కొట్టని పాట కమింగ్ అప్ ఫర్ యూ యమహానగరి

పొద్దున్నే హరిహరన్ గారి వాయిస్ వింటే అదొక ఆనందం అండి. అంటే కొన్ని డివైన్ వాయిసెస్ తో డే స్టార్ట్ చేస్తే బాగుంటది, అలా హరిహరన్ గారి వాయిస్ కూడా ఒకటి. అండ్ ఈ టైంలో డివైన్ థింగ్ ఇండియా అంటే టెక్సస్ వాళ్ళకి కొంచెం చల్లబడిందిరా టెంపరేచర్ అంటే అది చాలా డివైన్ థింగ్. అబ్బా ఎక్సెసివ్ హీట్ లు చూసి చూసి చూసి చూసి కొంచెమైనా 100 లోపలికి అలా మధ్యాహ్నం దిగుతుంది అండ్ టెంపరేచర్ వెయిట్ చేస్తున్నారు. బట్ మోర్ ఆర్ లెస్ లైట్ గా మన ఏదో కాస్ట్ చల్లబడి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అన్నట్టే ఉందన్నమాట. ట్యూస్డే మార్నింగ్ అట్ దిస్ మూమెంట్ 80 చూపిస్తుంది, మెల్లగా డే పాస్ అవన్ అయ్యే కొద్దీ 95-99 ఆల్మోస్ట్ మధ్యాహ్నం టైంకి, అండ్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద డే 96 వెళ్తుంది, అండ్ నైట్ అయ్యేటప్పటికి 87-83 దగ్గర క్లోజ్ అవబోతుంది. అది సంగతి. ఎక్సెసివ్ హీట్ యాజ్ యూజువల్ ఇన్ ద ప్రిడిక్షన్, బట్ ఆల్సో హ్యావింగ్ సెడ్ దట్ ఎక్సెసివ్ కేర్ షుడ్ ఆల్సో బి ఇన్ ద రొటీన్. ఓకే, సో లైక్ ఐ ఆల్వేస్ సే లైట్ గా ఎలక్ట్రోలైట్స్ క్యారీ చేస్తూ ఉండండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మంచిగా హైడ్రేట్ అవుతూ ఉండండి. అండ్ బాడీలో ఎక్కువగా మన ఇండియన్స్ తినే తిండిలోనే ఎక్కువగా బాడీకి ఇన్ఫ్లమేషన్ ఎలాంటివి అయితే వేడి చేస్తాయి అలాంటివి ఎక్కువ తింటూ ఉంటాం. సో అది కాస్త కంట్రోల్లో పెట్టండి. ఇన్ కేస్ యూఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్, కాస్త చియా సీడ్స్ కొంచెం నానబెట్టిన విత్ వాటర్ ట్రై డ్రింకింగ్ ఇట్, ఇట్ విల్ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ యూ. అండ్ ఇప్పుడైతే మాత్రం మంచి పాట మీకోసం ఆన్ దిస్ మార్నింగ్, యాక్చువల్లీ ఒక్క మంచి పాట కాదు రెండు మంచి పాటలు రెడీ చేశాను, రెండు వస్తుంది బ్యాక్ టు బ్యాక్ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ అంటున్నారు. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? I have. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
4: Yes, we are back. Dev Danadan Abhinashitu DFW morning vibes of Vinnestunnam. ఎందుకంతా కష్టపడుతున్నాం? వాతావరణం నార్మల్ చెప్పొచ్చు కదా. లేదండి, ఇది నా స్టైల్, ఇలాగే చెప్తాను. ఎనీవేస్, మరి మీ స్టైల్ ఏంటి? ట్రాఫిక్ లో ఎక్కువగా వెయిట్ చేయడమా? ఎనీవేస్, I-35E FWY HOV డౌన్ టౌన్ ఏరియా మీదుగా మీరు వెళ్తుంటే కనుక అబ్బా మామూలుగా లేదు, పీకో పీక్. అండ్ అలాగే I-35 సంగతి అది 30 HOV

ఫోర్ట్ వర్త్ మెయిన్ సెంటర్స్ తో పాటు కెనడా నుంచి సౌత్ వెస్ట్ ఆర్లింగ్టన్ అండ్ సౌత్ ఈస్ట్ ఆర్లింగ్టన్ మీకు వెళ్తుంటే గట్టిగానే ఉంది ట్రాఫిక్. అండ్ యా 820 రూట్ పర్లేదు. అండ్ రానక్ నుంచి ట్రాఫిక్ లోకి వెళ్తుంటే 104 రూట్ లో యూ మైట్ ఫేస్ బిట్ ఆఫ్ స్లో డౌన్స్. అది సో ద వీక్ ఈజ్ స్టార్టెడ్ అని చెప్పి చెప్పడానికి ప్రతి చోట ఆగి వెళ్ళు ఆగి వెళ్ళు ఆగి వెళ్ళు అన్నట్టు చెప్తున్నాను. సో ఇలాంటి టైంలో మా వైర్ మైండ్లో చూపిస్తాను అని అంటే మాత్రం నేను కూడా మీతో పాటు జాయిన్ అవుతాను చెప్తాను. కమింగ్ అప్ ఒక బ్యూటిఫుల్ ట్రాక్ ఫ్రమ్ ద మూవీ నేను చెప్పను. ఎంతమంది గెస్ట్ చేస్తారు చూద్దాం. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ ఆల్బమ్స్ ఫర్ మీ అకార్డింగ్ టు మీ. చూద్దాం ఎంతమంది గెస్ట్ చేస్తారు చూద్దాం.

0: చిన్న చిన్ని ఆశలు నాలవారేగనే
1: దే ధనాధన అవినాష్తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డిగ్రీ డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. వినాయక చవితికి సంబంధించి నువ్వు చాలా వంద రెస్పాన్సిబిలిటీ తీసుకుని పూజ చేశాను, హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పాను కదా. ఇన్ఫాక్ట్ ఆ పూజ చేస్తున్న విషయం కూడా మా మూర్తి గారితో పంచుకుంటే మా మూర్తి గారు మాట్లాడారు ఏంటంటే, అసలు మన ప్రసాదాలు కూడా వినాయక చవితి తగ్గట్టుగా ఎలా డిజైన్ చేశారు, ఇన్ఫాక్ట్ వినాయక చవితి వచ్చే సీజన్ తగ్గట్టుగా ఎలా డిజైన్ చేశారు అని చెప్పి చెప్పారు అనమాట. సో వర్షాకాలం టైంలో ఏదైతే మనకి ఫుడ్స్ బాగా డైజెస్ట్ అవుతాయో అలాంటి వాటిని మాత్రమే ఉండ్రాళ్ళు ఇట్లాంటివి ఉండేలాగా ప్రాపర్ గా డిజైన్ చేశారు. అదే నీకు ఇప్పుడు కొంచెం కంపారిటివ్లీ డిఫరెంట్ సీజన్స్ ఉన్నప్పుడు అక్కడ పెట్టే పిండి వంటలు ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి, నువ్వు గమనించావన్నమాట. ఓ ఇందులో ఎంత సైన్స్ ఉందని అనిపించింది. ఇంతేకాదు అసలు చాలా మటుకు పనుల్లో మన మన పూజల్లో ట్రెడిషన్ లో రీజన్ చెప్పి నిజంగా ఫాలో అవ్వండి అని అంటే చాలా మారేది. మన వాళ్ళకి రీజన్ చెప్పలేదు, ఇది దేవుడు దేవుడు దేవుడు దేవుడు ఫాలో అవ్వమని చెప్పారు. యాక్చువల్లీ దేవుడి మీద ఉన్న స్టోరీతో పాటు ఉన్న స్పిరిచువాలిటీ కూడా ఎక్కువ అర్థమయ్యంటే ఇంకొంతమంది ఇంకా ఎక్కువ మందికి మన వాళ్ళ గురించి తెలిసేది, మన మన కల్చర్ గురించి వాటి గురించి. అండ్ గుడ్ ఆర్ బ్యాడ్ అది థింక్ ఇట్ ఈస్ టేకింగ్ యూనో ది పీపుల్ టేకింగ్ ఫార్వర్డ్ అని చెప్పి చెప్పారనమాట. అది సంగతి. సో బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఆ మూర్తి గారితో నేను వేసిన జోక్ ఏంటంటే, అంటే ఒకప్పుడు క్లైమేట్ అంతా ఆలోచించి ఈ టైంలో ఇలాంటివి తింటే బాగుంటుంది అని అన్నారు మాస్టరు. బట్ మనకు తెలియదు కదా, అంటే అప్పుడు తెలియదు కదా, మన వాళ్ళందరూ వేరే కంట్రీస్ కి వలస వెళ్తారు, అక్కడ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లైమేట్స్ ఉంటాయి, మళ్ళీ క్లైమేట్ చేంజెస్ అవుతున్నాయి, పడాల్సిన వర్షాలు టైంకి పట్టలేదు, ఇవన్నీ ఆలోచించుకుంటూ ఫ్యూచర్ లో ప్రసాదాలు మారతాయి ఏంటి అని అడిగా అనమాట. నీ అంత దురదృష్టితో వాళ్ళు ఆలోచించలేదు రా అని చెప్పి అక్కడ ఆపేశారు. ఎనీవేస్, ఉండ్రాలు తిన్నారా, కుడుములు తిన్నారా, పులిహార తిన్నారా, నిన్న ఎవరికైనా ఇచ్చారా, ఇచ్చి గనక మంచి పని చేస్తే గనక యు ఆర్ గుడ్, దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. ఓకే, మంచి పాట కమింగ్ అప్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సర్వీ 107.9 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటుంది.

0: తనతో
1: కమ్యూనిటీ దానికి అది 3 డేస్ పెడతారు. సో ఈ రోజు కానీ చెప్తాను వెళ్తాను.
0: సో మీరు మీరు నిమజ్జనం ఎక్కడ ప్లాన్ చేస్తారండి? ఏదైనా లేక్ ప్లాన్ చేస్తారు? ఏదైనా లేక్ దగ్గరికి వెళ్ళి?
1: లేదు, మా ఇంట్లోనే టబ్లో పెట్టి చేస్తా. యుఎస్ లో వచ్చినప్పటి నుంచి అలాగే చేస్తా.
0: అవునా? అంటే ఇక్కడ ఎకో ఫ్రెండ్లీ అని చెప్పి మట్టి కనపతే అని చెప్పి పలానా చోట నిమగ్నం చేద్దాం అన్నట్టు ఏం లేదు ఆప్షన్?
1: ఉంటానేమో, బట్ అది అలవాటు అయిపోయింది. అంటే 20 ఇయర్స్ బ్యాక్ ఇవేమి లేవు, అండ్ ఇట్ వాస్ లైక్ మంది గణపతి పట్టుకెళ్ళి ఇక్కడ పెడితే అక్కడ లేకుండా నేను చేయలేము కదా. అప్పుడు ఇంకా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వైట్ దాంతో చేసేవాళ్ళు. ఈవినింగ్ పక్కి పిల్లలతో పెద్ద వాటర్ టబ్ లాగా, మామూలు ప్లాస్టిక్ టబ్, అందులో వాటర్ వేసి పిల్లలతో అందులో వేయించేవాళ్ళం. సో అదే అలవాటు అయిపోయింది. ఇప్పుడు మట్టిది ఇంకా ఈజీ. అదైతే అందులో వేసి ఒక 2 డేస్ అయినా అది కరిగేది కాదు. ఇప్పుడు మట్టిది అయితే వేసిన ఒక 1 అవర్ 1 అవర్ లో కరిగిపోతుంది.
0: కానీ నిజంగా హార్ట్ బ్రేక్ అవుతుంది కదండి. నిజంగానే టబ్బులోనూ అందులో నిమజ్జనం చేపిస్తుంటే అంటే దగ్గరలో ఓకే ఓకే వరకు మట్టి గణపతి నీళ్ళల్లో దగ్గరలో ఉన్న కొలంలోనూ ఎక్కడైనా ముంచండి అన్నట్టు చదివేడు గుర్తు కాదంటారు. మీరు ఫిజిక్స్ మీరు సిబిఎస్ఈ ఎస్ఎస్సీ నాకు అర్థమైంది. ఓకే థ్యాంక్స్ అండి. ఓకే ఏదైనా సాంగ్ రిక్వెస్ట్ ఉంది సుధా గారు? మార్నింగ్ ముందు మీరు ఇచ్చట తర్వాత నేను ఇచ్చట అన్నదన్నమాట. ఓకే ఫైన్.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday only on Radio Surabhi 107.9 FM HD3.
4: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
3: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
6: Yes sir.
5: Rajulas Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
6: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
5: You're absolutely right. Rajulas Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
8: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
9: నీ కల నిజం అవబోతోంది.
8: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
9: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
8: India Today.

0: 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-819-8888. మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిలెట్, ఫ్రిస్కో, ఫ్లవర్ మాస్, సౌత్ లేక్.
1: అంటే పూర్వం ట్రెడిషన్ పెట్టినప్పుడు కూడా నాకు పర్సనల్ ఏమనిపించింది అంటే చాలా కంట్రోల్డ్ గా చేసుకోమని చెప్పారు. బట్ ఒక్కసారి ఇప్పుడైతే మన క్రియేటివిటీ యాడ్ అయిందో దానికి, ఇంకా అసలు అది లీప్స్ అండ్ బౌన్స్ లో మల్టిప్లై ఏటో డైరెక్షన్ వెళ్ళిపోయిందని నా ఫీలింగ్.
2: అంటే మేబీ సైన్స్ ఊరికే, ఇల్లు ఊరికే ఒకసారి నలుగురుసారి శుభ్రం చేసుకోండి అంటే మనం కదలం కదా. పండగ ఉంది అంటే కదులుతాం. సో ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఫర్ ద రీజన్ వాళ్ళు ఒక సైన్స్ పెట్టారు. మేబీ ఇది కూడా అంటే దీపావళికి కూడా అప్పుడే వింటర్ వస్తుంది, డే డ్యూరేషన్ తగ్గిపోద్ది, చీకటి పడుద్ది అని ఇంటి ముందు దీపాలు పెట్టమని అంటారు. ఎవ్రీథింగ్ ఇస్ సంథింగ్ ఫర్ ద రీజన్. బట్ ఊరికే చెప్తే ఇది కాబట్టి ట్రెడిషన్ తో చెప్పి అలవాటు చేశారు.
1: అదే రేపు పొద్దున ఎగ్జామ్ అంటే గానీ మనం చదవం, అలాగే ఏదో దేవుడి రీజన్ చెప్తే గానీ మనం బంద్ చేయమని చెప్పి ఫిక్స్ అయినట్టున్నారు. అది ఓకే. వాట్ యూ డూ కార్తీక్, ఏం చేస్తుంటారు మీరు?
2: నేను ఇక్కడ ఐటీ.
1: ఓకే ఓకే, నైస్ మీటింగ్ అండి, నైస్ టాకింగ్ టు యూ. సారీ,
2: నేను మీ మూవీ చూసాను, ఆ షార్ట్ ఫిల్మ్.
1: ఓ,
2: థ్యాంక్
1: యూ, థ్యాంక్ యూ సో మచ్. కార్తీక్ చూసారా ఈటీవీన్ లో?
2: చూసాను, ఆఫ్ అయితే ఉన్నాం కదా మనం.
1: ఇప్పుడు ఇప్పుడు ఆఫ్ అయి తీసుకెళ్తున్నా.

దేర్ ధనాతన అవినాష్ తో డిఎండబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్. వినాయక చవితి అంటే ఒకరోజు కాదు, అంటే ఒకరోజు అంటే ఒకరోజు సెలబ్రేషన్ ఒకరోజు కాదు, 9 డేస్ ఎక్స్టెండ్ చేస్తారు. బట్ ఆ ప్రాసెస్ లో యూనో కొన్ని ట్రెడిషన్స్ దాటి ఆబ్వియస్లీ ఎక్స్టెన్షన్ వెళ్ళిపోయి ఉంటాయి. ఐ థింక్ నాకు తెలిసి వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోండి అని చెప్పి ఎప్పుడైనా థీరీలో పెద్దవాళ్ళు ఒకప్పుడు పూర్వంలో రాసినప్పుడు ఎక్కడ మైక్ సెట్లు అనేవి యాడ్ చేయలేదే అని నాకు చిన్న డౌట్. ఉంటే ఒక గణేష్ మండలి ఉండాలి, అక్కడ జనాలందరూ కూర్చొని మాట్లాడుకోవాలి ఉంది, ఆటలు పాటలు ఐటమ్స్ అన్ని కూడా యాడ్ చేయాలని అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. అండ్ సౌండ్ ఎక్కలు కూడా చెవిలు పగిలిపోయే రేంజ్ లో పెట్టాలని కూడా ఎక్కడ చెప్పలేదేమో నాకు ఫీలింగ్ అనమాట. సో కాలక్రమేణా ప్రతిదీ అప్గ్రేడ్ అవుతుంది. ఫ్రూట్స్ లో ఉన్న షుగర్ కాస్త తీసుకెళ్లి షుగర్ కేన్ జ్యూస్ చేసినట్టు, అది దాని తర్వాత కాన్సన్ట్రేటెడ్ షుగర్ డ్రింక్స్ చేసినట్టు, తర్వాత అది మెల్లమెల్లగా మారినట్టు, ఇలాగా అన్ని అప్గ్రేడ్ అయిపోయి మారిపోయేమో అని అనిపిస్తుంటది అనమాట. కానీ ఏమాటకు అమ్మాట మాస్టర్, ఇండియాలో దట్ వన్ ఆఫ్ ద స్కేరియస్ట్ పార్ట్ ఈస్ ఏంటంటే, ఆబ్వియస్లీ గణేష్ పండల దగ్గర ఈ మండపాల దగ్గర వాళ్ళు ఆబ్వియస్లీ పాడే భజన పాటలు ఆర్ కీర్తనలు ఇప్పుడు పూజా ఖర్చు వాళ్ళు మాట్లాడుతూ ఉంటుంది. అది కాకుండా ఇంకా యాడ్ చేసి దాంతో పాటుగా వాళ్ళు పాటలు పెడతారు. అది మాస్టర్ ఎస్పెషల్లీ నిమజ్జనం టైంలో తీసుకెళ్తాం ఉంటుంది టార్చర్. మీరు నమ్మరు, ఐ థింక్ ఏరియా వైజ్ ఇక్కడ మాలాపూర్ వైజ్ ఇక్కడ ఏరియా వైజ్ ఇట్లా సెగ్రిగేట్ చేశారు అనమాట. సెగ్రిగేట్ చేసి ఏ ఏరియాకి మటుకు ఆ ఏరియా ప్రాపర్ ఒక ప్రతి ప్లేస్ లో ఒక మూడు టెంట్ లాగా వేసి పెట్టారు. టేబుల్స్ దగ్గర ఇద్దరు ఉంటారు. వేర్ అదొకవేళ పెద్ద వినాయకుడి విగ్రహం అయితే కనుక వాళ్ళు రిజిస్టర్ చేసుకుని అది ఎలా అవుతుంది ఏంటి వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకుని ప్రాపర్ గా చేసేలా చేస్తున్నారు అనమాట. అండ్ ఆబ్వియస్లీ నిమజ్జనం చేస్తున్నట్టు ఎవరు హడావుడు వాళ్ళు ఉంటుంది కాబట్టి పోలీసులు కూడా పెట్టారు. అది సో 9 డేస్ దిస్ ఇస్ గోయింగ్ టు ద సేమ్ థింగ్ అండ్ ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తగా చేయబోతున్నారు. అండ్ క్రేన్ ఆల్రెడీ ఆర్డర్ చేసి పెట్టారు. అది సంగతి మామూలు విషయాలు కాదు. కానీ మొత్తం 9 డేస్ లో మాత్రం హూ ఇస్ ద మోస్ట్ హ్యాపీస్ట్ అవుతుంది సార్? ఎస్ పూజారులు. వాళ్ళకి పాపం నిజంగా రాక రాక టైం దొరుకుతుంది అండ్ ఇంక వచ్చిన దాంట్లోనే దిల్ మేక్ ది బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ అని నాకైతే అనిపిస్తుంది అనమాట. బికాస్ మా కజిన్స్ లోనే అతను ఉన్నాడు, వాడు ఇంకసలా అంటే వరుసగా మా అక్క కొడుకు మామయ్య ఈ టైంలో అయితే నాకు ఫోన్ చేయకు, నేను చాలా బిజీగా ఉంటాను అని చెప్పేసి అన్నాడు అనమాట. సో అలాంటి చారీస్ అందరికి హ్యావ్ ఎ గ్రేట్ టైం డ్యూరింగ్ దిస్ పూజ అని చెప్పి చెప్తూ మంచి పాట కమింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
5: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com or write to support@mypursu.com.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
7: Amma, Saturday movie?
8: Manabadi class.
7: Amma, old McDonald had a farm.
8: Uppu kappu rambu. Telugu paddhin cheppu?
7: Uppu kappu rambu.
8: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ manabadi.siliconandhra.org.
9: Yes, there's another Avinash to DOW morning vibes in her only on Radio Surabhi 107.9 HD3, Dallas number 1 radio station and the OG Telugu radio station of Dallas. So, okay, interesting issue in and there, ee Vinayak Chavithi peru cheppukoni nenu ninna oka cinema gella, aa cinema peru Mandadi. Telugu cinema len chodaledantra dubbing cinema chodalsi vachinda annattu meer venti dekal teyyadu. మన తెలుగు అబ్బాయి సుహాస్, మా సుహాస్ బాయ్ కోసం వెళ్ళాను. సో టు బి ఆనెస్ట్, సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ మెటీరియల్ నాకు ఓకే ఓకే ఓకే అన్నట్టే ఉండింది. బట్ ఒకసారి నేను థియేటర్కి వెళ్ళి కూర్చున్న తర్వాత ఆ సినిమాకి చేసిన డబ్బింగ్ ఏదైతే ఉందో యాక్చువల్లీ చాలా బాగా చేశారు, బాగా చేశారు. అంటే ఇప్పుడు ఒక పోర్ట్ దగ్గర ఆల్మోస్ట్ తీరం దగ్గర ఉండేవాళ్ళు, చేపలు పట్టుకునేవాళ్ళు వల్లకొండు అని చెప్పి ఇలాంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఈ భాషలు ఏవైతే ఉన్నాయో, సో ఆ భాష అంతా

వచ్చేసింది. అండ్ సుహాస్ నిజంగానే బ్రూటల్ ఉన్నాడు మాస్టర్. అండ్ పర్సనల్లీ ఈ సూరి అనే యాక్టర్ ఆయన తమిళ్ లో చాలా చాలా పెద్ద యాక్టర్ అండ్ కమెడియన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి హీరో అయిపోయారు. సో ఆయన ఆయన ఎలివేషన్ పడినప్పుడు పర్సనల్లీ నాకు పెద్దగా తెలియదు కాబట్టి కొంచెం నాకు వర్కౌట్ అవ్వలే, కానీ యాజ్ అ హోల్ గా నిన్న హైదరాబాద్ లో బాలానగర్ అనే ఏరియాలో విమల్ అనే థియేటర్ చూసాం. ఫ్యామిలీస్ తో ఫుల్ ప్యాక్డ్ ఉండి అసలు మామూలుగా విజిల్స్ ఇట్లా కొన్ని సీన్స్ కి అది చెప్పాలనిపించింది, చెప్పాను మంచి సినిమాని ఎంకరేజ్ చేస్తారని. ఇప్పుడైతే మాత్రం బ్యూటిఫుల్ పాట కమింగ్ అప్. యాక్చువల్లీ రెండు పాటలు ఇద్దాం మండాడి నుంచి, ఇప్పటిదాకా మనం ఒక్క పాట కూడా వినిపించలేదు కాబట్టి రేడియోలో. రేడియో సురభి 107.93 డల్లాస్ నంబర్ 1 రేడియో స్టేషన్. Yes, Radio Surabhi sounds like home.

దుల్కర్ సల్మాన్ గారు అసలు ఎలా సినిమాలు ప్లాన్ చేస్తారో నాకు తెలుసుకోవాలి సార్. ఐఎమ్ రియలీ క్యూరియస్. అంటే వాట్ ఎవర్ దుల్కర్ సల్మాన్ గారు ఈస్ డూయింగ్ ఈ సమ్ అదర్ హీరో ఈస్ ఆల్సో నౌ ట్రైంగ్ టు అచీవ్ నాకు అనిపించింది. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఫైండ్ అన్ అనలాజీ. ఓకే, సో ఐఎమ్ గేమ్ అని ఒక సినిమా వచ్చిందా చూసారు లేదా తెలియదు, కానీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని చెప్పారు. సెకండ్ హాఫ్ సంగతి కొంచెం అట్లా లైట్ గా డిస్కషన్ వచ్చింది. సో యా, స్టిల్ ఇన్ థియేటర్స్ గ్యాంబుల్ మెత్ సినిమా. ఇఫ్ యూ వాంట్ గివ్ ఇట్ అ షాట్ యూ కెన్ వాచ్ ఇట్. ఓకే, అది కాకుండా మళ్ళీ ఇంకొక సినిమా దట్ ఈస్ అబౌట్ టు గెట్ రిలీజ్డ్ ఈస్ దట్ ఆకాశంలో ఒక తార. ఇప్పుడు దాని నుంచి ఒక పాట ఉంది, అదొక సినిమా లైన్ అప్ అయింది. అది కాకుండా మళ్ళీ ఇంకొక సినిమా ఓన్లీ మలయాళంలో చేస్తున్నట్టు విన్నాను నేను. అసలు సంవత్సరానికి 3 సినిమాలు అసలు ఎలా సార్, ఎలా ఎలా ఎలా అంటే నాకు ఐ నో ఫర్ ద ఫ్యాక్ట్ దట్ హీరోస్ కి తాలూకా షూటింగ్ డేట్స్ ప్రాపర్ గా ఎలకట్ చేస్తే పర్ఫెక్ట్ మనీ ఓ 20-30 డేస్ లో కంప్లీట్ చేసేచ్చు. బట్ హౌ హీఈస్ ప్లానింగ్ అని నాకు నిజంగా తెలుసుకోను. అండ్ నాట్ జస్ట్ హిమ్, ఇప్పుడు సూర్య గారు కూడా హీస్ ఆల్సో ఫాలోయింగ్ ద సేమ్ ప్యాటర్న్. వీరభద్రుడు రిలీజ్ అయింది, రిలీజ్ అయిన విత్ ఇన్ నో టైం విశ్వనాథన్ సన్స్, అది రిలీజ్ అయిన విత్ ఇన్ నో టైం. ఇప్పుడు దీపావళికి సీన్ అని ఒక సినిమా మలయాళ డైరెక్టర్ తో ప్లాన్ చేశారు. ఇట్స్ అ వెరీ హెల్దీ సైన్, ఇట్స్ అ వెరీ వెరీ వెరీ హెల్దీ సైన్. మన హీరోల్ని సంవత్సరం ఒకసారి చూడడమే చాలా పెద్ద విషయంలో ఫీల్ అవుతున్నాం. అలాంటిది నచ్చిన యాక్టర్స్ నువ్వు 2 సార్లు మినిమం 3 సార్లు చూడడం అంటే బోనస్. ఇంకా వాళ్ళు నెక్స్ట్ ద టాప్ ఆఫ్ ద గేమ్ అన్న ఫీలింగ్ లో ఉందన్నమాట. ఐ రియలీ రియలీ విష్ దెమ్ గ్రేట్ హెల్త్ ఇన్ ద సేమ్ వే. అండ్ రెగ్యులర్ ఎట్లానే సినిమాలు టప్ప టప్ప దింపాలని కోరుకుంటున్నా. అవి అంతకు మించి అత్యద్భుతంగా బాగా పాడేయాలని కోరుకుంటున్నా అనమాట. హ్యాంగ్ సెడ్ దట్ ఐఎమ్ గేమ్ మూవీలో నాకు వన్ ఆఫ్ ద రీసెంట్ ఫేవరెట్ ట్రాక్స్ ఒకటి ప్లే చేస్తా. అండ్ డాక్టర్ బాక్ సూర్య గారి పాట ఒకటి లైన్ అప్ చేశా, ఇచ్చి వాడేయండి కమింగ్ అప్ ఫ్రమ్ ద మూవీ ఐఎమ్ గేమ్. మా కాయడు పాప ఎంత బాగుంటుందో ఇందులో.

0: అంటే ఆ సాయి భయంకర్ పాడితే ఇప్పుడు షేక్ అంతే. లేదు తర్వాత అవినాష్ తో డిఎండబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఊజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. అసలు సినిమా అప్డేట్స్ ఆర్ గెటింగ్ ఈవెన్ మోర్ ఎక్సైటింగ్. అదేంటి కాసేపట్లో చెప్తా, బట్ బిఫోర్ దట్ బ్రాండ్స్ ఒకసారి లైట్ గా తలుచుకుందాం లైట్ గా. సో ఇండియా టుడే వాళ్ళు మన డాలస్ ఫ్రీస్ అందరినీ ఒకసారి వినమంటున్నారు. అదేంటంటే వీకెండ్ ప్లాన్స్ ఏమైనా ఉంటే గనక గ్రాండ్ వీకెండ్ బఫే ఎట్ ఇండియా టుడే రెస్టారెంట్ ఇస్ ద డెలిషియస్ స్ప్రెడ్ ఆఫ్ యువర్ ఫేవరెట్స్ ఆల్ ఇన్ వన్ ప్లేస్. థర్స్డే జస్ట్ గాట్ విత్ ఇర్రెసిస్టబుల్ చాట్ సెట్. వీకెండ్స్ అంటే బఫే, థర్స్డే అంటే చాట్. హీట్ టు ఇండియా టుడే రెస్టారెంట్ ఈ రోజు 151 నార్త్ నాలెండ్ డ్రైవ్ సూట్ 100 సౌత్ లేక్ టెక్సాస్ 76092 అని అంటున్నారు అన్నమాట. సో పానీపూరి అంటే ప్రాణం ఇచ్చే చాట్ అంటే ఆల్మోస్ట్ ఆస్తి రసించే వాళ్ళందరికీ ఇండియా టుడే కి బ్రేక్ ఇవ్వమని చెప్తున్నారు. థర్స్డే టైం మర్చిపోదు వింటనే ఉండండి రేడియో సురభి 107.9 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ రేడియో సురభి. ఎలా సౌండ్ అవుతుంది? అచ్చం ఇంట్లాగే సౌండ్ అవుతుంది బాబు. సౌండ్ లైక్ హోమ్, అది మ్యాటర్.
1: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeth andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: ఇండియా వెళ్ళాలేమోరా నేను. ఇప్పుడు ఇండియా ఎందుకురా? మొన్నట్టుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
8: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలర్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
9: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
10: సూర్య ప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
9: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్స్.

ఒక పెద్ద సస్పెన్స్ విషయం ఏంటి అని అంటే, ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈ ఈ సినిమాలో ఉన్న అమ్మాయి ఏం చేస్తోంది, బై నుంచి కంటిన్యూ యాక్టింగ్ అని చెప్పి ఎక్కడో చోట ఒక ఒక సగటు కుర్రాడులాగా నేను కూడా అప్పుడప్పుడు అట్లా అనిపిస్తా ఫీల్ అవుతుంటాను అనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే సినిమా అని మీరు అడిగారంటే ఓకే, మీరు నేను ఒక జనరేషన్ కాదని ఈజీగా చెప్పొచ్చు అనమాట. సో నేను మాట్లాడుతున్న సినిమా పేరు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అండ్ ఐ థింక్ ఆ అమ్మాయి ఆ హీరోయిన్ పేరు మీరు కూడా మర్చిపోయారు, సంషా ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. గూగుల్ చేసి మరీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ట్రై చేస్తున్నానండి, తిట్టుకోవద్దు. మీరు వింటుంది రేడియో సురభి 107.9 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. ఎస్, తన పేరు షగుల్. ఎస్, షగుల్ కౌర్. బేసిక్ గా తెలుగు అమ్మాయి కాదు, బట్ అప్పుడే నేను ఇన్ఫాక్ట్ ఆ సినిమాకి సంబంధించి ఇంటర్వ్యూస్ చదువుతున్నప్పుడే షీ వాస్ క్లియర్లీ మెన్షన్. అప్పటికి హీరోయిన్స్ అంటే మామూలుగా ఆర్టికల్స్ చదువుతుంటే ఐ వాంట్ బికమ్ దిస్ బిగ్, యూనో ఇండియన్ లెవెల్ సినిమాలు చేయాలి, అలా చేయాలి, ఎలా చేయాలి, ఇలా మైండ్ సెట్స్ ఉంటాయి కదా. ఐ వాజ్ లైక్ షీ వాస్ లైక్ ఆఫ్టర్ దిస్ ఐ విల్ గెట్ మ్యారీడ్ ఒక 1-2 ఇయర్స్ లో అన్న టోన్ లో చెప్పేవాడు. దట్ ఈస్ అ రీజన్ వై తనకు అనిపించలేదు అని చెప్పి తర్వాత తెలిసిందనమాట. పాప ఇప్పుడున్న యువత ఈ పాటలు విని జన్జీ యువత వేరిషి అని పెడుతూ ఉంటారు అనమాట. ఎనీవేస్, మన సుధాకర్ కుమార్ల గారు ఒకరోడు మాత్రం యుఎస్ లో ఉంటారు మాత్రం చాలా మంది తెలుసు. అండ్ యా, అది సంగతి. ఈ విషయాన్ని పక్కన పెడేస్తే ఇంకొక ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్, అదేంటి అని అంటే అక్టోబర్ లైనప్ రెడీ అయిపోతుంది మాస్టర్. మెల్లమెల్లగా అక్టోబర్లో ఏ సినిమాలు వస్తున్నాయని, ఒకటి పారడైస్ కి సంబంధించి ఒక ఇంటర్వ్యూ అయితే ట్రెండ్ అవుతుంది, వేరు శ్రీకాంత్ తొడల గారు రాఘవ్ జయల్, అదే తెలుసు కదా, బాలీవుడ్ లో కిల్ అనే సినిమాలో విలన్ గా చేశాడు అండ్ మంచి అద్దరిపోయే డాన్సర్. సో తనతో ఒక ఇంటర్వ్యూ చేస్తున్నారు, అది 24th రిలీజ్ కన్ఫర్మ్ అయిపోయింది. అక్టోబర్ 2nd కూడా ఒక సినిమా ప్లాన్ చేశారు, బట్ అది రిలీజ్ అవుతుందో తెలియదు. కానీ అక్టోబర్ 9th ఇట్లు అర్జున అనే మూవీ రిలీజ్ అవ్వచ్చు అని డిస్కషన్ నడుస్తుంది. అండ్ అక్టోబర్ 16th యాజ్ యూజువల్ రణబాలి ఈజ్ కమింగ్ అప్ అండ్ అక్టోబర్ 23rd కి ఏమైనా అప్డేట్ వస్తే దట్ కుడ్ బి అబౌట్ ఫౌజీ ఆర్ స్పిరిట్. దాన్ని బట్టి ఫౌజీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, స్పిరిట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని తెలుస్తుంది అంతే. కానీ నవంబర్ లో మౌళి భయ్యాది దొంగనా కొడుకు అనే సినిమా మొన్న చిన్న ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది, మేబీ అది రిలీజ్ అవ్వచ్చు అని ఒక డిస్కషన్. చాలా సినిమాలు ఉన్నాయి నవంబర్ లో, చిన్న చిన్న చిన్న సినిమాలు విచ్ ఆర్ అబౌట్ టు గెట్ రిలీజ్. అండ్ డిసెంబర్ స్లేట్ కూడా పెద్దగా ఉండబోతుంది. పక్కనేమో బాలకృష్ణ గారిది దాదా అండ్ కింగ్ 100 కూడా రాబోతుంది. వృషకర్మ కూడా డిసెంబర్ డేట్ వేయచ్చు అని చెప్పి ఒక టాక్. సో వీటన్నిటి మధ్యలో నేను మార్కెటింగ్ చేసే రెండు సినిమాలు కూడా ఉన్నాయి, అవి కూడా రిలీజ్ అవ్వచ్చు. సో యా, అవేంటి అప్డేట్స్ మీకు మెల్లమెల్లగా చెప్తానండి, ఇప్పుడే చెప్తే మాకు లైన్ ఆఫ్ కంట్రోల్ దాటినట్టు ఉంటుంది, బాగోదు. ఓకే, బ్యాక్ టు బ్యాక్ రెండు పాటలు కమింగ్ అప్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. అండ్ మంచి ఏఆర్ రెహమాన్ గారి పాటలు వినాలన్నాను మాస్టర్. ఇన్ఫాక్ట్ మామూలు ఏఆర్ రెహమాన్ గారి పాటలు కూడా కాదు, అద్దరిపోయి పాటలు. యాక్చువల్లీ ఏఆర్ రెహమాన్ గారి పాటలు కన్నా ఒకటి హారిస్ జయరాజ్ గారిది, ఒకటి ఏఆర్ రెహమాన్ గారి పాటలు విన్నాం. అండ్ బ్యూటిఫుల్ ట్రాక్ కమింగ్ ఆఫ్ ఫ్రమ్ ద మూవీ చెలి. ఇన్ కేసు ఒక మార్నింగ్ మీరు ఒక మంచి మెలడీ వినాలని మీరు మిస్ అయ్యారని ఫీల్ అయితే కనుక దిస్ మెలడీ విల్ మేక్ యూ డే.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalain Aishwaryam. Your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
4: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
7: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

హలో నమస్కారం రేడియో సురభి శ్రోతలందరికీ స్వాగతం సుస్వాగతం. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ నేను మీ వ్యాఖ్యాత శృతి. క్లాసికల్ ట్యూస్డే శృతి లాయలులో ఒక అందమైన థీమ్ తో ఈ రోజు మీ ముందుకి వచ్చేసాను. అయితే ఐ నో మీరందరూ అనుకుంటూ ఉంటారండి, ఏమైంది శృతి ఎక్కడ మాయమైపోయింది అని కదా. సో ఏం లేదండి, నేను ఒక చిన్న బ్రేక్ తీసుకుని అలా ఒక చిన్న ట్రిప్ ఇండియాకి వెళ్లి వచ్చాను అన్నమాట ఈలోపు సమ్మర్లో. సో హియర్ ఐఎమ్ బ్యాక్ అగైన్ మీ అందరితో ప్రతి మంగళవారం సంగీత ప్రపంచంలో ప్రయాణించడానికి. మంచి మంచి కబుర్లు, మంచి ఆటలు, మంచి పాటలు అండ్ అఫ్ కోర్స్ ఎన్నో ఇన్స్పైరింగ్ అండ్ ఇన్సైట్ఫుల్ గెస్ట్ టాక్స్. సో స్టే ట్యూన్డ్, ఇది మన క్లాసికల్ ట్యూస్డేస్ శృతి లాయలు.

దాట్ వాజ్ అ స్మాల్ మ్యాజికల్ రాగమాలిక అని ఒక చిన్న ట్రాక్ ప్లే చేశాను, వయలిన్ ట్రాక్ ఆఫ్ కోర్స్, అండ్ ప్లేడ్ వెరీ బ్యూటిఫుల్లీ బై నన్ అదర్ దాన్ గణేష్ అండ్ కుమరేష్ గారు. ఇద్దరు బ్రదర్స్, వాళ్ళిద్దరు కలిసి వాయించారు. అండ్ గణేష్ కుమరేష్ అంటే ఐ హ్యావ్ టు మెన్షన్ హియర్, గణేష్ కుమరేష్ వాళ్ళిద్దరూ కూడా దేవర్ హియర్ ఇన్ ద స్టూడియో కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్. వాళ్లతో చక్కగా మంచి కాన్వర్జేషన్ జరిగింది, వెరీ ఇన్సైట్ఫుల్ కాన్వర్జేషన్. ఎన్నో మంచి మంచి విషయాలు వాళ్ళు మనతో షేర్ చేసుకున్నారు. అండ్ దాట్ కాన్వర్జేషన్, దాట్ ఇంటర్వ్యూ విత్ గణేష్ అండ్ కుమరేష్ ఈజ్ లైవ్ నౌ ఆన్ యూట్యూబ్, రేడియో సురభి ఛానల్లో, యూట్యూబ్ లో ఇట్స్ లైవ్ పబ్లిష్డ్. సో తప్పకుండా గో చెక్ ఇట్ అవుట్. ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ కాన్వర్జేషన్. ఐఎమ్ ష్యూర్ యూల్ ఎంజాయ్. ఎందుకంటే ఎంతో హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుకున్నటువంటి కాన్వర్జేషన్ అనమాట. సో యూ షుడ్ డెఫినెట్లీ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ముందుగా మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. నిన్న జరుపుకున్నాము. ఐఎమ్ ష్యూర్ మీరందరూ చక్కగా ఫ్యామిలీతో కూర్చుని చక్కగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. బికాస్ దిస్ ఈజ్ వన్ సచ్ ఫెస్టివల్, వినాయక చవితి అనేసరికి ఫ్యామిలీ అంతా కూడా ఒక చోట దేవుడి దగ్గర కూర్చుని చక్కగా గంట సేపు కదలకుండా కూర్చుని పూజ చేసుకుని చేసుకునేటువంటి చక్కటి పండగ అది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉండేటువంటి పండగ. ఎందుకంటే పిల్లలకి, ఎందుకంటే అందులో స్టోరీస్ కూడా చెప్తాం కదా, సో వాళ్ళకి అది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అనమాట. సో ఎలా జరుపుకున్నారండి మీరందరూ వినాయక చవితి? ఆ బొజ్జ గణపయ్యకి ఎంతో ప్రీతికరమైన ఈ పండగకి ఇంట్లో హడావిడిగా ప్రసాదాలు చేయడం, పూజ చేయడం, అండ్ అఫ్ కోర్స్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటది, అఫ్ కోర్స్ నైవేద్యంతో పాటు దేవుడికి ఎంతో ఇష్టమైనది మరొకటి ఉంటుంది. ఏంటది అంటే నేను చెప్పేది ఒకటే కాబట్టి, ఏంటి అంటే మన సంగీతం. దేవుడికి ఎంతో ఇష్టం మన సంగీతం. సో ఈ వారం గణేష్ చతుర్థి సందర్భంగా మన ప్రోగ్రామ్ కి ఒక మంచి పేరు పెట్టానన్నమాట, మన ఈ పర్టికులర్ సెగ్మెంట్ కి. అదేంటి అంటే స్వరసిద్ధి వినాయక అని చక్కటి సెగ్మెంట్ మన ఫస్ట్ సెగ్మెంట్. సో ఒక సంగీతార్పణ మన గణేశుడికి, ద వన్ హూ గ్రాంట్స్ పర్ఫెక్షన్ ఇన్ ఎవ్రీ నోట్ missing. So that's all about our today's first segment, Swara Siddhi Vinayaka.

0: సో దాట్ వాజ్ మహాగణపతిం. చాలా చాలా పాపులర్ కృతి ఇది. నాట రాగంలో సెట్ అయి ఉన్నటువంటి కృతి, రచించిన వారు శ్రీ ముత్తుస్వామి దీక్షితర్. అయితే పాడినవారు అఫ్ కోర్స్ పాడినవారు శంకర్ మహాదేవన్. సో మనము ఈ రోజు ఈ ఫస్ట్ సెగ్మెంట్ లో మాట్లాడుకుంటున్నాము స్వరసిద్ధి వినాయక అనే ఈ సెగ్మెంట్ లో వినాయకుడు గురించి మాట్లాడుకుంటున్నాం. విఘ్నాలను తొలగించేవాడు, విద్యాబుద్ది ప్రదాయకుడు, సంగీత దేవుడు ఆయన గురించి మాట్లాడుకుంటున్నాము. అలాగే మన కర్ణాటక సంగీతంలో ఎందరో గొప్ప వాగ్యకారులు, వారందరూ కూడా గణేశుని కీర్తనలు ఎన్నో రచించారనమాట. సో అవన్నీ కూడా మనం ఈ ఫస్ట్ సెగ్మెంట్ లో వింటూ వెళ్దాము. అండ్ మధ్య మధ్యలో చిన్న చిన్న స్టోరీస్, అలాగే యునో ఆ కృతికి తగినట్టుగా రాగం పేరేంటి, అవన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను. బికాజ్ ఆర్ ఫస్ట్ సెగ్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్. కాబట్టి నేను ఈ ఫస్ట్ సెగ్మెంట్ లో ప్యూర్లీ మన డివోషనల్ మ్యూజిక్, మన శాస్త్రీయ సంగీతంలో ఉన్నటువంటి కృతులని మీకు వినిపిస్తూ ఉంటాను. సో అండ్ దిస్ ఈజ్ ఆర్ క్లాసికల్ ట్యూస్డే శృతి లైలు ఆన్ రేడియో సుర్భి 107.9 FM HD3. అండ్ ఐల్ బి బ్యాక్ ఆఫ్టర్ షార్ట్ కమర్షియల్ బ్రేక్.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
5: షూర్.
4: హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
5: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
4: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
6: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
7: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
8: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
7: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
6: What is this address again?
4: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
9: Boring long drives ki, tiring workouts ki, okate solution. Radio Surabhi, America lo telugu nestam.
2: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
10: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
11: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
10: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
11: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
12: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
10: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI page.com or contact Gopal Ponnangi at 214-868-7538.
0: హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. అండ్ మీరు వింటున్నారు క్లాసికల్ ట్యూస్డేస్ శృతి లాయలు, అండ్ దిస్ ఈస్ యువర్ హోస్ట్ శృతి. సో ఈ రోజు ఒక చిన్న బ్రేక్ తర్వాత ఐఎమ్ బ్యాక్ హియర్ ఇన్ ద స్టూడియో డూయింగ్ దిస్ షో విత్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ, సూపర్ ఎక్సైటెడ్ టు బి బ్యాక్ అగైన్ హియర్. సో మనము చక్కగా ఈరోజు ఈ కార్యక్రమం వినాయక నవరాత్రుల సందర్భంగా వినాయకుడిని ప్రార్థిస్తూ ఈ ఫస్ట్ సెగ్మెంట్ మొత్తం కూడా డెడికేషన్ టు లార్డ్ గణేష. సో మనందరికీ తెలిసిందే, ఎటువంటి కార్యక్రమం ఆరంభించాలన్నా, అంటే దాట్ కుడ్ బి ఎనీ ఈవెంట్, మనం జ్యోతి ప్రజ్వలన చేయడంతో పాటు వినాయకుడి పాటతో, ఆ వినాయకుడి స్తుతితో ఆరంభించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తోంది కదా. అండ్ అదేవిధంగా ప్రతి సంగీత కచేరీలో కూడా ముందుగా ఒక విఘ్నేశ్వరుడి స్తుతి లేక కీర్తనతో తప్పకుండా ఆరంభించడం ఒక పరంపరగా వస్తోంది. అండ్ మన కర్ణాటక సంగీతంలో ఎందరో గొప్ప వాగ్యకారులు చాలా అందమైన గణేష కీర్తనలు రచించారు. అండ్ యాజ్ ఆల్వేస్ మన ఫస్ట్ సెగ్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్. మన శాస్త్రీయ సంగీతం సెలబ్రేట్ చేసుకుంటూ మన ఫస్ట్ సెగ్మెంట్ ప్రతి వారం కూడా మన కర్ణాటక సంగీతంలో ఉన్నటువంటి కృతులు, అలాగే చిన్న భజనలు, డివోషనల్ మ్యూజిక్ అవన్నీ కూడా వింటూ వెళ్తాం. సో ఈ రోజు మన ఈ ఫస్ట్ సెగ్మెంట్ లో అటువంటి కృతులన్నీ మీకు వినిపించబోతున్నాను. వినాయక నవరాత్రుల సందర్భంగా చక్కని కీర్తనలు విని ఆ స్వరసిద్ధి వినాయకుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఇప్పుడు మరొక అందమైన కృతి వినేద్దాం. ఇది కూడా చాలా చాలా పాపులర్ కృతి, ముత్తుస్వామి దీక్షిత వారు రచించినటువంటి వాతాపి గణపతి హంసధ్వని రాగంలో, ద వెరీ బ్యూటిఫుల్ హంసధ్వని రాగంలో.

సో అదండి కుందకుళి వైద్యనాథన్ గారు వాయించినటువంటి వాతాపి గణపతి హంసధ్వని రాగంలో విన్నాము. అయితే స్వరసిద్ధి వినాయక అంటే వినాయక ద గివర్ ఆఫ్ పర్ఫెక్షన్ ఇన్ మ్యూజిక్ అంటే మన స్వరాలలోనే వినాయకుడు అన్నమాట. సంగీత త్రిమూర్తులలో ఒకరైన శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ గణపతి కీర్తనలు చాలా ఎక్కువగా రచించారన్నమాట ఆయన. అయితే నాటరాగంలో మహాగణపతి, హంసధ్వనిలో వాతాపి గణపతి ఇవన్నీ కూడా వారు రచించినవే. అండ్ అలాగే గణపతి షోడశ రూపాలకి షోడశ కీర్తనలని రచించారు ఆయన. అంటే 16 రూపాలని వర్ణిస్తూ 16 కీర్తనలు రచించారు ముత్తుస్వామి దీక్షితార్ వారు. సో బిలహారిలో ఏకదంతం, బేగడలో వల్లభ నాయకస్య ఇలాంటివి కొన్ని పాపులర్ కృతులు ఉన్నాయి వాటిలో. అండ్ అన్నిటికంటే తప్పకుండా మెన్షన్ చేయాల్సిన కృతి ఏంటంటే షణ్ముఖ ప్రియ రాగంలో సిద్ధి వినాయకం. సో ఈ కృతిలో ప్రత్యేకత ఏంటంటే వినాయక చవితిని వర్ణిస్తూ ఈ రకంగా ఉంటుంది దాంట్లో చరణం.

జీతం అని భాద్రపద మాస చతుర్థ్యాం చవితి రోజు బ్రాహ్మణాది పూజితం అంటూ ఎంతో గొప్పగా వర్ణించినటువంటి ఆ కృతి. అండ్ అలాగే చిన్నపిల్లల దగ్గర నుంచి ఎంతో పాపులర్ అయినటువంటి నోటస్వరాలు ముత్తుస్వామి దీక్షిత వారు రచించారు. నోటస్వరాలంటే వెస్టర్న్ ట్యూన్స్ లో ఉన్నటువంటి కొన్ని కాంపోజిషన్స్ అన్నమాట. సో వాటిలో శంకరాభరణం రాగంలో శక్తి సహిత గణపతి అదొకటి ఇప్పుడు మీకు వినిపిస్తున్నాను.

హౌ క్యూట్ కదండి, చిన్న చిన్న పిల్లలు అలా ముద్దుగా పాడుతుంటే ఎంత బాగుందో అసలు. అండ్ నోటు స్వరాల స్పెషాలిటీ కూడా అదే అనమాట, చాలా చాలా ఈజీ ట్యూన్స్ అండ్ అవన్నీ కూడా చాలా సింపుల్ గా శంకరాభరణం రాగంలో సెట్ అయి ఉన్నాయి అనమాట. అన్ని నోటు స్వరాలు కూడా సేమ్ శంకరాభరణం రాగంకి సెట్ అయి ఉంటాయి. అండ్ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ట్యూన్స్ కాబట్టి పెద్దగా గమ్మతాలు అవి కూడా ఏమి ఉండవు అండ్ వెరీ వెరీ ఈజీ టు సింగ్ ట్యూన్స్ అవన్నీ కూడా. సరే, నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సినటువంటి వ్యక్తి చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ కర్ణాటిక్ మ్యూజిక్. ఆవిడెవరంటే కర్ణాటక సంగీతం ప్రపంచ వ్యాప్తంగా ఇంత సుప్రసిద్ధం అవటానికి ముఖ్య కారకురాలు ద క్వీన్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి. శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి 110th 110వ జయంతి రేపు 16 సెప్టెంబర్ ఈజ్ హర్ బర్త్ యానివర్సరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది. అండ్ దిస్ టైమ్ ఇట్స్ 110th బర్త్ యానివర్సరీ. సో అందుకని అ స్మాల్ డెడికేషన్ టు ద కర్ణాటిక్ క్వీన్. అండ్ ఆవిడ గురించి మాట్లాడాలంటే, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి, ఆవిడ గొప్పతనం గురించి మాట్లాడుకోవాలంటే ఒక సెపరేట్ ఎపిసోడ్ చేసినా కూడా సరిపోదండి. సో డెఫినెట్లీ విల్ ప్లాన్ అ స్పెషల్ సెగ్మెంట్ ఆన్ హర్ సమ్ టైమ్ సూన్. బట్ ఈ రోజు మనము వినాయక నవరాత్రులు సెలబ్రేట్ చేసుకుంటూ అలాగే ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మకి ఒక చిన్న ట్రిబ్యూట్, ముదాకరాత మోదకం, గణేశం పంచరత్నం.

సో గణేష పంచరత్నం అనేది ముదాకరాత మోదకం. ఆది శంకరాచార్యుల వారు 8th century రచించారు. అయితే అసలు ఏంటి, వాట్ డస్ ఇట్ మీన్ గణేశం పంచరత్నం అంటే ఏంటి అంటే, ద ఫైవ్ జ్యువెల్స్ ఇన్ ప్రేజ్ ఆఫ్ గణేష అండ్ దిస్ రిఫర్స్ టు అ డివోషనల్ హిమ్ మన ఆది శంకరాచార్యుల వారు 8వ శతాబ్దంలో రచించారు. అండ్ మనకు తెలిసిందే వినాయకుడు విఘ్నాలను తొలగించేవాడు, సో అవన్నీ కూడా ఈ గణేష పంచరత్నంలో చాలా చాలా చక్కగా వర్ణించారు. అండ్ ఈ స్తోత్రం దిస్ కన్సిస్ట్స్ ఆఫ్ 5 main verses అంటే 5 stanzas అన్నమాట. పంచరత్నాలు పంచ చరణాలు అన్నమాట వీటిలో. సో లింక్ టు ద జ్యువెల్స్ దట్ హైలైట్ గణేషాస్ డివైన్ క్వాలిటీస్ అండ్ ద స్పిరిచువల్ ఎనర్జీ ఇన్వోక్డ్ బై చాంటింగ్ దెమ్. సో ఈ ముదాకరాత మోదకం అనేది పాడితే చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయని అంటారు. సరే, నెక్స్ట్ మీకు నేను వినిపించేది ఇంకొక ఇంట్రెస్టింగ్ కృతి, ఉతుక్కడు వెంకట సుబ్బయ్య రచించినటువంటి చాలా యాక్టివ్ గా ఉండేటువంటి కృతి అన్నమాట. అండ్ పాడిన వారు ఉత్తరా ఉన్ని కృష్ణన్.

0: సో అదన్నమాట చక్కటి కృతి విన్నాము. శ్రీ విఘ్నరాజం భజే గంభీర నాటరాగంలో ఉత్తరావని కృష్ణన్ పాడినటువంటి కృతి విన్నాము. అయితే నేను ఒక చిన్న స్టోరీ సరదాగా ఇక్కడ చెప్పాలనుకుంటున్నాము. వినాయకుడి గురించి మాట్లాడుకుంటున్నాము, వినాయక నవరాత్రులు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అండ్ అఫ్ కోర్స్ వినాయకుడు అంటే చిన్నపిల్లవాడు అండ్ యునో ఏదో చాలా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అవన్నీ కూడా ఉంటాయి. అండ్ చాలా కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి, మనం అవి ఎందుకు ఫాలో అవుతామో కూడా తెలియనటువంటి కొన్ని కొన్ని మనం చేస్తూ ఉంటాం వినాయక చవితి రోజు వినాయకుడి దగ్గర దండం పెట్టుకుంటున్నప్పుడు. సో అందులో ఒకటి ఏంటంటే మనము వినాయకుడు ఎదురకుండా గుంజీలు తీస్తాం కదా. సో ఎందుకది, అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు అలా వచ్చింది, వినాయకుడు ఎదురకుండా మనం ఎందుకు గుంజీలు తీస్తామంటే ఒక చిన్న స్టోరీ ఉంది దాని వెనక. అదేనంటే ఒకరోజు శ్రీ మహావిష్ణువు చిన్న వినాయకుడిని వైకుంఠానికి తీసుకెళ్తారనమాట. అయితే వైకుంఠానికి తీసుకెళ్తే అక్కడ ఏమో వినాయకుడు అటు ఇటు తిరుగుతూ కాసేపు అక్కడ విష్ణుమూర్తి దగ్గర ఉన్నటువంటి సుదర్శన చక్రం చూసి అదేదో ఆట వస్తువేమో అనుకుంటూ కాసేపు ఆడుకుంటారట. అది అయిన తర్వాత ఆడుకున్న తర్వాత అదేదో తినేదానిలాగా ఉందేమో అనుకుని దాన్ని నోట్లో పెట్టుకుని మింగేస్తారట వినాయకుడు ఆ సుదర్శన చక్రాన్ని. సో విష్ణుమూర్తి అది చూసి యూనో చాలా షాక్ అయ్యి దాన్ని ఎలా ఇప్పుడు వెనక్కి తీసుకురావాలి అని ఆలోచిస్తూ అప్పుడు ఏం చేశారంటే చెవులు పట్టుకుని వినాయకుడి ముందర గుంజీలు తీయడం మొదలు పెట్టారనమాట. కిందకి పైకి సిట్ అండ్ స్టాండ్ అలా చేసుకుంటూ మొదలు పెట్టారు శ్రీ మహావిష్ణువు. అది చూసిన ఆ బుజ్జి వినాయకుడు విష్ణుమూర్తిని చూసి ఏదో చాలా ఫన్నీగా ఉందే అని నవ్వడం మొదలు పెట్టారట. చాలా నవ్వి నవ్వి ఎంత గట్టిగా నవ్వారంటే ఆయన లోపల ఉన్నటువంటి ఆ సుదర్శన చక్రం బయటికి వచ్చేసింది అనమాట. సో అది ఆ గుంజిల వెనక ఉన్నటువంటి చిన్న స్టోరీ. అండ్ అప్పటి నుంచి ఏంటంటే ఎవరైతే చెవులు పట్టుకుని వినాయకుడి ముందర గుంజీలు తీస్తారో వినాయకుడు చాలా హ్యాపీ అయిపోయి యూనో చాలా బ్లెస్ చేస్తారు అనే ఒక చిన్న నమ్మకం ఉంది. అండ్ దట్స్ ద రీజన్ మనము వినాయకుడి ముందర గుంజీలు తీస్తాం. ఆల్ రైట్. అండ్ ఇంకా కొన్ని చిన్న చిన్న స్టోరీస్ ఉన్నాయి, విల్ డెఫినెట్లీ టాక్ అబౌట్ దోస్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత. సో స్టే ట్యూన్డ్ టు క్లాసికల్ ట్యూస్డేస్. శృతి లయలు.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 11 AM.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: గిల్టీ యువర్ ఆనర్.
5: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
4: ఎస్,
5: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
4: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babaji, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
1: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajicaters.com.
6: రేడియో సురభి సివిక్ సిగ్నల్ ఎల్పీస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
7: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
8: ఐ హావ్.
7: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
8: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైట్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
9: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ essentials, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
10: వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు క్లాసికల్ ట్యూస్డేస్, శృతి లయలు విత్ యర్ హోస్ట్ శృతి. సో ఈరోజు మన ఫస్ట్ సెగ్మెంట్ లో మనము వినాయక నవరాత్రులు సెలబ్రేట్ చేసుకునే సందర్భంలో స్వరసిద్ధి వినాయక అనే చక్కటి సెగ్మెంట్ చేసుకుంటూ వచ్చాము. అండ్ బిఫోర్ వి ఎండ్ దట్ సెగ్మెంట్ అండ్ మూవ్ ఆన్ టు ది సెకండ్ సెగ్మెంట్, యాక్చువల్లీ ఒక చిన్న చాలా ఇంట్రెస్టింగ్ విషయం నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను. సో ఐ విల్ షేర్ దాట్ అండ్ దెన్ విల్ క్లోజ్ దిస్ సెగ్మెంట్ విత్ అ బ్యూటిఫుల్ మంగళారతి వినాయకుడికి. సో అదేంటంటే, వినాయకుడు అన్నప్పుడు మనకు గుర్తుకొచ్చేది వినాయక మండపాలు. అండ్ వినాయక మండపాల్లో చక్కగా అందరూ కూర్చుని వినాయక స్తుతులు పాడుకుంటారు. అండ్ ఆల్సో చాలా చాలా ఫేమస్, చాలా ఎక్కువగా అందరూ పాడుకునేది గ్రూప్ లో గణపతి బప్ప మోరియ అనేది చాలా ఎక్కువగా మనం వింటూ ఉంటాం కదా. సో అసలు ఏంటి, వాట్ డస్ ఇట్ మీన్ గణపతి బప్ప మోరియ, మంగళమూర్తి మోరియ అంటూ అందరూ పాడుతూ ఉంటారు. సో వాట్ డస్ దిస్ మీన్ అంటే, 14th సెంచురీలో పూణేలో ఒక చాలా ఫేమస్ డివోటి మోరియా గోసావి అని, ఒక చాలా లార్డ్ గణేష డివోటి అనమాట ఆయన. సో హీ వాజ్ అ వెరీ గ్రేట్ డివోటి. అయితే అప్పుడు వినాయకుడు, హీ వాజ్ వెరీ ప్లీజ్ విత్ హిస్ డివోషన్. అండ్ అప్పుడు వినాయకుడు హీ వన్ డే ఏం చేశారంటే, యూ కెన్ మేక్ అ విష్ అని చెప్తారు మోరియా గోసావికి. సో అప్పుడు మోరియా గోసావి విష్ ఏంటంటే, టు బి హిజ్ నేమ్ టు బి కాల్డ్ అలాంగ్ విత్ గణేషాస్ నేమ్ అని.

మీనింగ్ అండ్ దే ఆర్ ప్రేయింగ్ టు హిమ్ దట్ హీ షుడ్ రిటర్న్ సూన్. అంటే లాకర్ అంటే రిటర్న్ సూన్, పుర్చా అంటే నెక్స్ట్, వర్షి అంటే ఇయర్. సో పుర్చా వర్షి లోకరియా అంటే రిటర్న్ సూన్ నెక్స్ట్ ఇయర్ అని అర్థం అనమాట సెకండ్ లైన్ ది. అండ్ అలాగే సెకండ్ హాఫ్ లో గణపతి పాపా మోరియా మంగళమూర్తి మోరియా అంటే గణపతి ఇస్ ద బెస్ట్ ఓవర్ ఆఫ్ సెరెనిటీ అండ్ వన్ హూ మేక్స్ థింగ్స్ ఆస్పిషియస్ ఆర్ ప్యూర్. మంగళ్ అంటే ప్యూర్ కదా, అండ్ మూర్తి అంటే అఫ్ కోర్స్ మనందరికీ తెలిసిందే, ఒక ఐడల్, ఒక ఫామ్ అని అనమాట. సో వీ కెన్ సే ప్యూరిటీ ఇన్ ఇట్స్ అల్టిమేట్ ఫామ్ ఈస్ ఆర్ గణపతి. సో అదండి ఈనాటి మన స్వరసిద్ధి వినాయక స్పెషల్. అండ్ ఇక్కడ నుంచి వీఆర్ మూవింగ్ ఆన్ టు ద సెకండ్ సెగ్మెంట్ విచ్ ఈస్ ఆల్సో అ వెరీ బ్యూటిఫుల్ థీమ్ ఫర్ టుడే. అంటే ఈ భాద్రపద మాసంలోని ఒక చక్కటి స్పెషల్ థీమే నేను సెకండ్ సెగ్మెంట్ లో కూడా మాట్లాడబోతున్నాను. బట్ అక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే వి విల్ బి లిసనింగ్ టు సమ్ క్లాసికల్ సాంగ్స్ ఫ్రమ్ ద తెలుగు మూవీస్. సో మీకు అటువంటి తెలుగు మూవీస్ లో ఉన్నటువంటి క్లాసికల్ ఓరియంటెడ్ సాంగ్స్ ఏమైనా వినాలని అంటే తప్పకుండా నాకు కాల్ చేసి చెప్పండి. 972-636-1966 ఈజ్ ఆర్ నంబర్. అండ్ లెట్ మీ క్విక్లీ ఎండ్ దిస్ థీమ్ ఆఫ్ స్వరసిద్ధి వినాయక. మన వినాయకుడి మీద ఒక చక్కటి మంగళ హారతి వింటూ ఈ సెగ్మెంట్ ని ఎండ్ చేసేసి దెన్ వీ విల్ స్టెప్ ఇన్ టు అవర్ సెకండ్ స్పెషల్ సెగ్మెంట్ ఫర్ టుడే. అండ్ దిస్ ఈజ్ అ మరాఠీ మంగళ హారతి.

సో దాట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ మంగళహారతి. చాలా ఎక్కువగా చాలా కామన్ గా వినాయక పండాల్స్ లో పాడుకునేటువంటి మంగళహారతి అది, మరాఠీ మంగళహారతి. అండ్ విత్ దిస్ వి స్టెప్ ఇన్ టు సెకండ్ థీమ్. ఏంటి అంటే చాలా చాలా ఆస్పిషియస్ అగైన్ వినాయక నవరాత్రుల గురించి మాట్లాడుకున్నాము. అండ్ ఆల్సో మనం ఇందాక మాట్లాడుకున్నాం ఏంటంటే వినాయక చవితి వచ్చేది భాద్రపద మాసం శుద్ధ చవితి రోజు అని మనం మాట్లాడుకున్నాం కదా. మరి భాద్రపద మాసం, ఈ భాద్రపద మాసం అనేది వినాయక చవితి స్పెషలే కాకుండా దేర్ ఇస్ లాట్ మోర్ అన్నమాట. చాలా చాలా ఆస్పిషియస్ మంత్ ఈ భాద్రపద మాసం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భాద్రపద మాసంలో భద్రంగా ఉండటం నేర్పించేదే భాద్రపద మాసం అని అంటారు. అండ్ అంతేకాకుండా చంద్రుడు పౌర్ణమి రోజు విహరించేది ఉత్తర భాద్ర లేక పూర్వ భాద్ర నక్షత్రం చుట్టూరానే అని, అందుకనే భాద్రపద మాసం అని పేరు అని అంటారు. అండ్ అంతేకాకుండా సూర్యుడి శక్తి కొంచెం తగ్గుతుంది నెలలో, అంటే సూర్యుడి శక్తి అంతే ఉంటుంది కానీ మనకి వచ్చే శక్తి

సూర్యుడి నుంచి ఆ రేస్ ఏవైతే ఉన్నాయో కొంచెం ఇంటెన్సిటీ అనేది మనకి తగ్గుతుంది. డెఫినెట్లీ మనకి డాలస్ లో ఆ డిఫరెన్స్ కనిపిస్తోంది ఆల్రెడీ. ఎందుకంటే లాస్ట్ వీక్ దాకా కూడా అసలు బయటికి అడుగు పెడితే అమ్మో ఎంత ఎండగా ఉందో, అమ్మో ఎంత వేడిగా ఉందో అనుకుంటూనే ఈ వారం మొన్న భాద్రపద మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఆ డిఫరెన్స్ నాకైతే కనిపిస్తోంది. కొంచెం చల్లపడింది వెదర్, కొంచెం ఉపశమనం వచ్చింది. అండ్ ఐ థింక్ వీఆర్ డెఫినెట్లీ మూవింగ్ అవుట్ ఫ్రమ్ దాట్ పీక్ సమ్మర్ కదా. సో ఇది భాద్రపద మాసం స్పెషల్. అండ్ ఈ నెలలో విశిష్టత చాలా చాలా ఉంది. అండ్ బిఫోర్ వి టాక్ అబౌట్ ఆల్ దాట్, ఇంకొక మంచి పాట వినిపిస్తున్నాను. అండ్ లైక్ ఐ సెడ్, ఈ సెగ్మెంట్ లో మనము ఏం చేస్తామంటే తెలుగు సినిమాల్లో ఉన్నటువంటి క్లాసికల్ ఓరియంటెడ్ సాంగ్స్ నేను మీకు వినిపిస్తూ ఉంటాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సచ్ రిక్వెస్ట్, ప్లీజ్ డూ కాల్ మీ 9726361966 ఈజ్ ఆర్ నంబర్.

ఆల్ రైట్. సో మనము ఇందాకేం మాట్లాడుకుంటున్నాము అంటే, అఫ్ కోర్స్ వినాయకుడి గురించి మాట్లాడేసుకున్నాము, స్వరసిద్ధి వినాయక వినాయకుడి మీద చక్కటి కృతులు అవన్నీ కూడా వినేసాము, అండ్ కొన్ని కొన్ని చిన్న చిన్న ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కూడా విన్నాము. అయితే భాద్రపద మాసం అంటే మనందరికీ వినాయక చవితి ఒకటే అని అనిపిస్తుందండి, కానీ కాదు. యాక్చువల్ గా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం విష్ణుదేవుడు ఎత్తిన అవతారాలలో రెండు అవతారాలు అంటే వరాహ అవతారం మరియు వామన అవతారం ఎత్తింది కూడా ఈ భాద్రపద మాసంలోనేట. సో అందుకని ఈ నెలలో దశావతార వ్రతం కూడా చేసుకుంటారు కొందరు భాద్రపద మాసంలో. సో అందుకని ఈ రోజు నేను కూడా మాట్లాడబోయేది దశావతారాల గురించి. సో దశావతారాలలో మనందరికీ తెలిసిందే, మొదటిది మత్స్యావతారం. విష్ణుమూర్తి మొట్టమొదట ఈ అవతారం ఎత్తడానికి వెనుక కూడా ఒక కథ ఉంది. అండ్ అలాగే ఈ మత్స్యావతారం అనే దానికి అంటే ఎక్కడ వెలిసారంటే మత్స్యావతారంలో చిత్తూరు డిస్టిక్ లో నాగులాపురం అనే ఒక ప్లేస్ లో మత్స్యావతారంలో వెలిసారు విష్ణుమూర్తి. చాలా చాలా అందమైన ప్రదేశం, తప్పకుండా విజిట్ చేయాల్సినటువంటి ప్లేస్ అది. సో ఇప్పుడు మీకు ఒక చక్కటి పాట వినిపిస్తాను, అండ్ ఆ పాట విన్న తర్వాత మీకు ఆ మత్స్యావతారం వెనక ఉన్నటువంటి ఆ స్టోరీ చెప్తాను.

సో మనము మత్స్యావతారం గురించి మాట్లాడుకుంటున్నాము. దశావతార వ్రతం భాద్రపద మాసంలో జరుపుకుంటారు. సో మత్స్యావతారం మొదటి అవతారం అయిన మత్స్యావతారం గురించి మాట్లాడుకుంటున్నాము. అయితే ఎందుకు అసలు ఈ మత్స్యావతారం ఎందుకు ఎత్తారు విష్ణుమూర్తి అనే దాని వెనక ఒక చిన్న స్టోరీ ఉంది. పురాణాల ప్రకారం పూర్వం హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడుట. అయితే శ్రీ మహావిష్ణువు 4 వేదాలను బ్రహ్మదేవుడికి ఇస్తూ ఉంటే ఆయన చూసి అది మానవులకు చెందకూడదని భావించి వెంటనే ఆ వేదాలను దొంగలించి సముద్రంలో దాక్కున్నాడు హయగ్రీవుడు. సో పరమ పవిత్రమైన ఆ వేదాలు ధర్మాన్ని రక్షించడమే కాకుండా సమస్త మానవాళిని ముందుకు నడిపించే ఆ మార్గ నిర్దేశకాలు. అందుకనే వాటిని ఎలాగైనా ఆ రాక్షసులకు దూరం చేయాలని విష్ణువు తన తొలి అవతారమైన మత్స్యావతారాన్ని ఎత్తారు. చేప రూపం ఎత్తి సముద్రంలో దాగి ఉన్న హయగ్రీవుడును సంహరించి వేదాలను తిరిగి సాధిస్తారు. ఆ 4 వేదాలే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ప్రపంచానికే ధర్మాధర్మాలను వెలుగెత్తి చెప్పే పరమ పవిత్రమైన గ్రంథాలు ఈ వేదాలు, 4 వేదాలు. సరే, ఇప్పుడు రెండవ అవతారం ఏంటి దాని గురించి మాట్లాడుకునే ముందర ఇంకొక మంచి పాట. అండ్ మీకు ఏమైనా సాంగ్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేసి చెప్పండి. 9726361966 ఈజ్ ద నంబర్.

సో దశావతారాల్లో రెండవ అవతారం గురించి ఇప్పుడు కొద్దిగా మాట్లాడుకుందాము. రెండవ అవతారం కూర్మ అవతారం అన్నమాట. కృతయుగంలో దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలకడం మొదలుపెట్టినప్పుడు నారాయణుడు కూర్మరూపం దాల్చి మందరగిరిని ఆ కూర్మం మీద, అంటే ఆ టార్టాయిస్ లాగా అవతారం తీసుకున్నప్పుడు టార్టాయిస్ షెల్ ఏదైతే ఉంటుందో ఆ షెల్ మీద ఆయన ఆ మందర పర్వతాన్ని, ఆ మౌంటైన్ ని మోస్తారన్నమాట. అంటే ఎందుకు అంటే లేకపోతే ఆ సముద్ర మతనంలో ఆ కొండ మరి మునిగిపోతుంది కదా, సో మునిగిపోకుండా ఉండడానికి ఆయన ఆ కూర్మం మీద మోస్తారు ఆ పర్వతాన్ని. సో ఈ కూర్మ అవతారం కొలిచే ఆలయాలు దేశంలో చాలా చాలా తక్కువ అండి. చెప్పాలంటే మనందరికీ తెలిసింది ఒకే ఒక టెంపుల్ అండ్ దట్ ఈస్ శ్రీకూర్మం. శ్రీకాకుళం డిస్టిక్ లో శ్రీకూర్మం అనే చాలా చాలా బ్యూటిఫుల్, చాలా చాలా పీస్ఫుల్ ప్లేస్. అండ్ అక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఆ క్షేత్రంలో శ్రీరాముడు, బలరాముడు, జమదగ్ని వీరందరూ కూడా పురాణ పురుషులందరూ ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామిని ఆరాధించారని పురాణాల్లో మెన్షన్ చేసింది. ఓకే, సో ఈ కూర్మ అవతారం గురించి మాట్లాడుకున్నాము. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్లే యూ దిస్ వెరీ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ దెన్ సూన్ ఆఫ్టర్ దాట్ మనం ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ కి వెళ్లి విల్ బి రైట్ బ్యాక్.

0: సమయం కదలిపోరా. ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు దొరకని క్షణముల బిజీ బిజీ ప్రతికూల గజి బిజీ ఊరుకుల పరు.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యూ నో వి ఆర్ రేడియో సురభి.
2: రేడియో సురభి.
1: రేడియో సురభి.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
5: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
7: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
8: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
7: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
6: What is this address again?
1: Babarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babarchicaters.com.
9: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
10: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
9: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
10: ఇంకా వేరేంటి? లెట్ తీసుకో.
11: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
12: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సోది అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3 లో మీ అందరూ మీ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
13: వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు క్లాసికల్ ట్యూస్డేస్ శృతి లయలు, అండ్ నేను మీ వ్యాఖ్యాత శృతి, అండ్ ఐఎమ్ హియర్ బ్యాక్ డూయింగ్ మై షో టుడే ఆఫ్టర్ ఎ స్మాల్ బ్రేక్. చాలా చాలా హ్యాపీగా ఉంది మీ అందరితో నేను మాట్లాడుతూ, అండ్ నాకు ఉన్నటువంటి చిన్న కొద్దిపాటి నాలెడ్జ్ ఐఎమ్ జస్ట్ షేరింగ్ హియర్ ఆన్ మై షో ఆఫ్ క్లాసికల్ ట్యూస్డే శృతి లయలు, అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ డూయింగ్ దాట్. సో మన సెకండ్ సెగ్మెంట్ లో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నది భాద్రపద మాసంలో దశావతారాల స్పెషాలిటీ గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఆ రకంగా దశావతారాలు గురించి మాట్లాడుకుంటూ వాటి వెనక ఉన్నటువంటి స్టోరీస్ వింటూ వచ్చాము, అండ్ మంచి మంచి పాటలు మన తెలుగు సినిమాల్లో ఉన్నటువంటి క్లాసికల్ సాంగ్స్, క్లాసికలీ ఓరియంటెడ్ సాంగ్స్ వింటున్నాము. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సాంగ్ రిక్వెస్ట్, ప్లీజ్ డూ నాట్ హెసిటేట్, కాల్ చేసి చెప్పండి. 9726361966 ఈజ్ ఆర్ నంబర్. అండ్ ఎనీథింగ్ యూడ్ లైక్ టు షేర్, మీ పూజ నిన్న ఎలా చేసుకున్నారు, వినాయక చవితి ఎలా జరుపుకున్నారు, ఏ రకంగా మీరు ఆ వినాయకుడిని ఇంటికి ఆహ్వానించి, ఏ రకంగా మీరు మొత్తం కుటుంబంతో కుటుంబ సమేతంగా కూర్చుని ఏ రకంగా పూజ చేసుకున్నారు, అవన్నీ కూడా స్టోరీస్ మాతో లైవ్ ఆన్ ఎయిర్ షేర్ చేసుకోండి. చక్కగా అందరితో హ్యాపీగా షేర్ చేసుకోండి. ఆ నంబర్ ఇస్ 972-636-1966. ఆల్ రైట్, అండ్ మూడవ అవతారం గురించి మాట్లాడుకోవాలంటే వరాహ అవతారం ఇస్ ద థర్డ్ అవతారం దశావతారాలలో. అండ్ ఈ వరాహ అవతారం సంభవించింది కూడా ఈ భాద్రపద మాసంలోనేనండి. సో వరాహ అవతారం విశిష్టత ఏంటి అంటే మనందరికీ తెలిసిందే, ఆయన విష్ణుమూర్తి తన భార్య అయిన భూదేవిని రక్షించడానికి వరాహ అవతారం ఎత్తారనమాట. సో తన కొరల మీద వరాహావతారంలో తన కొరల మీద భూమిని నిలిపి అంతరిక్షంలో తన కక్షలో తిరిగి ఆయన నిలిపారు. అలాగే కృంగిపోయిన భూభాగాన్ని తిరిగి మామూలు స్థానానికి తీసుకొచ్చారు విష్ణుమూర్తి వరాహావతారంలో. సో అండ్ వరాహావతారం మనందరికీ తెలుసు, వరాహస్వామి ఆలయం ఎక్కడుందంటే తిరుమల కొండ మీద వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే ముందర మనం అక్కడ వరాహస్వామి ఆలయంకి వెళ్లి వరాహస్వామిని దర్శించుకోవాలనేది ఒక నమ్మకం కూడా ఉంది. అండ్ వరాహావతారం అనగానే మనకి గుర్తుకొచ్చేది ఈ పాట కాంతారా మూవీ నుంచి. సో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్

యాక్చువల్ గా ఈ కాంతారా మూవీ రిలీజ్ అయినప్పుడు ద సాంగ్ వాజ్ సచ్ అ బిగ్ హిట్ కదా, అసలు ఎక్కడ చూసినా ఇదే పాట వినిపించేది ఆ టైంలో. సరే నెక్స్ట్ మనం నెక్స్ట్ అవతారం గురించి మాట్లాడుకునే ముందర ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట ఆ అవతారానికి వెనక. ఆ స్టోరీ ఏంటంటే జయ విజయులు వైకుంఠంలో ద్వారపాలకులు అన్న విషయం మనకు తెలుసు కదా, విష్ణుమూర్తికి ద్వారపాలకులు జయ విజయులు. అయితే ఒకసారి ఏమవుతుందంటే సనక సనందనాది మునులు నారాయణుడిని దర్శించుకోవాలని వైకుంఠానికి వస్తే అక్కడ అది తగిన సమయం కాదని ఆ ద్వారపాలకులు వారిని అడ్డగిస్తారట జయ విజయులు. అప్పుడు ఆ మునులకి కోపం వచ్చి విష్ణులోకానికే దూరం అవుతారని శపిస్తారట జయ విజయుల్ని. సో అప్పుడు వారు వెంటనే ఆ శ్రీ మహావిష్ణువుకి అమ్మో వాళ్ళు అసలు విష్ణులోకానికి దూరం అవడం అంటే అసలు వాళ్ళు ఊహించలేకపోతారన్నమాట, ఎందుకంటే ద్వారపాలకులు విష్ణు భక్తులు అలా దూరం అవడం అంటే వాళ్ళు ఊహించలేకపోతారు. అందుకని వెంటనే శ్రీ మహావిష్ణువు శరణను వేడితే మహావిష్ణువు ఏమంటారంటే మహర్షుల శాపానికి అసలు తిరిగే ఉండదు, కానీ వారు ఆ జయ విజయులు చాలా మంచి భక్తులు అవడం వలన వాళ్లకి కొంత శాప విమోచన కలిగిస్తాను అని ఏమనంటారంటే ఏదర్ 7 జన్మలు భక్తులుగా కాని ఆర్ 3 జన్మలు విరోధులుగా ఎనిమీస్ గా గాని భూలోకంలో జన్మించాలి అని ఒక రెండు ఆప్షన్స్ ఇస్తారనమాట మహావిష్ణువు జయ విజయులకి. అప్పుడు వారు దూరంగా 7 జన్మలు అంటే భక్తులుగా కూడా భక్తులుగా అయినా సరే 7 జన్మలైతే ఉండలేము కాబట్టి విరోధులుగా 3 జన్మలు ఎత్తుతామని వాళ్ళు అంటారట జయ విజయులు. సో అందుకని ఆ జయ విజయులే కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా అలాగే త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా అండ్ ద్వాపర యుగంలో శిశుపాల దంతవక్త్రులుగా జన్మిస్తారు. సో అలా ప్రతి జన్మలోనూ విష్ణువు అవతారం చేతే వధులై అనంతరం వారు శాప విముక్తి పొందుతారన్నమాట. సో ఇది చిన్న స్టోరీ నెక్స్ట్ అవతారాల గురించి మాట్లాడుకునే ముందరన్నమాట. ఆల్ రైట్, ఇప్పుడు ఇంకొక మంచి పాట వినిపిస్తున్నాను. ఈ మూవీ పేరేంటో తెలిస్తే కాల్ చేయండి 9726361966.

0: సో ఆ రకంగా జయ విజయులు మూడు అవతారాలలో వాళ్ళు విష్ణుమూర్తికి విరోధులుగా జన్మిస్తామని వాళ్ళు వేడుకుంటారు కదా. సో అటువంటి అవతారంలో హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు, హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడికి చాలా ఇంటెన్స్ గా ఆయన తపస్సు చేసుకుంటారనమాట. సో అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే వరం, హిరణ్యకశిపుడు ఏమనంటారంటే తనకు గాలిలో గాని ఆకాశంలో గాని భూమిపై గాని నీటిలో గాని అగ్నిలో గాని రాత్రి గాని పగలు గాని దేవ దానవ మనుష్యుల చేగాని జంతువుల చేగాని ఆయుధముల చేగాని ఇంటగాని బయటగాని ఎక్కడా కూడా మరణముండరాదు అని కోరుతారట. సో అలాగే అని ఇంకా బ్రహ్మదేవుడు ఆ వరాన్ని అనుగ్రహిస్తారు. ఇంకంతే, ఆ వరం తీసుకున్నప్పటి నుంచి ఆయన ఇంకా అసలు డబుల్ స్ట్రాంగ్ అయిపోయి చాలా సూపర్ పవర్ఫుల్ అయిపోయి అందరి మీద జయిస్తారు, దేవతల మీద అందరి మీద కూడా ఆయన జయిస్తూ వెళ్ళిపోతూ ఉంటారనమాట. అయితే ఇక్కడ ఈ అవతారంలో ఆయన విష్ణుమూర్తి నరసింహ అవతారం ఎత్తి ఆయన ఏం చేస్తారంటే ఆ రాక్షసుణ్ణి హిరణ్యకశిపుణ్ణి నారసింహుని రూపంలో, అంటే మనిషి కాదు జంతువు కాదు సో నారసింహుడు, అలాగే పగలు కాదు రాత్రి కాదు సంధ్యాకాలంలో, అలాగే ప్రాణం ఉన్నవి లేనివి అని చెప్పలేని గోళ్లతో, అండ్ ఇంట బయట కూడా కాకుండా గుమ్మంలో, అలాగే భూమిపైన ఆకాశంలో కూడా కాకుండా తన తొడపైన హిరణ్యకశిపుని సంహరిస్తారు ఆ నరసింహస్వామి. సో ఆ రకంగా బ్రహ్మవరం కూడా వ్యర్థం కాలేదు, అండ్ నరసింహస్వామి ఆయనకి హిరణ్యకశిపుడికి ఆ జన్మ నుంచి విముక్తి కలిగిస్తారనమాట. సో అదండి చిన్న స్టోరీ నరసింహస్వామి అండ్ హిరణ్యకశిపుడి గురించి. సరే, ఇప్పుడు ఈ పాట నరసింహస్వామి గురించి వినేద్దాం.
1: మందిరా

ఐదవ అవతారం అయిన వామన అవతారం గురించి మాట్లాడుకునే ముందు ఆ అవతారంలో బలి చక్రవర్తి గురించి మాట్లాడుకోవాలి. బలి చక్రవర్తి అనేవారు ముల్లోకాలని తన పాలనలోకి తెచ్చుకున్న బలి చక్రవర్తి అనేక అశ్వమేధ యాగాలు నిర్వహించారు. అండ్ ఆయన ఏంటంటే అడిగిన వారికి లేదనకుండా ఏదైనా సరే ఇచ్చేసే అంతటి దానశీలి. బలి ధర్మ పాలనలో ఎవరికి ఎటువంటి కష్టాలు కూడా ఆయన కలగకుండా చూసుకుంటారన్నమాట. సో అటువంటి బలి చక్రవర్తి ఒకనాడు నర్మదా నది తీరంలో భృంగకచ్చ క్షేత్రంలో యజ్ఞం చేస్తుంటే ఆ ప్రదేశానికి విష్ణుమూర్తి వామనుడి రూపంలో బయలుదేరతారు. సూర్యతేజస్సుతో వస్తున్న వామనుడిని చూసి పరమ బ్రాహ్మణ భక్తుడైన బలి ఆయనకు ఎదురొచ్చి స్వాగతం పలుకుతారట. అసలు ఆయన యజ్ఞం చేస్తుంటే ఇంతటి తేజస్సు కలిగినటువంటి బ్రాహ్మణుడు వస్తుంటే ఆయన చాలా చాలా ఆనందంగా అనిపిస్తుందన్నమాట ఆయనకి. సో అప్పుడు స్వాగతం పలికి వామనుడి కాళ్లు కడిగి ఆ జలాన్ని తలపై చల్లుకుని ఆయనకి ఏం కావాలో అడగమంటారట. తప్పకుండా ఇస్తాను అని కూడా బలి చక్రవర్తి అంటారు వెంటనే. అప్పుడు వామనుడు, నాకు ఏమి అక్కర్లేదు, జస్ట్ 3 అడుగులు మాత్రం నేల ఇస్తే నాకు చాలు, అంతకంటే ఏమి వద్దు అని అంటారట. అప్పుడు అక్కడ ఉన్నవారంతా మరుగుజ్జు బ్రాహ్మణుడు అడుగులు తీసుకోవడం ఏంటి అని నవ్వుకుంటారట అందరు. అంతే, దానికేముంది, ఆయన వెంటనే ఆయన 2 అడుగులు వేస్తారనమాట. ఎక్కడ వేస్తారు అంటే ఫస్ట్ వామనుడు తన వెంటనే ఏం చేస్తారంటే విశ్వరూపం ప్రదర్శించి బలి చక్రవర్తి పాలించే ఆ భూమండలాల్లో ఒక పాదం, అలాగే 2 పాదాన్ని పైలోకంలో ఉన్నటువంటి ఆ యూనివర్స్ లో ఆయన పాదం పెడతారనమాట. మరి తన 3వ పాదం ఎక్కడ వేయాలి అని వేయమంటావు అని ప్రశ్నిస్తారట బలి చక్రవర్తిని. దీనికి బలి చక్రవర్తి తన శిరస్సును వంచి దానిపై ఉంచమని అంటారట. సో 3వ అడుగు అక్కడ మోపి బలి చక్రవర్తిని పాతాళానికి చక్రవర్తిగా పంపిస్తారు. సో ఇదన్నమాట చిన్న స్టోరీ, వామనుడు బలి చక్రవర్తి, వామన అవతారం బలి చక్రవర్తి స్టోరీ అన్నమాట.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam, your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
4: ఏంది బ్రో, గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
3: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్.
5: ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే.
3: ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
6: India ki teleport aithe enta baaguntundo.
7: What if India was just a tap away?
8: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India chellipothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel insurance, elder care, all taken care of. MyPursu isn't just an app. It's your genie in the cloud. Download the MyPursu app or visit MyPursu.com or write to support at MyPursu.com.
9: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
10: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all.
11: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
12: హలో, వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు క్లాసికల్ ట్యూస్డేస్ శృతి లయలు ఆన్ రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3. అమెరికాలో తెలుగు నేస్తాం. సో వచ్చేసాము మనము మన ఫేవరెట్ సెగ్మెంట్ అయిన రాగ సెగ్మెంట్ కి. అండ్ అగైన్ ఎప్పట్లాగానే ఈ రోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ రాగం నేను మీకోసం ప్లాన్ చేసుకుని అయితే వచ్చాను. అండ్ ఆ రాగం పేరేంటి, ఆ రాగంలో ఉన్నటువంటి పాటలేంటి, అండ్ మన తెలుగు సినిమాల్లో ఏ రకంగా దాన్ని మ్యూజిక్ డైరెక్టర్స్, మ్యూజిక్ కంపోజర్స్ యూజ్ చేశారు అనేవన్నీ కూడా మాట్లాడుకుందాము. ముందుగా ఆ రాగం పేరు చెప్పే ముందు ఈ వెరీ ఫేమస్ పాట వినిపిస్తున్న రాగంలో. అండ్ స్పెషాలిటీ ఏంటంటే ఈ పాట యాక్చువల్లీ ఈజ్ అ కర్ణాటిక్ కాంపోజిషన్. అండ్ మీకు కనుక రాగం పేరు తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పండి, 972-636-1966.

అందమైన కృతి శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ వారి రచన. అండ్ రాగం పేరేంటి అంటే ద వెరీ బ్యూటిఫుల్ హంసధ్వని రాగం మీద బేస్ అయినటువంటి కృతి ఇప్పుడు మనం విన్నాము. అండ్ సీత గారు కరెక్ట్ గా చెప్పారు హంసధ్వని రాగం అని. థ్యాంక్ యూ ఫర్ దాట్ సీత గారు. అండ్ హంసధ్వని రాగం చాలా చాలా బ్యూటిఫుల్ రాగం. అసలు హంస ధ్వని ఆ పేరే మనకి తెలుస్తుంది. హంస అంటే ద స్వాన్ బర్డ్స్ విచ్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ ద మెసెంజర్స్. అండ్ ధ్వని అంటే ద సౌండ్ ఆఫ్ ద స్వాన్ బర్డ్స్ ఇస్ హంస ధ్వని. ఆ రకంగా ఈ రాగానికి హంసధ్వని అనే పేరు వచ్చిందనమాట. సో అండ్ మనందరికీ తెలిసిందే హంస అనేది సరస్వతి దేవికి ఒక వాహనం,

సో హంసధ్వని రాగం గురించి మాట్లాడుకుంటున్నాము. హంసధ్వని దట్ ఇట్ సెల్ఫ్ మీన్స్ ద క్రై ఆఫ్ ద స్వాన్ అన్నమాట హంసధ్వని. ఇది కర్ణాటక సంగీతంలో ఒక అందమైన రాగం అండ్ ఒక ఔడవ రాగం. అంటే ఇట్స్ అ పెంటటానిక్ స్కేల్. ఆరోహణంలో మరియు అవరోహణంలో కూడా ఐదేసి స్వరాల చొప్పున ఇట్స్ అ పెంటటానిక్ స్కేల్ అన్నమాట. అండ్ శంకరభరణ రాగం యొక్క జన్యం. అండ్ అలాగే కొందరు చెప్పేది ఏంటి అంటే కళ్యాణి రాగం నుంచి కూడా జన్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే హంసధ్వని రాగంలో మా మధ్యమం ఉండదు అండ్ శంకరాభరణానికి కళ్యాణికి ఉన్నటువంటి ఒకే ఒక డిఫరెన్స్ ఈజ్ మా. సో అందుకని ఈ రెండు రాగాల్లో నుంచి ఏ రాగం నుంచి అయినా డిరైవ్ అవ్వచ్చు అని చెప్పుకుంటారు. అండ్ దీని ఆరోహణం అవరోహణం ఒకసారి పాడుకోవాలంటే

సో హంసధ్వని రాగంలో ఉపయోగించేటువంటి స్వరస్థానాలు షడ్జం, చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, పంచమం అండ్ కాకలి నిషాదం. ఇప్పుడు ఇంకొక అందమైన పాట ఈ హంసధ్వని రాగంలో వినిద్దాం. సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పండి 9726363619666.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు క్లాసికల్ ట్యూస్డేస్ శృతి లయలు అండ్ నేను మీ వ్యాఖ్యాత శృతి. ఈ క్లాసికల్ ట్యూస్డేస్ కార్యక్రమం ప్రతి మంగళవారం ఉదయం 10 నుంచి 1 దాకా ఉంటుంది. అండ్ నేను మీతో ఈ ప్రోగ్రామ్ లో శాస్త్రీయ సంగీతం గురించి ఎన్నెన్నో మంచి విషయాలు అండ్ అలాగే మన తెలుగు సినిమాల్లో ఉన్నటువంటి మంచి మంచి క్లాసికల్ ఓరియంటెడ్ సాంగ్స్ వినిపిస్తూ ఉంటాను. అండ్ ఎన్నో ఇన్స్పైరింగ్ అండ్ ఇన్సైట్ఫుల్ గెస్ట్ టాక్స్ కూడా ఉంటాయి. ఎందరో మంచి మ్యూజిషియన్స్, ఎందరో ఇన్స్పైరింగ్ మ్యూజిషియన్స్ మనతో వారి ఎక్స్పీరియన్సెస్ అండ్ ఐడియాస్ షేర్ చేసుకుంటారు. అండ్ బ్యూటిఫుల్ టాక్స్, ఎన్నో కాన్వర్జేషన్స్ మనం we were indeed blessed to have spoken to a lot of great musicians. So aa rakanga mana classical tuesdays every tuesday 10 to 1. ఈ రోజు మనము ఈ రాగ సెగ్మెంట్ లో వీఆర్ టాకింగ్ అబౌట్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ రాగం, హంసధ్వని రాగం గురించి మాట్లాడుకుంటున్నాము. హంసధ్వని విచ్ మీన్స్ ద క్రై ఆఫ్ ద స్వాన్ బర్డ్. అయితే అసలు ఈ రాగం హంసధ్వని ఎవరు క్రియేట్ చేశారంటే కర్ణాటిక్ కంపోజర్ రామస్వామి దీక్షితర్. అంటే మన కర్ణాటిక్ ట్రినిటీస్ లో ఒకరైన ముత్తుస్వామి దీక్షితర్ వారి తండ్రి గారైన రామస్వామి దీక్షితర్ ఈ హంసధ్వని రాగాన్ని క్రియేట్ చేశారు. అండ్ ఇది బేసికల్లీ ఆ కర్ణాటిక్ రాగం. ఒరిజినల్లీ ఈ హంసధ్వని అనేది మొట్టమొదట కర్ణాటక సంగీతంలో క్రియేట్ చేశారు రామస్వామి దీక్షితర్ గారు. అండ్ అలాగే దీనిని హిందుస్థానీ మ్యూజిక్ లోకి అమాన్ అలీ ఖాన్ ఆఫ్ భిండి బజార్ ఘరానా, ఆయన హిందుస్థానీలోకి కూడా తీసుకుని వెళ్లారన్నమాట. ఆల్ రైట్, సో బిఫోర్ వి టాక్ అ లిటిల్ మోర్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ రాగం కాల్డ్ హంసధ్వని, అండ్ మీకు ఒక అనౌన్స్మెంట్ ఏంటి అంటే ఇట్స్ ఫర్ ద డాలస్ ఫుడీస్. వీకెండ్ ప్లాన్స్ ఉంటే మేక్ దెమ్ డెలిషియస్ విత్ ద గ్రాండ్ వీకెండ్ బఫే అట్ ఇండియా టుడే రెస్టారెంట్, అ డెలిషియస్ స్ప్రెడ్ ఆఫ్ యువర్ ఫేవరెట్స్ ఆల్ ఇన్ వన్ ప్లేస్. అండ్ అలాగే థర్స్డేస్ జస్ట్ గాట్ బెటర్ విత్ ఇర్రెసిస్టిబుల్ చార్ట్స్. వీకెండ్ బఫే అండ్ థర్స్డేస్ చార్ట్స్ స్పెషల్ అనమాట. సో హెడ్ టు ఇండియా టుడే రెస్టారెంట్, 151 నార్త్ నోలన్ డ్రైవ్ స్వీట్ 100 సౌత్ లెక్ టెక్సస్ 76092. ఇండియా టుడే, కమ్ హంగ్రీ లీవ్ హ్యాపీ అనమాట. సో థర్స్డే గుర్తుపెట్టుకోండి, ఇర్రెసిస్టిబుల్ చార్ట్స్ కోసం యూ షుడ్ డెఫినెట్లీ విజిట్ ఇండియా టుడే. All right, here we go with another beautiful song in this beautiful ragam called Hamsadhwani.

All right, so manam ee roju we are talking about the very beautiful and very auspicious Hamsadhvani Ragam gurinchi maatladukuntunnamu. And ee Hamsadhvani Ragam anedi it's originally a Carnatic ragam created by Sri Ramaswamy Dikshitar garu. Aithe Hindustani lo kuda this ragam is being extensively used, though Hamsadhvani is a Carnatic ragam. Hindustani lo kuda chaala chaala ekkuva upayogistunnaru, and there are also many Bollywood songs based on this particular ragam Hamsadhvani. అయితే ఇంట్రెస్టింగ్లీ ఏంటంటే వాళ్ళకి బాలీవుడ్ ఆర్ రాదర్ హిందుస్థానీ స్టైల్లో వాళ్ళకి కర్ణాటిక్ రాగమైన హంసధ్వని ఎంతగా నచ్చేసిందంటే దే ఈవెన్ గాట్ ఇన్స్పైర్డ్ బై దిస్ కర్ణాటిక్ కాంపోజిషన్. మన వాతాపి గణపతి ఏదైతే ఉందో హంసధ్వని రాగంలో, దాంతో వాళ్ళు చాలా చాలా ఇన్స్పైర్ అయ్యి దే ఇన్ ఫ్యాక్ట్ క్రియేటెడ్ అ సాంగ్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ద రాగం వాతాపి గణపతి. సో నేనేం మాట్లాడుతున్నాను ఈ పాట వింటే మీకు అర్థమవుతుంది. దిస్ సాంగ్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు ప్లేస్ ఫ్రమ్ ద మూవీ పరివార్, 1956 ఇయర్ లో వచ్చిన పరివార్ మూవీ నుంచి జా తోసే నహి బోలు కనయ్య అనే పాట మీకు వినిపిస్తాను, అండ్ దెన్ యూ కెన్ రిలేట్ నేను చెప్పింది. ఇట్ ఈస్ వెరీ వెరీ సిమిలర్ టు వాతాపి గణపతి. అండ్ ఇన్ఫాక్ట్ చాలా సార్లు హిందుస్థానీ కర్ణాటిక్ జుగల్బందీ కాన్సర్ట్స్ చేస్తూ ఉంటారు పెద్దవాళ్లు, సో అప్పుడు తప్పకుండా ఈ పాట పాడతారు. సో హిందుస్థానీలో జాతోసే అనేది పాడితే కర్ణాటిక్ లో వాతాపి గణపతి, సో ఆ రకంగా కాసేపు జుగల్బందీ నడుస్తుంది అన్నమాట. ఆల్ రైట్, సో హియర్ వి గో విత్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్ జాతోసే నహి బోలు కన్హయ్య ఫ్రమ్ ద మూవీ పరివార్.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినా ఆఫర్ లెటర్లు
3: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. Mallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
6: Sure. How many people are we expecting?
3: 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachu.
6: Idi office party a leka jatra?
3: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మేదు వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, సేమ్ అంకి పన్నీర్ టిక్కా, విచ్ అమి కబాబ్ పరాటా.
8: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
9: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
10: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening to me next on Radio Surabhi.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి. మీరు వింటున్నారు క్లాసికల్ ట్యూస్డేస్ శృతి లయలు, అండ్ నేను మీ వ్యాఖ్యాత శృతి. ప్రతి మంగళవారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు మన శాస్త్రీయ సంగీతంలో ప్రయాణిస్తూ ఎంతో చక్కటి మాటలు, చక్కటి ఆటలు, పాటలు అండ్ అలాగే మంచి ఇన్స్పైరింగ్ గెస్ట్ టాక్స్ తో చేస్తూ ఉంటాను. సో ఈ రోజు మన ఫేవరెట్ రాగా సెగ్మెంట్ లో చాలా చాలా అందమైన రాగం గురించి మాట్లాడుకుంటున్నాము. హంసధ్వని, విచ్ లిటరలీ మీన్స్ ద క్రై ఆఫ్ ద స్వాన్. సో దాని గురించి మాట్లాడుకుంటున్నాము. మంచి మంచి పాటలు ఈ రాగంలో వింటూ వచ్చాము. అండ్ వి ఆల్సో స్పోక్ అబౌట్ అ బాలీవుడ్ సాంగ్ విచ్ ఈస్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ అండ్ విచ్ వాజ్ ఇన్ ఫ్యాక్ట్ ఇన్స్పైర్డ్ బై ఆర్ కర్ణాటిక్ కాంపోజిషన్ వాతాపి గణపతి తో ఇన్స్పైర్ అయినటువంటి ఆ పాట వినేశాం ఇందాక. అండ్ కర్ణాటక సంగీతంలో మనము పాపులర్ కాంపోజిషన్స్ గురించి మాట్లాడుకోవాలంటే హంసధ్వని రాగం మీద ద వెరీ ఫస్ట్ కాంపోజిషన్ దాట్ కమ్స్ టు మైండ్ ఈజ్ సంగీతం నేర్చుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వర్ణాలు నేర్చుకుంటున్నప్పుడు వన్ ఆఫ్ ద ఫస్ట్ వర్ణమ్స్ విచ్ వి లర్న్ ఇస్ ద హంసధ్వని రాగం. జలజాక్షి అనేది నేర్చుకుంటాం ఆదితాళ వర్ణం. అండ్ అలాగే గజముఖనే అనే ఒక కృతి అండ్ త్యాగరాజ స్వామి వారి అభీష్ట వరద శ్రీ మహాగణపతి అని అండ్ వాతాపి గణపతి అఫ్ కోర్స్ మన అందరికీ తెలిసిందే. వాతాపి గణపతి బై శ్రీ ముత్తుస్వామి దీక్షిత సంస్కృత భాషలో ఉంటుంది. అండ్ అలాగే పురంధరదాసు రచించినటువంటి గజవదన బేడువే ఇస్ ఆల్సో వన్ మోర్ పాపులర్ హంసధ్వని రాగం కాంపోజిషన్. అండ్ కనకదాస రచించినటువంటి నమ్మమ్మ శారదే చాలా చాలా బ్యూటిఫుల్ కాంపోజిషన్, అది కూడా కన్నడ లాంగ్వేజ్ లో ఉంటుంది అనమాట. అండ్ వీణ కుప్పయార్స్ వినాయక, ముత్తయ్య భాగవతార్స్ గమ్ గణపతి అండ్ అలాగే సచ్చిదానంద స్వామీజీ వారు రచించినటువంటి గమ్ గమ్ గణపతి వినాయక. అండ్ దెన్ వినాయక విఘ్న వినాశక అనేది గణపతి వారు రచించినటువంటిది. అండ్ మైసూర్ వాసుదేవాచారిస్ వందే అనిశమహం. సో ఇవన్నీ చూస్తుంటే ఒక్క కామన్ ఫ్యాక్టర్ మీరు గమనించారో లేదో, హంసధ్వని రాగం గురించి మనం కాంపోజిషన్స్ మాట్లాడుకుంటుంటే ఆల్మోస్ట్ 90% ఆర్ బేస్డ్ ఆన్ లార్డ్ గణేష కదా. హంసధ్వని రాగంలో అన్ని ఎక్కువగా గణపతి కృతులే కంపోజ్ చేశారు. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ఎంత ఆస్పిషియస్ హంసధ్వని రాగం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కచేరీస్ అంటే అన్ని కచేరీలు కూడా మాటకు వస్తే ఒక గణపతి కృతితో మొదలు పెట్టడం ఆనవాయితీ కదా. సో అటువంటి గణపతి కృతులు హంసధ్వని రాగంలో ఉంటే దట్ ఇట్ సెల్ఫ్ మీన్స్ హంసధ్వని ఇస్ ఆల్సో అ వెరీ వెరీ ఆస్పిషియస్ రాగం. ఆల్ రైట్, సో ఇప్పుడు ఇంకొక మంచి పాట హంసధ్వని రాగం మీద బేస్ అయినటువంటిది. అండ్ దిస్ ఈజ్ అ ఫేమస్ సాంగ్ ఎందుకు అంటే ఆ పాటలోనే ఆ హంసధ్వని అనే పేరు వచ్చేస్తుంది అనమాట, వింటే మీకే అర్థమవుతుంది.

0: రైట్. సో మనం మాట్లాడుకుంటున్నది ఈరోజు హంసధ్వని రాగం గురించి మాట్లాడుకుంటున్నాము. అండ్ వీ హ్యావ్ ఎ కాలర్ అండ్ లెట్స్ టేక్ హిమ్ ఆన్ ఎయిర్. హలో అండి, కోటేశ్వరరావు గారు ఎలా ఉన్నారు? బాగుంది. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. రైట్, నేను చిన్న బ్రేక్ తర్వాత వస్తున్నాను అనమాట ఈరోజు.
1: బాగుందండి, అది మీకు అలాగే. మీరు
0: మీది వాయిస్ ఎక్కువ వస్తుందండి, కొంచెం రేడియో వాల్యూమ్ తగ్గిస్తుంది.
1: ఇప్పుడు ఎలా ఉందండి?
0: ఇప్పుడు బాగుంది. హలో, గో అహెడ్ అండి, ఇప్పుడు వినిపిస్తోంది మీ మాట.
1: అంటే నాకు ఈ మధ్య బ్రాంకైటిస్ వచ్చింది, అందుకని కొంచెం వాయిస్ డిఫరెంట్ గా ఉంది. తర్వాత మీరు బిగినింగ్ లో పాట వేశారు, దేవ దేవం అని వేసిమండి, అది
0: ఏదండి?
1: దేవ దేవం అని
0: ఫస్ట్ లో అక్కారింటికి దారేది సినిమాలో వేశానండి. అది అత్తారింటికి దారేది పవన్ కళ్యాణ్ సినిమా, అందులో నుంచి సాంగ్. యాక్చువల్లీ అది ఒక కర్ణాటిక్ కాంపోజిషన్, దేవదేవం భజన. బట్ యా, అది అత్తారింటికి దారేది మూవీలో కూడా వాళ్ళు యూస్
1: చేస్తుంది.
0: థ్యాంక్ యూ ఫర్ ద కాల్, బాయ్. ఆల్ రైట్. సో హంసధ్వని అనే ఈ బ్యూటిఫుల్ రాగం గురించి మాట్లాడుకుంటున్నాము. అండ్ హంస ధ్వని అంటే సౌండ్ ఆఫ్ ద స్వాన్ బర్డ్ అని కూడా అనుకుంటున్నాం కదా. సో ఎందుకు అసలు హంస అనేది అంత ఇంపార్టెన్స్ ఏంటి అంటే, శ్రీమద్ భాగవతంలో హంస అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద అవతార్స్ ఆఫ్ విష్ణుదేవుడ. కృతయుగంలో విష్ణుదేవుడి యొక్క వన్ ఆఫ్ ద అవతారమ్స్ ఈజ్ హంస. సో హంస అనేది ఒక మిథికల్ బర్డ్ అన్నమాట. అండ్ దాట్స్ హౌ ఇట్స్ అ వెరీ వెరీ సిగ్నిఫికెంట్, దానికి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఒక బర్డ్ అది. సో అండ్ అలాగే ఇంకొక మీనింగ్ ఏమొస్తుందంటే, వెన్ వి బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ చేస్తున్నప్పుడు హమ్ అని వస్తుంది అండ్ బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు స అనే సౌండ్ వస్తుంది అనేది కూడా ఒక బిలీఫ్ ఉంది. సరే, ఇప్పుడు ఇంకొక మంచి పాట మీకోసం ఈ బ్యూటిఫుల్ హంసధ్వని రాగంలో. సినిమా పేరు తెలిస్తే కాల్ చేయండి 9726361966.

రుద్రవీణ చిత్రం నుంచి హంసధ్వని రాగంలో దాట్ వాజ్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ అ పాపులర్ సాంగ్ కదా. అసలు హంసధ్వని రాగంలో ఎన్నో మంచి మంచి పాటలు, ఎన్నో పాపులర్ సాంగ్స్ ఉన్నాయి. నాట్ జస్ట్ మూవీ సాంగ్స్, కర్ణాటిక్ కాంపోజిషన్స్ కూడా చాలా పాపులర్ హంసధ్వని కాంపోజిషన్స్ ఉన్నాయన్నమాట. అండ్ హర్ష గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాల్ అండి, దాట్ ఇండీడ్ మేడ్ మై డే. హర్ష గారు ఏమన్నారంటే, కాల్ చేసినా చేయకపోయినా హీ ఫర్ షూర్ లిసన్స్ టు మై షో ఎవ్రీ ట్యూస్డే, అండ్ దట్ వాజ్ సో సో నైస్ ఆఫ్ యూ అండి. దట్ ఈస్ రేడియో సురభి. మా ఆర్జెస్ అందరూ కూడా దే బ్రింగ్ టు యూ దేర్ ఓన్ స్పెషాలిటీ అనమాట. స్పెషలైజ్డ్ షోస్ వాళ్ళు తీసుకుని వస్తారు, దే హ్యావ్ దేర్ ఓన్ స్పెషలైజ్డ్ థీమ్స్ అవన్నీ కూడా తీసుకొస్తారు. సో రేడియో సురభి ఇస్ అ లాంగ్వేజ్ యూ లవ్, దట్ ద వాయిసెస్ యూ ట్రస్ట్. రేడియో సురభి దట్ సౌండ్స్ లైక్ హోమ్. సో తప్పకుండా ఇఫ్ యూ హ్యావ్ంట్ యట్ డౌన్లోడెడ్, వెంటనే మా రేడియో సురభి యాప్ డౌన్లోడ్ చేసేసుకోండి ఆన్ iOS అండ్ Android. అలాగే www.radiosurabhi.com లో కూడా వినొచ్చు మమ్మల్ని. ఆర్ ఇఫ్ యూర్ డ్రైవింగ్ యూ కెన్ లిసన్ ఆన్ 107.9 FM HD3. అండ్ దట్ అండ్ ఫర్ లాట్స్ ఆఫ్ కంటెంట్ అండ్ అప్డేట్స్, మా సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి. యూల్ గెట్ అ లాట్ ఆఫ్ అప్డేట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఎవ్రీ డే. అండ్ అలాగే వి హ్యావ్ అనదర్ అనౌన్స్మెంట్. మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే $29 కి మాత్రమే. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని మిస్ అవ్వకండి. కాల్ టుడే 972-484-5400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్, టెక్సస్. దిస్ ఇస్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. ఓకే, ఇప్పుడు ఇంకొక మంచి పాట మీకోసం ఇన్ దిస్ బ్యూటిఫుల్ హంసధ్వని రాగం.

అమృత మూవీ నుంచి ఈ చక్కటి పాట విన్నాము, బేస్డ్ ఆన్ హంసధ్వని రాగం. అండ్ హంసధ్వని రాగం గురించి బెనిఫిట్స్ చెప్పాలంటే, లైక్ ఐ ఆల్వేస్ సే, ప్రతి రాగానికి కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. అంటే ఆ రాగం వింటే వచ్చేటువంటి బెనిఫిట్స్ ఎన్నెన్నో ఉంటాయన్నమాట, విచ్ ఈజ్ పార్ట్ ఆఫ్ మ్యూజిక్ థెరపీ. ప్రతి రాగానికి కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ బెనిఫిట్స్. సో హంసధ్వని రాగం ఏంటంటే, ఇట్ ఈస్ యూస్డ్ యాజ్ అ థెరపీ ఫర్ హార్ట్ డిసీజ్ అండ్ నర్వస్ ఇరిటబిలిటీ, ఫిరోసిస్, వరీ అండ్ డిస్ట్రెస్, అండ్ అలాగే బర్నింగ్ సెన్సేషన్, స్లీప్లెస్నెస్, యాంగ్జైటీ, స్లైట్ హెడ్ ఏక్ ఉన్న, సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్న, అండ్ ఇన్ఫాక్ట్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దిస్ రాగం హంసధ్వని హెల్ప్స్ అనమాట. సో రామ్ కోటేశ్వరరావు గారు, ఐ హోప్ యూర్ లిస్నింగ్, హంసధ్వని రాగం వినండి తప్పకుండా. మీకు బ్రాంకైటిస్ ప్రాబ్లమ్ వచ్చింది అన్నారు, తప్పకుండా యూ సీ సమ్ రిలీఫ్ వెన్ యూ లిసన్ టు దిస్ రాగం కాల్డ్ హంసధ్వని. అండ్ అలాగే హంసధ్వని ఈస్ కన్సిడర్డ్ ఆస్పీషియస్ అండ్ ఈస్ ఎనర్జీ గివింగ్. ఇది యూజువల్లీ ఇట్ ఈస్ ప్లేడ్ ఇన్ ద ఈవినింగ్ అవర్స్ బిట్వీన్ 6 to 9 PM. అండ్ ఎక్కువగా ఈ హంసధ్వని రాగం ఫ్లూట్ మీద చాలా చాలా ఎక్కువగా వింటూ ఉంటాం, బికాస్ ఆఫ్ ద ఈజ్ ఆఫ్ హ్యాండ్ మూమెంట్ ఆన్ ద ఫ్లూట్. ఈ రాగానికి ఉన్న స్వరస్థానాల వల్ల ఫ్లూట్ మూమెంట్ చాలా ఈజీ అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు ఇంకొక మంచి పాట ప్లే చేసే ముందు, అండ్ ఐ ఆల్సో జస్ట్ రియలైజ్ దాట్ ఆల్మోస్ట్ 1 అయిపోతుంది అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ టైమ్ టు ఎండ్ మై షో ఫర్ టుడే. అండ్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ బిఫోర్ ఐ ఎండ్ మై షో ఫర్ టుడే. ఏంటి అంటే, ఈ రోజు సెప్టెంబర్ 15th ఈజ్ నేషనల్ ఇంజనీర్స్ డే మన ఇండియాలో. బర్త్ యానివర్సరీ ఆఫ్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు విష్ యూ ఆన్ ఎయిర్, ఇఫ్ యూ ఆర్ ఎన్ ఇంజనీర్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఇంజనీర్ ఎట్ హోమ్, wishing you a very very happy engineers day. And of course I am wishing me as well happy engineers day to all the engineers listening to the show. Sare, I am ending today's show ee manchi chakkati paata hamsadhuni ragam loni paata tho nenu end chestanu. And ilanti enno interesting segments kosam vintune undandi mana 24/7 radio Surabhi 107.9 fm HD3. మళ్లీ వచ్చే వారం వచ్చేస్తాను మీ ముందుకి. ఇలాగే మన శాస్త్రీయ సంగీతం గురించి ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్స్ అండ్ ఫ్యాక్ట్స్ తో అంతవరకు మంచి సంగీతం వింటూ ఉండండి. బాయ్ బాయ్. శృతి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే అండ్ హ్యాపీ మ్యూజిక్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
4: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గర ఉన్న ఇర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ to our roots with VVF Agtech Inc. Malamari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Malamari Farms, visit vvfagtech.com or call 848-244-0213.

0: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
2: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వేరు చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: హాయ్, నేను మీ ఆర్సీ పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సోవి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాజినెట్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: కోటి హరిశంకర్.
5: ఈ బిజినెస్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD3.

0: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Public places ante public places for a reason. Pakavala chetla nunchi pullu koyadam, public places lo manam vesina chetta alage vadilesi veldadam, landscaping loki unsolicited ga vellipovadam. These are a big no. Manam koncham jagrataga, most importantly mindful ga undama. Public parks, streets, community playgrounds, schools lanti places ni manam velle mundu ela undo vellipoyetappudu alage unchudam. Small actions can make a big difference and help create a cleaner, safer community for everyone.
2: ఆయుష్మాన్ భవ. ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
3: ఆయుష్మాన్ భవ. ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఇటు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, విచ్ అనే కవా పరాటా.
6: ఏంది బ్రో, గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
8: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: Calibration knowledge though, Niko best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: నాకు ఇంకా గుర్తుంది 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: అందరికీ నమస్కారం నేను మీ చిత్ర
3: హాయ్ దిస్ ఇస్ విష్ణు మంచు
4: హాయ్ గైస్ దిస్ ఇస్ శ్రీలీల
3: హాయ్ నేను మీ తేజ సజ్జ
4: టు లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3
2: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఇప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనీలేదు, అందుకనే చెప్పనే లేదు. జూలియట్ రిటర్న్ గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా నేనుంటాను కదా.
1: ప్రేమలో, పెళ్ళల్లో నువ్వైనా జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
2: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
3: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
4: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
7: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ స్పోర్టీ.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
8: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
10: చందు, మరి వండనా?
9: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
10: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటన్ ఏ కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
9: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
11: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
12: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
11: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
13: నేను మీ చంద్రబోస్ ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: నేను మీ చంద్రబోస్ని తప్పకుండా వినండి.
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: రేడియో సురభి,
0: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
4: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
1: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
4: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support@mypursue.com.
5: mera tumhara hamara pyar sabka favorite india bazaar.
1: Gata 24 ellu nunchi india bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit india bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with india bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
6: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
7: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
8: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
7: హాయ్, నేను మీ తేజ సజ్జా.
8: టు లిసన్ టు రేడియో సురభి
7: 107.9 HD3,
6: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
7: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: సహాయం రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

వీరమణి గంటనే, విల్లాలి వీరనే, వీరమణి గంటనే, ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు అంతా.

0: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
3: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
5: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
0: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
6: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
7: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
0: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
0: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాదా, అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: ఆయుష్మాన్ భవ, ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos, Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. India Today USA.com. Now, in ka gurtundi 20 years ago mem US move ayinappudu even a pandagalu stay mukhyanga ugadi sankranti ilanti vi traditional ga celebrate cheskodaniki kavalsina vastulu dorike ve kadu edo ala kaani chese vallam and then today India lo kanna ikkade mana pandagalu mana style lo jarupukone happy days ki transition ayyam manaki kavalsina groceries degi nunchi pooja samanlu puvvulu evaina you name it we got it and that too just one stop shop from fresh produce rotis to everyday food essentials one name to go Hareli Hareli bringing the taste of home closer to you.

వర్షం ఇంకా పడలేదు, సమ్మర్ ఇంకా ఎండ్ అవ్వలేదు, ఫాల్ రావడానికి మనకి ఇంకా కొన్ని రోజుల టైం మాత్రమే ఉంది. కానీ టైం అలా వెళ్ళిపోతూనే ఉంటుంది, అందుకనే కాబోలు టైమ్ ఫ్లైస్ అని అంటారు. హాయ్ హలో, వెల్కమ్ టు రేడియో సుర్బీలో సుర్బి డిటూర్ డ్రైవ్ టైంలో, అండ్ దిస్ ఇస్ యువర్ హోస్ట్ ఆర్జే కల్పన. కొన్ని రోజులు బ్రేక్ తర్వాత మళ్లీ దాకొచ్చేసాను చిన్న వెకేషన్ తీసుకుని. బట్ ఎక్కడున్నా కూడా మన రేడియో సుర్బి వింటూనే ఉంటుంది కదా. సో ఇండియాలో కూడా రేడియో సుర్బి విన్నాను, ఎంజాయ్ చేశాను, పాటలు మాటలు మాటలు ఇవన్నీ. అండ్ నౌ ఐఎమ్ బ్యాక్ బిహైండ్ ద మైక్ టు ఎంటర్టైన్ యూ ఫ్రో నెక్స్ట్ 3 hours, అంటే 4 to 7 వరకు నేనుంటాను ఆన్ ది ఎయిర్వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సుర్బి, సౌండ్స్ లైక్ హోమ్. అండ్ ఈ ఇంటికి మీ ఇంటికి మీరు కాల్ చేయాలంటే పాటలు రిక్వెస్ట్ చేయడానికి కానీ ఏదైనా మాట్లాడాలని కానీ 9726361966 మా స్టూడియో నంబర్. అయితే ఇవాళ మొదటి పాట వినిపించే ముందర లెట్ మీ థ్యాంక్ అవర్ స్పాన్సర్స్. మొదట ఇండియా టుడే, ఆల్సో Dallas Smiles Dental and Orthodontics, Maitri's Restaurant, India Bazaar, DealsBanana.com and Make Your Ganesha, Take Your Ganesha. ఇది మనకి మొన్న ఆసమ్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఎంత మంది వచ్చి మేక్ యూ గణేష టేక్ యూ గణేష చేసి నిన్న అంటే September 14th మన చిన్న బొప్ప గణపతి చతుర్థి సెలబ్రేట్ చేశారు. అండ్ ఆల్సో మనకి బోల్డ్ ని లెటర్స్ కూడా రాశారు. Dear devotees, let us nee chadutanu one after the other, but let me play the first song ee segment lo. Most trending song nadustundi, chaala mandi reels kuda chestunnaru, meela kuda kondha mandi reels chese untaru. The Paradise, mana nani gari paata vinese vacheddamu. Here we go for you all on the airwaves of 107.9 FM HD3 low.

on the 7.9 FM HD3 లో ఇండియా టుడే వీకెండ్ క్లాస్ 7 ఉన్నాయి మీకు. ఎందుకంటే మొన్న అయితే మనకి గణేష్ చతుర్థి వీకెండ్ రాలేదు. ఇక్కడ వీకెండ్ పండుగలు రాకపోతే ఆబ్వియస్లీ మనకి ఇండియాలో సెలవులు దొరకవు కదా. సో వీకెండ్ ప్లాన్స్ ఏమన్నా ఉంటే మేక్ దెమ్ డెలీషియస్ విత్ గ్రాండ్ వీకెండ్ బుఫే అట్ ఇండియా టుడే. అ డెలీషియస్ స్ప్రెడ్ ఆఫ్ ఫేవరెట్ ఆల్ ఇన్ వన్ ప్లేస్, దట్ ఈస్ ఇండియా టుడే. అండ్ థర్స్డేస్ అయితే జస్ట్ గాట్ బెటర్ విత్ ఇర్రెసిస్టబుల్ చాట్స్. అక్కడ ఏముంటాయంటే వీకెండ్ ఈక్వల్ టు బుఫే, థర్స్డే ఈక్వల్ టు చాట్. సో మీలో ఎవరికైనా చక్కకి స్పైసీ చాట్ తినాలని ఇష్టం ఉంటే థర్స్డే వెళ్ళిపోండి ఇండియా టుడేకి. అది ఎక్కడుందంటే 151 నార్త్ నోలిన్ డ్రైవ్ స్వీట్ 100 సౌత్ లేక్ దగ్గర ఉంది. కమ్ హంగ్రీ అండ్ లీవ్ హ్యాపీ ఫ్రమ్ ఇండియా టుడే. మీరు వింటున్నారు సురబి డిటూ డ్రైవ్ టైమ్ షో. అండ్ ఇప్పుడు చదవబోతున్నాను నేను కొన్ని లెటర్స్ ఒక పాట వినిపించిన తర్వాత. ఎందుకంటే మొన్న మన వీకెండ్ ఇక్కడ స్టూడియోలో మేక్ యూ గణేష టేక్ యూ గణేష అనే ఈవెంట్ లో ఎంతో మంది చిన్నారి పిల్లలు పాల్గొని చక్కగా ఎంత చక్కగా టైం స్పెండ్ చేసి వాళ్ళు మేక్ యూ గణేష చేశారు, ఈకో ఫ్రెండ్లీ గణేష చేసి వాళ్ళ ఇంట్లో తీసుకువెళ్లి నిన్న వాళ్ళ పేరెంట్స్ తో చక్కగా ఫ్యామిలీతో పాటు సెలబ్రేట్ చేశారు గణేష్ చవితి. అయితే మీ అందరికీ మరొకసారి గణేష్ చవితి శుభాకాంక్షలు. కొంతమంది ఏంటంటే పొద్దున్న చేసేసి సాయంత్రం గలించేస్తారు, కొంతమంది 3 డేస్, 5 డేస్, 7 డేస్, 9 డేస్, వాట్ ఎవర్ డేస్ యూ ఆర్ ప్లానింగ్ టు కీప్ యువర్ బాబా ఎట్ హోమ్. రైట్ నౌ ఐఎమ్ కీపింగ్ సో మెనీ లెటర్స్, మన డివోటీస్ చిన్నారి పిల్లలు రాసిన లెటర్స్ చదవబోతున్నాను కాసేపట్లో. బట్ కొన్ని పాటలు విని ఎంజాయ్ చేసిన తర్వాత వినిపిస్తాను. ఇంకొక పాట లైన్అప్ అయి ఉంది, విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ మూవీ పేరు విశ్వనాథ్ అండ్ సన్స్ ఎందుకుంది అని మీరు అనుకుంటే, ఆల్రెడీ ఓటీటీ మీద ప్లే అవుతుంది ఈ మూవీ, అండ్ మీలో ఎవరైనా చూస్తుంటే గనక వై ఈ మూవీ పేరు విశ్వనాథ్ అండ్ సన్స్ అని ఎందుకు పెట్టారు, ఇంకేదైనా కూడా పెట్టొచ్చు కదా. బట్ రైట్ నౌ టైటిల్ అయితే విశ్వనాథ్ అండ్ సన్స్ ఉంది. సో ఎందుకు ఈ టైటిల్ ఉంది అనేది మీలో ఎవరైనా గెస్ చేయగలిగితే, తెలుసుకోగలిగితే కాల్ చేసి చెప్పండి మా స్టూడియోకి అట్ 972-636-1966 కి.

ఇంట్రెస్టింగ్గా ఉంది మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. అయితే దీని పేరు విశ్వనాథ్ అండ్ సన్స్ అని ఎందుకుంది అని అంటే, ఇందాక మన కాలర్ ఏం చెప్పారంటే, ఇందులో విశ్వనాథ్ అంటే సూర్య వాళ్ళ నాన్న గురించి, అయినా తర్వాత సూర్య వాళ్ళ అబ్బాయి గురించి సినిమా మొత్తం రొటేట్ అవుతుంటుంది. దాని వెనకాల స్టోరీ అల్లుతూ ఉంటుంది. కాబట్టి అఫ్కోర్స్ మూవీలో వాళ్ళ నాన్న కాసేపే కనిపిస్తారు, కానీ ఆయన ఎఫెక్ట్ మాత్రం మూవీలో చాలా ఉంటుంది. అనే దాని వల్ల సూర్యలో ఉన్న మార్పు ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా ఈ సినిమాలో ఉంది. కాబట్టి ది ప్రాబబ్లీ డిసైడెడ్ విశ్వనాథ్ అండ్ సన్స్ అని అన్నారు మన నవీన్ గారు. మరి ఇది కాకుండా మీలో ఎరికైనా ఇంకేదైనా ఒపీనియన్ ఉండుంటే, ఒకవేళ మీరు మూవీ చూస్తుంటే, చూడకపోతే ఓటీటీ మీద ఆల్రెడీ ఉంది, మీరు వెళ్లి చూసేయవచ్చు విశ్వనాథ్ అండ్ సన్స్, మన సూర్య అండ్ మమిత బైజు మూవీ. ఇంట్రెస్టింగ్ ఉంది కాన్సెప్ట్, మూవీ కూడా బానే ఉందన్నమాట. అండ్ అది కాకుండా మనకి ఇంకేమి మూవీస్ ఉన్నాయో ఓటీటీ మీద అండ్ థియేటర్లు అది కూడా చెప్పేస్తాను. బట్ దానికంటే ముందర ఐ వాంట్ టు టెల్ యూ అబౌట్ డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ గురించి. మీ నవ్వు మీ చేతిలో ఉంది, అది మనందరికి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే జస్ట్ ఫర్ $29 కి మాత్రమే మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ఏదైతే డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ వాళ్ళు అందిస్తున్నారో అది మీరు అవైల్ చేసేసుకోవచ్చు జస్ట్ బై కాలింగ్ 9724845400. ఐ రిపీట్, ఇట్స్ 9724845400. లేదా మీరు వాళ్ళ లొకేషన్ కి కూడా వెళ్లి విజిట్ చేసేయవచ్చు, విచ్ ఇస్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్, టెక్సస్. మీరు వింటున్నారు సుర్వీ D2.M షో విత్ మీ ఆర్జే కల్పన. ఇప్పుడు ఒక బప్పా సాంగ్ అయిపోతే ఎంత బాగుంటుంది కదా. So here we go, Ganapati.

బెస్ట్ పార్ట్ ఇండియాకి ఈ టైంకి వెళ్తే గనక మీరు చూడగలరు గణపతి బప్పాని ట్రక్ లో, కార్ లో, స్కూటర్ లో తీసుకువెళ్తుంటారనమాట వాళ్ల వాళ్ళ ఏరియాలో అలా స్థాపించి చక్కగా పూజ చేసుకోవడానికి. అసలు ఎన్ని రకాల గణపతి బప్పాని వాళ్ళు క్రియేట్ చేస్తారో చూస్తేనే అద్భుతంగా అనిపిస్తుంది. చక్కగా సేట్ లాగా కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కూర్చుంటారు, మళ్ళీ దానికి పగడీలు పెడతారు, చేతులు ఏంటంటే అలంకరణ ఎంత బాగుంటుందో. అండ్ ఇప్పుడు ఏంటంటే అది నిజమో కాదో తెలియదు, మరి ఒకటి మాత్రం ట్రెండ్ అవుతుంది, మన పారడైజ్ సినిమాలో నాని అవతారం ఏముందో ఆ అవతార్ ని కూడా రెండు జడలు వేసిన గణపతి బప్పా లాగా క్రియేట్ చేశారు. బట్ నిజంగా ఇక్కడ స్థాపించారో లేదో కానీ ఇన్స్టాలో మాత్రం ఆ రీల్ కూడా బాగానే వైరల్ అవుతుంది. బట్ ఇది మాత్రం నేను ఎంజాయ్ చేశాను. మొన్న ఇండియా వెళ్ళినప్పుడు రకరకాల గణపతి ఐడియల్స్ ని చూస్తూ వాటిని, అంటే ఈ టైంలో నిజంగా ఎంత చక్కగా సెలబ్రేట్ చేస్తారో, గలీ గలీలో ఉంటుంది. మేము పెరిగే టైంలో మాత్రం జస్ట్ కాలనీలో ఒక సింపుల్ గా సెలబ్రేషన్ ఉండేది. అండ్ అప్పుడు టాలెంట్ షో ఉండేది, ఆటలు పాటలు. అండ్ కాలనీలో ఎవరన్నా ఆ ఇయర్ లో అకాడమిక్ లో అచీవ్ అయితే వాళ్ళకి ప్రైజెస్ ఉండేవి, కొంచెం డాన్స్లు ఆటలు ఉండేవి. ఇప్పుడు మాత్రం అసలు ఘనంగా రంగరంగ వైభవంగా చేసేస్తున్నారు. గల్లీ గల్లీలో అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ లో, ప్రతి అపార్ట్మెంట్ లో కూడా అలా గణపతి బప్పాని స్థాపించి పూజలు ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. బట్ నేను ఏదైతే 2 వారాలు ఇండియా వెళ్లానో, అసలు నిజంగా చూస్తే నేను కొంచెం బిజీగా ఉన్నాను అనుకోండి, కానీ ఈ రోజు వెనక్కి రాగానే చూసింది ఏంటంటే అందరూ 80s లోకి వెళ్ళిపోయారు. ఏమి ట్రెండ్ అవుతుందండి 80s ట్రెండ్? ఇన్స్టాలో రీల్స్ మాత్రం చూస్తూనే ఉన్నాం కదా, పిక్చర్స్ మాత్రం అందరివి 80s ట్రెండ్. మిమ్మల్ని నేను 80s లో మాత్రం తీసుకువెళ్లలేను, కానీ 80s పాట మాత్రం తప్పకుండా వినిపించేస్తాను ఈ ఇన్స్టాలో జరిగే 80s ట్రెండ్ నేపథ్యంలో. ఇంకోటి కూడా ఏంటంటే, ఇంకొన్ని రీల్ కూడా వచ్చాయంటే కాస్త జాగ్రత్తగా ఉండండి, ఈ 80s ట్రెండ్ ఏదైతే జరుగుతుందో దానివల్ల కొన్ని పిక్చర్స్ కూడా వైరల్ అవుతున్నాయి. అండ్ దేర్ ఈస్ అ పాసిబిలిటీ కొంతమంది మీ పిక్చర్స్ ని హ్యాక్ చేయొచ్చు, మీ గ్యాలరీలోకి వెళ్లి మీ పిక్చర్స్ ని అన్ని వాళ్ళు చూసుకోవచ్చు అని అంటున్నారు. సో అది ఎంత ఒథెంటికో నిజమో తెలియదు, కానీ బట్ జస్ట్ బీ కేర్ఫుల్ అండ్ గెట్ అవేర్నెస్ మనం ఇక్కడ షేర్ చేస్తున్నాం ఏమిటనేది. బట్ అదర్వైజ్ లెట్ మీ ప్లే అభిలాష మూవీ నుంచి, అభిలాష మూవీ కాదు యాక్చువల్లీ మూవీ పేరు మీరే చెప్పండి. అఫ్కోర్స్ యాక్టర్ అండ్ యాక్ట్రెసెస్ నేను చెప్తాను, చెప్పకపోయినా మీరు ఎలాగో తెలుసు అనుకోండి. రాధిక అండ్ చిరంజీవి గారి ఈ పాట ఏ సినిమాలోది మీరు ఎవరికైనా తెలిస్తే కాల్ చేసి చెప్పేసి 8972636196

0: నాలుగు వేళ్ల ఉన్న క్రిమినల్. ఈ సినిమాలో అంటే మనకు ఆన్సర్ వచ్చేసిన సినిమా పేరు అడిగాను కదా, అభిలాష. యాక్చువల్లీ నేనే చెప్పేశాను, చెప్పేసే ఉంటానులేండి అప్పుడప్పుడు. ఏంటంటే నేనే చెప్పి నేనే క్వశ్చన్ అడుగుతుంటాను. సో అభిలాష సినిమా నుంచి విన్నారు ఈ పాట, 80s లో ట్రెండింగ్ పాట. సో ఇందులో నాలుగు వేళ్ల క్రిమినల్ గురించి వెతుకుతూ ఉంటారు. ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏమిటంటే, అందులో మన స్ట్రగ్లింగ్ లాయర్ చిరంజీవి గారు ఏంటంటే సెక్షన్ 302ని తీసేద్దామని ఆయన ప్రాధాయపడతారు. ఎందుకంటే వాళ్ల నాన్న తప్పుగా అండ్ తప్పు సాక్ష్యం ఇచ్చి కొంతమంది ఆయనని ఎగ్జిక్యూట్ చేశారు. అందుకని అసలు ఏదైనా మర్డర్ కి డెత్ పెనాల్టీ ఉండకూడదు, 302 తీసేసేయాలి అనేసి ఆయన ఎజెండా ఉంటుందన్నమాట మూవీలో. అండ్ దానికి తర్వాత మళ్ళీ ఎలా అయితే వాళ్ళు ప్లాట్ క్రియేట్ చేస్తారో, తను అండ్ తనతో పాటు కోస్టార్ రాధిక గారు అండ్ రాధిక గారు వాళ్ళ నాన్న రాఘోపాల్ రావు గారు, ఇవన్నీ నుండి సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలా మలుపులు వచ్చుకుంటూ, మధ్యలో ఏంటంటే ట్విస్టులు వచ్చుకుంటూ, తర్వాత లాస్ట్ కి ఫైనల్ గా ఏమవుతుందనేది ఒకవేళ మీరు చూడాలనుకుంటే సినిమా చూసేసేయచ్చు. పాత సినిమాని 80s లో ఉన్న ఫేమస్ మూవీ అభిలాష కాబట్టి మీరు చూసేయొచ్చు. ఓటీటీ మీద తప్పకుండా ఎక్కడో అక్కడ ఉండే ఉంటుంది ఇది ఒక ప్లాట్ఫామ్ లో. బట్ చిరంజీవి గారు అండ్ రాధిక గారు నటించిన మూవీ, ఇందులో రాఘోపాల్ రావు చక్కగా నటిస్తారు. అండ్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే రాళ్లపల్లిది కూడా ఏంటంటే చాలా చిన్న రోల్ అయినా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుందన్నమాట. సో ఆ సినిమా నుంచి విన్నారు మీరు 80s లో అప్పట్లో ట్రెండింగ్ పాట. ఇప్పుడు 80s లో ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ రీల్స్ చాలా మంది చేస్తున్నారు. అండ్ కొంతమంది ఏంటంటే, ఇంకో మా ఫ్రెండ్ మొన్నే మధ్య ఏం పెట్టిందంటే, 80s లో నేను ఒకటి ట్రెండ్ ఫాలో అవుతాను, ఏంటంటే పిక్చర్లు పెట్టే బదులు అప్పుడున్న రియల్ ఎస్టేట్ రేట్ కి నేను ఒక ల్యాండ్ కొందామనుకుంటున్నాను, అప్పుడున్న గోల్డ్ రేట్ కి గోల్డ్ కొందామనుకుంటున్నాను. అలా ఉంటే ఎంత బాగుండు కదా, ఎంతమంది ఎగుపడరండి, ఎంతమంది కొనుక్కోవాలనుకోరు. సో అలా కూడా కొంతమంది ఫాలో అవుతూ ఉంటారు. మనం ఫాలో మాత్రం అవ్వగలం, కొనలేమనుకోండి. బట్ దాట్ ఈస్ వాట్ 80s ట్రెండ్ పిక్చర్స్ మాత్రం ఇన్స్టాలో ట్రెండీ ట్రెండీగా ఓవర్లోడ్ అయిపోతున్నాయి. మీరు వింటున్నారు సురభి ది టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన, కేజీఎఫ్ కల్పన. అండ్ నేను వస్తాను ట్యూస్డేస్ అండ్ వెనస్డేస్. అఫ్ కోర్స్ మన 2 weeks చిన్న బ్రేక్ తీసుకున్నాను, ఇండియా వెళ్లి ఎంజాయ్ చేసి తిరిగి వచ్చేసాను. అండ్ ఎప్పుడు మీతో పాటు ఉంటాను 8 వరకు ఇవాళ, మరియు రేపు కూడా 4 నుంచి 7 వరకు. ఈ టైంలో మీరన్నా పాటలు వినాలన్నా వినిపించాలన్నా కాల్ చేయొచ్చు స్టూడియోకి 9726361966 మా స్టూడియో నంబర్. ఇంకా చాలా పాటలు ఆటలు మాటలు లైన్ అప్ అయి ఉన్నాయి 7 వరకు. ఈ లోపల చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుని నేను తిరిగి వచ్చేసాను. స్టే ట్యూన్డ్ to 107.9 FM HD3.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిగా నువ్వు చేసినావా, నీకెన్నీ ఆఫర్ లెటర్లు
3: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: ఇండియా వెళ్ళాలేమోరా నేను, ఇప్పుడు ఇండియా ఎందుకురా, మొన్నట్టుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
1: మన తెలుగు డెంటిస్ట్ అట్ యువర్ సర్వీస్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, కాల్ దెమ్ అట్ 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
6: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani pandinche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Malemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech Inc. is your calling for farming. Malemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
7: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా ఏంటి ప్లేట్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: and welcome back to Surabhi D2 Drive Time Show. This is your host RJ Kalpana and Natho Patu Naru Srinivas Garu. Let me take him on air. Hi Srinivas Garu, hello Naru.
1: Hi Andy, good Andy.
0: ఓకే ఎలా నడుస్తుంది వెనస్డే సో ఫార్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వినాయక చవితి శుభాకాంక్షలు.
1: ఏంటంటారు
0: ఓ ఎక్కువ వస్తుందా మీకు? ఓకే నాకైతే క్లియర్ గానే ఉంది ఇటువైపు.
1: సో ఇందాక
0: 80s ట్రెండ్ గురించి మాట్లాడుతున్నాము. చాలా మంది 80s రీల్స్ అఫ్ కోర్స్ నేను కూడా పెట్టాను అనుకోండి, ఫాలో ఫాలో ఫాలో అవుతూ. సో కానీ దాని వెనకాల ఏంటంటే ఒక చిన్న ట్రిక్ కూడా ఉంది ఫాలో అని చెప్తున్నారు మన పోలీస్ బాబాయ్లు. సో దాని గురించి మీరేమంటారు?
1: నేను కూడా విన్నాను, వి హావ్ టు బి లిటిల్ కేర్ఫుల్ అంటే వాడే థర్డ్ ఈజ్
2: కదా. ఇప్పుడు ఏ యుగంలో ఏంటంటే ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ అండి. లైక్ యునో ద మోర్ లైక్ ఇప్పుడు పీపుల్ పాజిటివ్ గా ఆలోచించారు, నెగిటివ్ గా అడ్వాంటేజ్ ఇస్తున్నారు చాలా మంది ఉంటారు కదా. సో వి హావ్ టు బి కేర్ఫుల్. ఐ హర్డ్ పీపుల్ ఆర్ యూనో డౌన్లోడింగ్ దోస్ పిక్చర్స్ అండ్ యూనో దాన్ని లైక్ ఇన్స్టేట్ చేసి డాక్యుమెంట్ చేయటము, ఐ విల్ యూనో పోస్ట్ దీస్ పిక్చర్స్ ఇన్ యూనో వాళ్ళకే పంపించేసి బ్లాక్ మెయిల్ చేయటం. ఐఎమ్ హియరింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఐ హావ్ టు బి వెరీ కేర్ఫుల్ యూనో. ఇట్ ఈజీ రైట్? ఐ మీన్ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు నీ క్యాసి పిక్చర్ తీసుకొని ఏటీలో మార్చమని ఇప్పుడు ఏ కానీ చాట్ ఇప్పుడు ఇచ్చాయని మార్చిందంటే యూ కెన్ డూ ఈవెన్ లాట్ ఆఫ్ అదర్ స్టెప్స్ ఆల్సో, బ్యాడ్ స్టెప్ ఆల్సో ఏ కెన్ డూ రైట్.
0: అసలు మామూలుగానే రిగార్డ్లెస్ ఆఫ్ ఏటీస్ ట్రెండ్ కాకుండా అసలు ఏఐ లో మనం ఎప్పుడైనా పిక్చర్స్ మోడిఫై చేయమని చెప్తాం కదా, ఎన్హాన్స్ చేయమని. ఆ పిక్చర్స్ అన్ని ఏంటంటే వెబ్సైట్ లో ఉండిపోతాయి. సో దే కెన్ యూజ్ ఇట్ ఇన్ ఎనీ వే దే వాంట్. సో ఇప్పుడు ఏఐ మనకి న్యూ నామ్ కాబట్టి తెలీదు హౌ ఇట్స్ గోయింగ్ టు టర్న్ ఇన్ టు ద ఫ్యూచర్. సో మెల్లిమెల్లిగా ఐ థింక్ వార్తని తెలుస్తుందేమో. సో బట్ డెఫినెట్లీ ఇట్స్ వెరీ గుడ్ టు బి విజిలెంట్ అండ్ కేర్ఫుల్ గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మీరు ఈ నేపథ్యంలో సరే పిక్చర్స్ కాకపోయినా 80s లో గానీ 90s లో గానీ 2000 లో గానీ ఏదైనా పాట విందాం అనుకుంటున్నారా?
1: 90s లో ఐ జస్ట్ వాంట్ హియర్ అమ్మదొంగల ఒక సాంగ్ వినాలనుకుంటున్నానండి, ఏదో మనసు పట్టాను కానీ.
0: అమ్మ దొంగ సినిమా నుంచి ఓకే, ఏదో మనసు. నిజంగా మీరు కూడా పడ్డారా? పడే ఉంటారు అప్పుడో ఇప్పుడు అంతే అంటారా? ఓకే. సో శ్రీనివాస్ గారి కోసం ఈ పాట ఐనప్ చేసేస్తున్నానండి, అమ్మ దొంగ సినిమా నుంచి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, హ్యావ్ అ వండర్ఫుల్ టైం. థ్యాంక్ యూ. ఓకే, సో మనం కూడా అలా ఏదో మనసు పడకుండా మనసు పూర్తిగా పెట్టి మనసు పడి ఈ పాట వినేసేద్దాము. అమ్మ దొంగ సినిమా నుంచి హియర్ వీ గో ఫర్ యూ ఆల్.

ఈ పాట వింటుంటే ఎందుకో ఇలాంటి ట్యూన్ లో హిందీలో కూడా పాట ఉందేమో అని అనిపించింది, కానీ నాకు ఎక్కడా వెతికినా దొరకలేదు. ఈ పాట మాత్రం చాలా బాగుంది అనుకోండి. కోటి గారి పాట అమ్మదొంగ సినిమా నుంచి శ్రీనివాస్ గారు రిక్వెస్ట్ చేశారు. అండ్ ఇందులో సౌందర్య, ఆమిని, ఇంద్రజ అండ్ మన ముద్దుల కృష్ణయ్య కూడా ఉన్నారనమాట. అయితే సౌందర్య గారు అఫ్ కోర్స్ కన్నడలో చాలా సినిమాలు చేశారు, తమిళ్లో తెలుగులో కూడా చేశారు, బట్ తెలుగులో ఫస్ట్ మూవీ డెబ్యూ ఏ సినిమాతో చేశారు? ఆవిడ రాజేంద్ర గజేంద్రుడితో ఫేమస్ అయ్యారు, పేరు చాలా వచ్చింది అలకా అనే పేరుతో. కానీ దానికంటే ముందర ఇంకొక సినిమాలో కూడా నటించారు. ఆ సినిమా పేరు మీలో ఎవరికైనా తెలిస్తే, విచ్ ఇస్ హర్ డెబ్యూ మూవీ ఇన్ తెలుగు, కాల్ చేసి చెప్పేసి వచ్చి 9726361966 కి. మీరు వింటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. 5 తర్వాత గేమ్స్ కూడా ఉంటాయి, కానీ ఇప్పుడు ఐ వుడ్ లైక్ టు టెల్ యూ అబౌట్ మైత్రీస్ రెస్టారెంట్ గురించి. చక్కటి ఫ్లేవర్స్ తో కూడుకున్న మైత్రీస్ రెస్టారెంట్, ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి, లొకేషన్ ఇంకా చాలా బాగుంటుంది, హిల్ టాప్ లొకేషన్ లో ఉందండి అది. అండ్ ప్యాటియో సీటింగ్ మాత్రం చాలా విశాలంగా ఉంటుంది. అయితే మీరు మరియు మీ ఫ్రెండ్స్ మరియు మీ ఫ్యామిలీతో చక్కగా చిల్ అయ్యి ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళ ఒథెంటిక్ ఫ్లేవర్స్ తో కూడుకున్న ఫుడ్ అదంతా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ బఫే వరకు అండ్ లంచ్ బఫే నుంచి ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో ఆథెంటిక్ టేస్ట్ గ్యారంటీ అని చెప్తున్నారు మైత్రీస్ రెస్టారెంట్ వాళ్ళు. ఇదే కాకుండా మీ ఇంట్లో ఫంక్షన్స్ జరిగినా, కార్పొరేట్ ఈవెంట్స్ అయినా, వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీస్ ఇన్ టౌన్, దట్ ఇస్ మైత్రీస్ రెస్టారెంట్. మరి ఆలస్యం ఎందుకు? హెడ్ డైరెక్ట్లీ టు మైత్రీస్ రెస్టారెంట్ అండ్ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ తో వెళ్లి చక్కగా ఎంజాయ్ చేయండి. నౌ సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. అగైన్ ఇట్ ఇస్ మైత్రీస్ రెస్టారెంట్. ఈ టైంలో మీరు ఏమైనా పాటలు వినాలన్నా వినిపించాలన్నా మా స్టూడియోకి కాల్ చేయొచ్చు అట్ 9726361966 కి. వేర్ ఎవర్ లైఫ్ టేక్స్ యూ, టేక్ హోమ్ విత్ యూ. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. అండ్ ఈ రేడియో సురభిని మీరు ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా వినాలనుకుంటే మొదట మీరు చేయాల్సిందేమిటి? డౌన్లోడ్ ఆర్ యాప్. సో డౌన్లోడ్ ఆర్ యాప్ ఆన్ యూర్ స్మార్ట్ డివైస్, వెదర్ ఇట్స్ iOS ఆర్ ఆండ్రాయిడ్. అలా అయితే మీరు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా మా పాటలు వినొచ్చు, వినిపించవచ్చు. ఆల్సో లిసన్ టు అస్ ఆన్ www.radiosurbhi.com ఆర్ ఆన్ ఆ ఫ్రీక్వెన్సీ 107.9 FM HD3. And marchipokandi, we are on Instagram, Facebook and YouTube, so follow us there as well. Endukante radio survey ki ganaka DNA test chesthe you can listen paatalu paatalu paatalu dantho paatu aatalu maatalu kuda untai. So download our app and listen to us from anywhere around the world. Ippudu maniki September lo unnamu, aithe September tarvata March కొన్నిల తర్వాత వస్తుంది, కానీ సెప్టెంబర్ తర్వాత మార్చ్, మార్చ్ తర్వాత సెప్టెంబర్ యూజువల్ గా ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళు గుర్తుందా? కాలేజ్ లో ఎగ్జామ్స్ అయినప్పుడు, మనం ఎగ్జామ్ లో బై మిస్టేక్ ఏదన్నా మనకి ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే మళ్ళీ తర్వాత దాన్ని మనం రాయాల్సి వస్తుంది కదా టెస్ట్, అలాంటప్పుడు మార్చ్ తర్వాత సెప్టెంబర్, సెప్టెంబర్ తర్వాత మార్చ్ ఇవన్నీ అంటుంటారు కదా. సో అలాంటి నేపథ్యంలో పాటు వినిపించబోతున్నాను మీ అందరికీ. అందులో బాటనీ పాట ఉంది ఈ పాట. అండ్ క్వశ్చన్ అడిగినది గుర్తుంది కదా, సౌందర్య గారు నటించిన ఫస్ట్ డెబ్యూ తెలుగు మూవీ ఏమిటి తెలిసే కాల్ చేసి చెప్పేసండి అట్ 9726361966.

మన యాదగిరి అన్న మాట కరెక్టే. చదివిన వాళ్ళు మాత్రం పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోతారు, చదివే వాళ్ళు మాత్రం పుస్తకాలు పెట్టుకుని క్లర్క్లు అయిపోతారని నేను అన్నారు. అది నిజమా కాదా? యాదగిరి అన్న మాట నిజమా కాదా? మీకేమనిపిస్తుంది కాల్ చేసి చెప్పేసి వచ్చి 9726261966 కి. అయితే ఇప్పుడు క్విజ్ ఏంటంటే, మనం నా 80s గురించి మాట్లాడుతున్నాం కదా, అయితే 80s లో ఒక మూవీ చాలా చాలా ఫేమస్ అయింది. అండ్ ఆ మూవీ చూసిన తర్వాత, సినిమా చూసినాక చాలా మంది సంగీతం నేర్చుకోవడం కూడా మొదలుపెట్టారనమాట. ఆ సినిమా ఏమిటని మీరు అనుకుంటున్నారు తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి 9726361966. ఈ క్లూ ద్వారా మీరు చెప్పలేకపోతే సెకండ్ క్లూ కూడా ఇస్తాను, బట్ మొదటి క్లూ ఏంటంటే 80s లో వచ్చిన వన్ ఆఫ్ ది మోస్ట్ ఎపిక్ హిట్ మూవీ. అండ్ ఆ మూవీ చూసిన తర్వాత చాలా మంది సంగీతం నేర్చుకోవడం స్టార్ట్ చేశారనమాట. దానికి ముందర నేర్చుకోలేదని కాదు, కానీ ఆ సినిమా ఇన్స్పైర్ చేసింది చాలా మందిని సంగీతం క్లాస్ లో జాయిన్ చేయడానికి. సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయచ్చు 9726361966 కి. అండ్ ఇప్పుడు ఒక రిక్వెస్ట్ సాంగ్ వచ్చింది మనకి ఆ సినిమా డీజే మూవీ నుంచి. అండ్ పాట రిక్వెస్ట్ చేస్తారు రవి గారు. హియర్ వి గో రవి గారు, ఈ పాట మీకోసం ఆన్ ద ఎయిర్‌వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 లో.

సంసార సాగరం డీజే దువ్వాడ జగన్నాథ సినిమా నుంచి విన్నారు ఈ పాట. మీరు రవి గారి రిక్వెస్ట్ పై అండ్ నేను అడిగిన క్వశ్చన్ కి అసలైతే మనకి ఒక ఆన్సర్ వచ్చేసింది, విచ్ ఇస్ రైట్ ఆన్సర్, బట్ కొంతమంది ఆన్సర్స్ చెప్తున్నారు విచ్ ఇస్ నాట్ కరెక్ట్. సో సెకండ్ క్లూ కూడా ఇస్తానన్నాను కదా, సో ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ దిస్ గేమ్ కొంచెం సేపు నడుపుదామనేసి. సో సెకండ్ క్లూ ఏంటంటే, ఆ 1980s లో వచ్చిన ఫేమస్ మూవీ డైరెక్ట్ చేశారు మన కె విశ్వనాథ్ గారు. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇన్ కేసు మీలో ఇప్పుడు కనుగట్టిననే ఉంటే, 80s లో వచ్చిన వన్ ఆఫ్ ది మోస్ట్ ఎపిక్ హిట్ మూవీ, ఆ మూవీ చూశాక చాలా మంది వాళ్ళ పిల్లల్ని లేకపోతే వాళ్ళు సెల్ఫ్ గా ఎక్కువ మంది పిల్లల్ని వేశారు మ్యూజిక్ క్లాస్ లో వేశారు ఇన్స్పైర్ అయిపోయి, అంత బాగుంటుందో సినిమా. అప్పటికి ఇప్పటికీ కూడా వింటే ఆ పాటలు అలాగే వినసొంపుగా చక్కగా ఉంటాయి. అండ్ సెకండ్ క్లూ ఏమిటంటే, ఫస్ట్ క్లూ బట్టి కొంతమంది ఆన్సర్ ఇచ్చారు, బట్ సెకండ్ క్లూ కూడా ఇస్తున్నాను కాబట్టి, బికాస్ మీలో కొంతమంది దే స్టిల్ వాంట్ టు ట్రై అండ్ గెస్ దిస్ మూవీ, అందుకంటే సినిమా ప్రొడ్యూస్ చేసింది, డైరెక్ట్ చేసింది సారీ కె విశ్వనాథ్ గారు. సో సెకండ్ క్లూ కూడా ఇచ్చేసాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూర్ కాల్స్ ఆఫ్ ఎయిర్ లేదా ఆన్ ఎయిర్ కాల్ చేసి చెప్పేసి వచ్చు 972-636-1966 మా స్టూడియో నంబర్. మీరు వింటున్నారు సుర్భి డి టు డ్రైవ్ టైమ్ షో అండ్ మనకి ఇప్పుడు రేడియో సుర్భి కార్ ప్లే లో కూడా అవైలబుల్ ఉంది. ఇంట్రెస్టింగ్. సో మీరు మామూలుగా అయితే ఫోన్ లో మనం యాప్ ద్వారా వింటాం కదా, ఇప్పుడు కార్ ప్లే లో కూడా ఉండబోతుంది అనమాట రేడియో సుర్భి. ఇంట్రెస్టింగ్. అండ్ ఐ వాంట్ టెల్ యూ అబౌట్ ఇండియా బజార్. This Vinayak Chavthi, India Bazaar invites you to bring home Ganesha with Dhol Tasha. On Sunday, ante maniki monna matram nenu Sunday 6 nunchi 8 varaku already enandi chaala mandi ee beats ni tradition experience chesaru with Dhol Tasha live India Bazaar lo. You can also shop for everything you need to welcome Bappa home. From the wide range of Ganesha idols and puja essentials, India Bazaar is one of the best place. Festive decors kanivandi, festive needs kanivandi, vitannitiki one of the best place is India Bazaar. And also the Dhol Tasha celebration will be happening at India Bazaar location, Little Elm Low, Eldorado Low, Plano Low, McKinney Low, Cedar Park in Austin Low. So this is the best time to puja line up ayunnai. గణేష్ చతుర్థి తర్వాత మనకి నవరాత్రులు రాబోతున్నాయి, తర్వాత మనకి లైన్అప్ అవుతూనే ఉంటాయి దివాళి, ఆ తర్వాత మార్గశిర మాసం అనేసి సంక్రాంతి అని. సో ఏ పండుగైనా మీరు వెళ్లి మీ ఫెస్టివ్ ఎసెన్షియల్స్ కొనుక్కోవచ్చు ఇండియా బజార్ లో. ఇట్ ఈస్ ద పీపుల్ స్టోర్ ఇండియా బజార్. మీరు వింటున్నారు సురభి డి టు డ్రైవ్ టైమ్ షో. అండ్ బై ద వే, నేను అడిగిన క్వశ్చన్ కి ఫస్ట్ క్వశ్చన్ కి ఇంకా ఆన్సర్ అవ్వలేదు. సౌందర్య గారు నటించిన ఫస్ట్ తెలుగు డెబ్యూ మూవీ ఏమిటి తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి. అండ్ ఆల్సో 1980s లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఎపిక్ మూవీ చూసి చాలా మంది వాళ్ళ పిల్లల్ని సంగీతం క్లాస్ లో జాయిన్ చేపించారు ఇన్స్పైర్ అయ్యి. సెకండ్ క్లూ ఏంటంటే, ఆ మూవీ డైరెక్ట్ చేసింది కె విశ్వనాథ్ గారు. ఆన్సర్ తెలిస్తే కాల్ చేయాల్సిన నంబర్ 972-636-1966 కి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Amma, Saturday movie?
4: Mm-mm, Manapadi class.
3: Amma, Old McDonald had a farm.
4: Uppu Kappu Rambu. Telugu Padyam Cheppu.
3: Uppu Kappu Rambu.
4: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meerekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Teluguni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
5: Meer eppudaina mee friends toti food vishayamlo breakup chesara?
6: I have. మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
5: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేక్అప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
7: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
8: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support @mypursue.com.

and welcome back to Surabhi D2 Drive Time Show with me, RJ Kalpana. ఏదైనా ప్రోగ్రెస్ అవ్వాలంటే నిజంగా 100 సంవత్సరాలు పడుతుందా? మొన్న మనకి నరేంద్ర మోదీ గారు ఏం చెప్పారనంటే వికసిత్ భారత్ కనుక చూడాలి అని అనుకుంటే మనకి 2047 లో అప్పటి వరకు అంటే 100 సంవత్సరాలు మన ఇండిపెండెన్స్ వచ్చిన 100 సంవత్సరాల తర్వాత ఈ వికసిత్ భారత్ అనేది మనకి చూడడానికి దొరుకుతుందని అన్నారు. అంటే నిజంగా అప్పుడు గోల్ ఏంటంటే అప్పుడు ఏదో 2047 లో డెవలప్మెంట్ అవుతుందని కాదు, కానీ మన ఇండియా డెవలప్ అవ్వాలంటే కనీసం 100 సంవత్సరాలు పడుతుంది. కానీ మైండ్ గనక మారాలి అని అనుకుంటే జస్ట్ క్లిక్ ఆఫ్ ఎ సెకండ్ లో క్లిక్ ఆఫ్ ఎ బటన్ లో కూడా అయిపోతుంది. ఆల్ వీ హ్యావ్ టు నో ఇస్ వన్ ఎలిమెంట్ మనలో ఉండాలి. ఆ ఎలిమెంట్ ఏమిటని మీరు అనుకుంటున్నారు? 100 సంవత్సరాలు నిజంగా వెయిట్ చేయాలా, లేదనంటే జస్ట్ మనం ఒక క్లిక్ ఆఫ్ ఎలిమెంట్ తో మనం ఆ ప్రోగ్రెస్ తీసుకురావచ్చా? ఆ ఎలిమెంట్ ఏమిటని మీలో అనుకుంటే మీరు ఎవరికైనా తెలిసి కాల్ చేసి చెప్పేసేవచ్చు. బట్ బై ది వే, బ్రేక్ కి ఇటుపక్క అడిగిన క్వశ్చన్ కి మాత్రం ఆన్సర్ వచ్చేసింది. ఆ ఆన్సర్ ఇప్పుడు చెప్పబోతున్నాను. అడిగిన క్వశ్చన్ ఏంటంటే 1980s లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటల్ మూవీ, అందులో కార్నాటిక్ పాటలు ఎంత చక్కగా అద్భుతంగా ఉంటాయో, చాలా మందికి చాలా నచ్చాయి అప్పటికి ఇప్పటికీ కూడా. అండ్ ఆ సినిమా చూసి చాలా మంది వాళ్ళ పిల్లల్ని సంగీతం క్లాసులు జాయిన్ చేశారనమాట ఆ మూవీ ఇన్స్పిరేషన్ ద్వారా. అండ్ కె విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేశారు. అండ్ మనకి ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. ఉషా గారు, నితిన్, రేఖ, మాధవి గారు చెప్పారు. అండ్ ఆన్సర్ ఏమిటంటే శంకరాభరణం. That is the answer. And ఎంత మందికి ఆ సినిమా ఎంత గాను నచ్చిందో, చాలా చాలా బాగుంటుంది. ఆబ్వియస్లీ పాటలు కానీ అన్ని కూడా అందులో బాగుంటాయి. ఎన్నిసార్లు విన్నా కూడా మనకి బోర్ కొట్టదు అలాంటి సినిమా అనమాట. యాక్చువల్లీ కోయిన్సిడెంట్ గా మొన్న మంచి ఏదో బ్రౌజ్ చేసుకుంటూ ఏం చూడాలా సినిమా చూడాలని అనుకుంటూ ఈ సినిమా మొత్తం చూసేసానమాట. నేను బోర్ కొట్టలేదు, చాలా చాలా బాగుంటుంది. సో ఆ సినిమా నుంచి మీకు ఒక పాట వినిపించబోతున్నాను. ఇది రిక్వెస్ట్ చేశారు మనకి రేఖ గారు. ఆ సినిమా నుంచి ఏదైనా పాట వినిపించమన్నారు, సో ఈ పాటలు అనౌన్స్ చేశాను. సో రేఖ గారు, ఈ పాట కూడా మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. హియర్ వి గో ఫ్రమ్ శంకరాభరణం మూవీ ఫర్ యూ ఆల్ ఆన్ ద ఎయిర్వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 లో.

శంకర శంకర భరణ మూవీ నుంచి విన్నారు ఈ పాట మీరు రేఖ గారి రిక్వెస్ట్ పై. అండ్ మీరు కూడా ఏదైనా పాటలు వినాలన్నా వినిపించాలన్నా కాల్ చేయొచ్చు మా స్టూడియోకి, విచ్ ఇస్ 9726361966 కి. అయితే మనం 1980s లో ట్రెండ్ లో కొన్ని సినిమాలు నేను కాస్త క్లూ ఇస్తుంటాను, మీరు ఆ సినిమా పేరు ఏమిటనేది గెస్ చేయాలి. ఈ సినిమాలో ఇది 1980s లో వచ్చిన మూవీ. అప్పుడు 1980s లో యూజువల్ గా ఎక్కువ ఎన్టీ రామారావు గారి సినిమాలు కూడా వచ్చేవి, మనకి కృష్ణ శోభన్ బాబు, చిరంజీవి గారు అప్పుడప్పుడు ఏంటంటే ఫేమస్ అవుతున్నారు. సో ఈ మూవీలో ఏంటంటే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, ఆయనకి రెండు ఛాలెంజెస్ తీసుకోవడం అనేది చాలా ఇంట్రెస్ట్ అనమాట. చిన్నప్పటి నుంచి ఏదైనా ఛాలెంజ్ చేసే పని చేయడం చాలా ఇష్టం. ఈ నేపథ్యంలో వాళ్ళు ఇలానే షిప్ లో వెళ్తూ ఆవిడకి ఆయనకి ఎదురవుతారు ఆ సినిమాలో ఉన్న హీరోయిన్, తర్వాత వాళ్ళు ప్రేమలో కూడా పడతారు. ఆ ప్రేమలో పడే ముందర ఏంటంటే ఒక ఛాలెంజ్ ద్వారా ఆ అమ్మాయిని కలుస్తారనమాట. ఆ సినిమా మీలో ఎవరికైనా తెలిస్తే, పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయచ్చు ఆ సినిమా పేరేమిటి. అండ్ మా స్టూడియో నంబర్ 9726361966. సో అగైన్ ఈ సినిమాలో క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, ఆయనకి చిన్నప్పటి నుంచి ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టము. అండ్ ఆ ఛాలెంజ్ ద్వారానే వన్ ఆఫ్ ద షిప్ జర్నీలో ఆయన ఛాలెంజ్ ద్వారా కలుస్తారు ఆ సినిమాలో ఉన్న యాక్ట్రెస్ ని, అండ్ తర్వాత ప్రేమలో పడతారు. తర్వాత మళ్ళీ కొన్ని చిక్కులు చిక్కుకుంటారనమాట, ఒక అబ్బాయి మిస్ అవుతాడు, ఇవన్నీ నడుస్తుండే సినిమా అంతా చెప్పను గాని. బట్ ఈ క్లూని బట్టి మీలో ఎవరు గెస్ట్ చేయగలరు చూద్దాము ఈ సినిమా పేరు. దిస్ ఇస్ అ ఫస్ట్ క్లూ అనుకోండి, తర్వాత ఇంకొన్ని క్లూస్ కూడా ఇస్తాను ఇన్ కేస్ ఇఫ్ యూ నాట్ ఏబుల్ టు గెస్ ద మూవీ నేమ్. 9726361966 మా స్టూడియో నంబర్. అలాగే ఐ వాంట్ టు టెల్ యూ అబౌట్ deals.banana.com అంటే ఏమిటి. అయితే రెస్టారెంట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది చాలా చక్కటి న్యూస్ అనమాట. ఏమిటంటే ఒకవేళ మీ రెస్టారెంట్ వాకింగ్స్ చాలా స్లో అని మీకు అనిపిస్తున్నా, లేకపోతే వాకింగ్స్ చాలా తక్కువ అనిపిస్తున్నా కూడా, deals.banana.com ఇస్ వన్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ వేర్ రెస్టారెంట్ కెన్ లిస్ట్ దేర్ ఎక్స్క్లూజివ్ డీల్స్ అండ్ కూపన్స్ అండ్ రీచ్ కస్టమర్స్ హూ ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ గ్రేట్ ఫుడ్ అండ్ గ్రేట్ ఆఫర్స్. అయితే రెస్టారెంట్ ఓనర్స్ కి ఇంకోటి ఏంటంటే ఎగ్జైటింగ్ పార్ట్, మీ ఆఫర్స్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ అండ్ మార్కెటింగ్ చేయడం వరకు Deals Banana AI does the heavy lifting for you. There is no pre-order commission, and the best part is that the first 50 restaurants owners get it, they can get growth plan free for 3 months. ఇంట్రెస్టింగ్ కదా. అయితే మరి ఆలస్యం ఎందుకు? రెస్టారెంట్ ఓనర్స్ డోంట్ జస్ట్ వెయిట్ ఫర్ కస్టమర్స్ టు వాక్ ఇన్, గివ్ దెమ్ రీజన్ టు విజిట్ deals.banana.com టు బికమ్ ఏ పార్ట్నర్ అండ్ స్టార్ట్ టర్నింగ్ యోర్ ఆఫర్స్ ఇన్ టు మోర్ వాక్ఇన్స్. మీరు ఇంటర్నేషనల్ బి డీటూ డ్రైవ్ టైమ్ షో. అండ్ ఇప్పుడు ఇంకొక పాట లైన్ అయిపోయి ఉంది. దిస్ సాంగ్ ఇస్ ఫర్ యూ ఆల్, ఇస్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది 80s మూవీలో ఎలిఫెంట్ దొంగ అంటే గజ దొంగ మూవీ నుంచి. అండ్ ఆ సినిమా పేరు చెప్పిన తర్వాత పాట మీరు డెఫినెట్ గా గెస్ట్ చేసేసే ఉంటారు. సో ఇంకా పాట మీరు హమింగ్ చేసే లోపలి లెట్ మీ ప్లే దిస్ సాంగ్.

అంటే 1980s లో బంగారం రేట్ కనుక ఇప్పుడుంటే తప్పకుండా ప్రతి ఇల్లు అలాగే బంగారం కావాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా అలా కోరుకుంటే బాగుంటుంది. చూద్దాం ఎప్పుడన్నా అలా డ్రాప్ డ్రాప్ డ్రాప్ అవుతుందేమో గోల్డ్ రేట్. హోప్ చేయడానికి నష్టం లేదు కదా, హోప్ చేయొచ్చు మనం. అండ్ మీ అందరికి మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు నిన్న చేసుకుని ఉంటే కొంతమంది 1 day, 3 days, 5 days, 7 days, 9 days కూడా ఉంచుతారు. మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ అలాగే నేను చెప్పాను కదా క్వశ్చన్ లో మనకి 1980s లో మూవీ గెస్ట్ చేయమని చెప్పాను. సో సెకండ్ క్లూ ఇచ్చేసాను. ఫస్ట్ క్లూ ఏమిచ్చానంటే ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ హీరో క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అనమాట. ఆయనకి చిన్నప్పటి నుంచి ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టము. ఆ ఛాలెంజ్ ద్వారానే ఆయన షిప్ జర్నీలో హీరోయిన్ని కలుస్తారు. అండ్ ఆ సినిమా పేరు ఏమిటి గెస్ట్ చేయమని చెప్పాను, 1980s లో వచ్చిన మూవీ. సెకండ్ క్లూ ఏంటంటే ఆ సినిమాలో మెయిన్ హీరో ఎన్టీ రామారావు అండ్ సినిమా డైరెక్ట్ చేసింది ఎల్వి ప్రసాద్ గారు. లెట్ సీ ఇప్పుడు ఎవరు గెస్ట్ చేస్తారో చూద్దాము. సెకండ్ క్లూ కూడా ఇచ్చేసాను. మా స్టూడియో నంబర్ 9726361966. అండ్ ఇప్పుడు గణేష్ వి ఏవైతే చిన్న చిన్న చిన్నాడు పిల్లలు ఉత్తరాలు రాశారో, ఎంత క్యూట్ గా రాశారో, ఎంత ఇమోషన్ తో రాశారో, అండ్ ఆ మెసేజెస్ అయితే పంపించారు మన గణపతి బప్పాకి, అవి చదవబోతున్నాను. బట్ ఈ పాట తర్వాత, ఈ పాట విని వచ్చేసిన తర్వాత విందాం చదువుదాం ఆ లెటర్స్. బట్ రిమెంబర్ ఐ హ్యావ్ 2 క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ద ప్రీవియస్ బ్రేక్ లో. ఇప్పుడు కూడా ఫస్ట్ సౌందర్య గారి ఫస్ట్ తెలుగు డెబ్యూ మూవీ ఏమిటి, అండ్ సెకండ్ ఇప్పుడు నేను చెప్పిన ప్లాట్ ని బట్టి ఆ సినిమా పేరు ఏమై ఉంటుంది. 1980s లో వచ్చిన మూవీ, అందులో ఎన్టీ రామారావు గారు నటించారు అండ్ ఎల్వి ప్రసాద్ గారు డైరెక్ట్ చేశారు. సినిమా ప్లాట్ కాస్త మీకు చెప్పేశాను.

మహాబ్రహ్మదేవుడు కొంపముంచిన గురు ఎంత గొప్ప సొగసులు ఏడదాచిన గురు పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగదిస్తివు ఇలా బొమ్మ చేస్తివు అసలు భూలోకం ఇలాంటి సిరి

గోవింద గోవింద సినిమా నుంచి వినేశాము అండ్ మనకి ఆన్సర్ కూడా వచ్చేసింది. సౌందర్య గారు నటించిన ఫస్ట్ తెలుగు మూవీ మనకి శాలిని గారు కాల్ చేసి చెప్పేశారు, మనవరాలి పెళ్లి. ఆవిడ ఏంటంటే కన్నడలో, తమిళ్లో, తెలుగులో, హిందీలో కూడా నటించారు, బట్ తెలుగులో ఫస్ట్ మూవీ ఏంటంటే అది మనవరాలి పెళ్లి. కాకపోతే ఆ సినిమా ఏంటంటే 1992 అనుకుంటా కాబోలు వచ్చింది, అది అంతగా హిట్ అవ్వలేదు. బట్ దాని తర్వాత వచ్చిన మూవీ రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా నుంచి ఆవిడకి పేరు వచ్చింది అండ్ సినిమా కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. అండ్ సెకండ్ క్వశ్చన్ అడిగాను కదా, దానికి కూడా రవిశేఖర్ గారు కాల్ చేసి చెప్పేశారు. క్వశ్చన్ ఏం అడిగానంటే, సినిమాలో యాక్టర్ ఎన్టీ రామారావు గారు, ఆయనకి ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం. ఆ ఛాలెంజ్ ద్వారానే ఆయన కలుస్తారా సినిమాలో ఉన్న యాక్ట్రెస్ ని, జయప్రద గారిని. అండ్ సినిమా పేరు ఛాలెంజ్ రాముడు. ఆ సినిమా నుంచి ఒక పాట మీకు వినిపించబోతున్నాను. కానీ మనకి చాలా చాలా కాలర్స్ కాల్ చేసి రిక్వెస్ట్ సాంగ్స్ పెడుతూ అడుగుతున్నారు, అది కూడా లైన్అప్ చేశాను వన్ ఆఫ్ ది అదర్. బట్ ఇప్పుడైతే ఛాలెంజ్ రాముడు సినిమా నుంచి వినిపించేస్తున్నాను ఈ పాట మీ అందరి కోసం. హియర్ వీ గో.

0: this? They are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ నార్త్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
5: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ అనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకరికి వెజిటేరియన్ కావాలి, ఒకరికి నాన్ వెజ్ కావాలి, ఒకరికి స్పైసీ కావాలి, ఒకరికి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
6: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు, అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
3: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
7: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
8: ఇంకా వెయిట్ చేస్తామేంటి? ప్లేట్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

నీళ్ళలో ఉన్న షార్క్ అది ఎప్పుడూ స్విమ్ చేయడం స్టాప్ చేయదనమాట చనిపోయే వరకు. ఎందుకంటే మూవ్మెంట్ ఈజ్ అ సర్వైవల్ ఫర్ షార్క్. అలాగే గాల్లో ఎగిరే ఫాల్కన్ అది కూడా ఏంటంటే ఎప్పుడు కూడా టార్గెట్ ని మిస్ అవ్వదు, ఫోకస్ చేస్తూనే ఉంటుంది. అలసిపోయాను, అమ్మా నేను చేయలేను అనేసి ఎప్పుడూ ఆలోచించదు. ఏ టార్గెట్ ని ఇగ్నోర్ చేయకుండా ఫోకస్ పెట్టి డీప్ ఫోకస్ తో ఏంటంటే తనకు కావాల్సింది అందించుకుంటుంది. అలాగే బైసన్, బైసన్ మెంటాలిటీ కూడా ఎలా ఉంటుంది అంటే ఏమి తుఫాన్ వచ్చినా గాలి వచ్చినా అసలు అది కదలకుండా అలాగే నించొని ఉంటుంది. ఎందుకంటే తనకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కొత్త ఏం కాదు, అసలు అవాయిడే చేయదనమాట. ఆ ప్రాబ్లమ్స్ ఎదురుగా నించోని మరీ ఎదురించి మరీ ఏంటంటే దూసుకెళ్తుంది ముందరికి. అలాగే మరి ఫాక్స్ చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ కొత్త సిచ్యువేషన్ కి అడాప్ట్ చేయడానికి నంబర్ వన్ ఉంటుంది అనమాట. అసలు ఏ సిచ్యువేషన్ కూడా స్ట్రాటజికలీ ముందరికి వెళ్లి హార్డ్ వర్క్ చేసి ఏ డైరెక్షన్ లో ఎలా వెళ్ళాలి టైమే వేస్ట్ చేయదు ఫాక్స్. మరి చిన్న దానికంటే కూడా చిన్నగా ఉన్న మన చీమ యాంట్ మెంటాలిటీ ఎలా ఉంటుందనంటే అది చూడడానికి చాలా చాలా చిన్నదిగా ఉన్నా కూడా దానికంటే డబుల్ రేట్ లో ఉన్న వెయిట్ ని పట్టుకుని తన కోసం మరియు తన ఫ్యామిలీ కోసం కాలనీకి తీసుకువెళ్తూ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా సేమ్ థింగ్ అలసిపోకుండా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ తో పని చేస్తూనే ఉంటుంది. మరి మనం మనుషులం ఏం చేస్తాం, కొంచెం పని చేయగానే అలసిపోయాము, ఫోకస్ లేదు, అమ్మా గాలి తుఫాన్ వచ్చేసింది ఎలానా ఏమిటి, నేను చిన్నగా ఉన్నాను ఫాక్స్ లాగా నేనేం చేయగలను, ఇంకా యాంట్ లాగా ఇంకా చిన్నగా ఉన్నాను ఇంకేం చేయగలను అని ఆలోచిస్తే ఏది కూడా మన మెంటాలిటీ ఆలోచనలో ఉంటుంది. దాన్ని మార్చుకుంటే సిచ్యువేషన్స్ అలా వాతింటల్లది మారిపోతుంటాయి. సో ఇందాక చెప్పాను కదా మోదీ గారు ఏం చెప్పారు, 2047 లో వికసిత్ భారత్ ని చూడొచ్చు అని అన్నారు. అంటే అప్పుడు ఏదో డెవలప్మెంట్ ఉంటుందని కాదు, అప్పుడు అంటే ఈ డెవలప్మెంట్ ఏదైతే నడుస్తుందో చాలా విషయాలు మారాయి. మన ఇండియా వెళ్ళినప్పుడు మొన్నవి చూశాను, ఒకప్పుడు ఏంటంటే నేను ఇండియా వెళ్ళినప్పుడు ఏదన్నా కార్డ్ స్వైప్ చేయాలన్నా యూపీఐ పేమెంట్ లేదు, జీపే లేదు, మ్యాడమ్ మీకు జీపే లేదా యూపీఐ పేమెంట్ లేదా అని అనేవాళ్ళు. కానీ సిచ్యువేషన్స్ మారాయి. మనం కనుక ఇక్కడే ఎన్ఆర్ఐ అకౌంట్ తీసుకుంటే అక్కడికి వెళ్ళి మనము కూడా జీపే అండ్ యూపీఐ పేమెంట్ చేసేసేయచ్చు ఇబ్బంది లేకుండా. ఎందుకంటే చాలా మంది అక్కడ క్యాష్ వాడట్లేదు, మ్యామ్ స్కానర్ చూపించేస్తారు, క్యూఆర్ కోడ్ చూపించేస్తారు, ఇంకో స్కాన్ చేసేసేయండి, మా దగ్గర క్యాష్ లేదు. ఒకవేళ క్యాష్ మనం పెట్టుకున్నా కూడా వాళ్ళ దగ్గర చేంజ్ లేదని మనమే ఇంకా ఉల్టా 5 రూపాయలు 10 రూపాయలు ఎక్సైజ్ చేసేయాలన్నమాట. చాలా విషయాలు ఇండియాలో మారాయి, ఇవన్నీ కాదు అండ్ ఇంకా చాలా మారాలి. కానీ 100 సంవత్సరాలు పడుతుందా మారాలి అని అంటే ఎస్ మేబీ, మోదీ అన్నట్టు మారుతుందేమో, అంత టైం పడుతుందేమో. ఎందుకంటే ఇక్కడున్న మన డ్రీమ్ ల్యాండ్ కర్మభూమి అయినా డ్రీమ్ ల్యాండ్ అయినా ఇది కూడా చాలా టైం పట్టింది కదా మారడానికి. 400 సంవత్సరాలు అయింది ఈ అమెరికాకి ఇండిపెండెన్స్ వచ్చి, మరి మనకి 100 సంవత్సరాలు కూడా కాలేదు. కానీ ఇవన్నీ మారాలంటే ఒకటి మాత్రం తప్పకుండా మారాల్సిందని అడిగాను కదా, ఏంటి, సివిక్ సెన్స్, కామన్ సెన్స్. అది మాత్రం ఇంకా చాలా మనం వెనుకబడి ఉన్నామని అనుకోవచ్చు. అది గనుక మారితే అంటే మనం ఒక పని చేసి వెళ్ళిన తర్వాత వెనకాల వాళ్ళు ఇంకొకళ్ళు వాడేవాళ్ళు ఉన్నారు, వచ్చేవాళ్ళు ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీ షుడ్ క్లీన్ అప్ అవర్ సెల్స్, వీ షుడ్ నాట్ లీవ్ ద స్పేస్ ఎలా ఉంటే అలాగే చిందరబిద్దరగా ఉంచొద్దు అని కామన్ సెన్స్, సివిక్ సెన్స్ ఉంటే చాలు, త్వరగా ఏమైనా మార్పులు వచ్చేస్తాయి. మీరు వింటున్నారు సురభి డి టు డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. అండ్ ఈ సెగ్మెంట్ లో కూడా కొన్ని గేమ్స్ ఆడతానని ప్రామిస్ చేశాను కదా. సో ఆ క్వశ్చన్ ఏంటంటే నేను ఒక 3 వర్డ్స్ చెప్తాను, ఇందులో కామన్ ఏమిటి అది మీరు గెస్ చేసి చెప్పాలి. ఓకే, అగైన్ 3 వర్డ్స్ నేను చెప్తాను, ఈ 3 కామన్ ఏమిటో మీరు చెప్పాలి. అండ్ ఆ వర్డ్స్ ఇస్ అండర్, ఫస్ట్ వర్డ్ ఇస్ అండర్, దెన్ సెకండ్ వర్డ్ ఇస్ ప్లే అండ్ థర్డ్ ఇస్ బ్యాటిల్. అండర్, ప్లే, బ్యాటిల్, ఈ 3 ఉన్న కామన్ ఏమిటి మీలో ఎవరికన్నా తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయచ్చు. మా స్టూడియో నంబర్ 9726361966. మీరు వింటున్నారు సురభి డి2 డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన.

డబ్ల్యూ నుంచి విన్నారు ఈ పాట మీరు, అండ్ భరత మహాశైలికి విజ్ఞప్తి ముగి నుంచి. అండ్ ఇప్పుడు మీకు అందరికి ప్రామిస్ చేసినట్టు నేను చదవబోతున్నాను లెటర్స్, ఎందుకంటే మొన్న సాటర్డే మనకి మేక్ యూ గణేష టేక్ యూ గణేష అయింది కదా, దానికి ఓవర్ వెల్మింగ్ గా రెస్పాన్స్ వచ్చింది. ఎంత మంది వాళ్ళ ఫ్యామిలీ తోటి పేరెంట్స్ తో వచ్చారో, అండ్ చక్కగా కూర్చొని ఇంట్రెస్టింగ్ ఎఫర్ట్ పెట్టి చిన్నపిల్లలు చిన్నారి పిల్లలు ఏంటంటే మేక్ యూ గణేష చేసి చక్కగా ఎంత చక్కగా ఆకారంతో అలా క్రియేట్ చేసి ఇంటికి తీసుకువెళ్లి నిన్న పూజ చేసుకున్నారనమాట. అండ్ యూ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అని చెప్పాను కదా, ఇక్కడ మాకు స్టూడియోలో ప్లేస్ కూడా సరిపోలేదు, అంతమంది వచ్చారు. అండ్ ఆల్సో ఇన్ అడిషన్ టు దాట్ మనం ఎలా అయితే శాంతాకి ఉత్తరాలు రాస్తాం కదా, అలాగే వాళ్ళు గణేషాకి ఉత్తరాలు రాస్తారనమాట. ఆ ఉత్తరాలు ఇప్పుడు మీకు చదవబోతున్నాను, మీతో షేర్ చేసుకుంటానమాట. సో మొదట వీ హ్యావ్ మోరియా నుంచి వచ్చింది. హ్యాపీ బర్త్డే టు గణేష, హ్యాపీ బర్త్డే, ఐ లవ్ యూ టు, ప్లీజ్ గివ్ మీ గుడ్ నాలెడ్జ్. అండ్ నాలెడ్జ్ స్పెల్లింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, బట్ మనకు అర్థమైపోయింది అనుకోండి. గణపతి బప్ప మోరియా కృతి నుంచి వచ్చింది ఈ లెటర్, అండ్ దాట్ వాజ్ స్వీట్ అండ్ షార్ట్. అలాగే ఝాన్సీ, ఝాన్సీ జీ ఏం రాసిందనంటే, హలో లార్డ్ గణేష, ప్లీజ్ గివ్ మీ గుడ్ స్కోర్స్ ఆన్ ఎగ్జామ్స్, బెటర్ హ్యాండ్ రైటింగ్, అది చాలా ఇంపార్టెంట్, పేరెంట్స్ అయితే ఆలోచిస్తుంటారు కదా. గుడ్ లక్ ఆన్ మై ఆల్ రీజన్ ఆడిషన్స్, విజ్డమ్, అంటే పాయింట్స్ లో మళ్ళీ రాసిందనమాట బులెటిన్ పాయింట్స్ లో. సో విజ్డమ్, మోర్ సబ్స్క్రైబర్స్ ఆన్ యూట్యూబ్, ఇఫ్ యూ డూ ఐ ప్రామిస్ ఐ విల్ స్టడీ. బి సో ఐ థింక్ షీఈస్ ఆస్కింగ్ ఫర్ హర్సెల్ఫ్, బి లెస్ ప్రొకాస్టినేటివ్, ఇస్ దాట్ అ వర్డ్ అని బ్రాకెట్ లో పెట్టింది మరి. Work hard on YouTube and practice all my regional music. థ్యాంక్ యూ ఝాన్సీ జీ అనమాట. క్యూట్ గా ఉంది, అన్ని బులెటిన్ పాయింట్స్ లో అంటే గణేషాకి ఇబ్బంది లేకుండా బులెటిన్ పాయింట్స్ తో మరి రాసి పెట్టింది అనమాట. దెన్ వీ హ్యావ్ లెటర్ ఫ్రామ్, ఇది ఎవరు రాశారంటే ఆద్య రాసింది. ఏం రాసిందంటే, గణేష మీరు చాలా మంచివారు, నాకు ఫ్యామిలీకి అన్ని డిస్టర్బెన్స్ రాకుండా చూడు గణేష, ప్లీజ్ గణేష, మా నాన్నకి వర్క్ లో డిస్టర్బెన్స్ లేకుండా చూడు, ప్లీజ్ గణేష, రోజు మీకు పూజ చేస్తాను గణేష, లవ్ యూ గణేష. తర్వాత నెక్స్ట్ పేజ్ లో, గణేష మీకు తెలుసా మా నా పేరు మీనింగ్ పార్వతి, ఇంకా మా డాడీ ఎందుకు చాలా అరుస్తారు నన్ను ఇంకా మా చెల్లి మీద, మీ మా చెల్లి గుడ్ గర్ల్ కదా, ఇంకా నేను కూడా నాకు మిమ్మల్ని చూడాలని అనిపిస్తుంది, చూడలేను గాడ్ కదా, సరేనా గణేష, నన్ను మిమ్మల్ని ఈరోజు చేశాను, నిన్ను మిమ్మల్ని ఈరోజు చేశాను మట్టితో, తప్పకుండా చూడండి, బాయ్. అండ్ ఆల్సో ఇంకా కింద ఏం రాస్తుందంటే, లుక్ అట్ ద బ్యాక్, అంటే బ్యాక్ టర్న్ చేస్తే ఏం రాస్తుందంటే, గణేష ఇస్ అ సూపర్ స్టార్, ఫ్రమ్ ఆద్య టు గణేష. ఎంత క్యూట్ గా రాసింది ఆద్య, దాట్స్ లవ్లీ. అండ్ దెన్ వీ హ్యావ్ ఫ్రమ్ అశ్విక, అశ్విక ఏం రాసిందంటే, దిస్ ఇస్ అశ్విక, ప్రవళికాస్ మామ్, షీ ప్రేస్ ఫర్ యూ ఎవ్రీడే, ఆల్సో హ్యాపీ బర్త్డే, ఐ విష్ ఐ కుడ్ బి దేర్ ఫర్ యువర్ బర్త్డే పార్టీ, బర్త్డే విషెస్ అశ్విక. అండ్ వెనకాల కూడా హ్యాపీ బర్త్డే గణేష అని రాసింది ఫ్రమ్ అశ్విక, దాట్స్ లవ్లీ. నౌ వీ హ్యావ్ ఏ లెటర్ ఫ్రమ్ అవ్యాన్, అవ్యాన్ ఏం రాశారంటే, Dear Lord Ganesha, happy birthday. Please bless me with lots of wisdom and divine knowledge. Keep me away, keep me always happy. Okay, keep me always happy. స్పెల్లింగ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, మనం డీకోడ్ చేసేసి అర్థం చేసుకోగలం అనుకోండి. అండ్ ఇంకో లెటర్ ఇస్ ఫ్రమ్ శ్రియాంశ్. శ్రియాంశ్ రైట్స్, డియర్ బప్ప, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ కమింగ్ టు అవర్ హోమ్ అండ్ బ్రింగ్ లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ స్పెల్లింగ్ కూడా చాలా బాగుంది. ఈ చిన్నపిల్లలు రాస్తారు కదా, ఇలా క్యూట్ క్యూట్ గా మనకి అర్థమైపోతుంది, కానీ స్పెల్లింగ్ మాత్రం తర్వాత వాళ్ళు చదివిన వాళ్ళకి అమేజింగ్ గా అనిపిస్తుంది. నౌ వీ హ్యావ్ అ లెటర్ ఫ్రమ్ లిఖిత కోడూరు. డియర్ బప్ప, హోప్ యూ హ్యాడ్ అన్ అమేజింగ్ ఇయర్, ప్లీజ్ విజిట్ అవర్ హౌస్ వెన్ ఎవర్ పాసిబుల్, యూ విల్ ఆల్వేస్ బీ సర్వ్డ్ అండ్ ప్రేడ్ అండ్ హోప్ యూ కెన్ హెల్ప్ సాల్వ్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ జస్ట్ విష్ టు సీ యూ, ఐ జస్ట్ విష్ టు సీ యూ and have my family be happy, from your dearest devotee, Likhita Koduru. Date kuda rasindi anamata, monna Saturday jarigindi kada, date kuda rasindi. So these are one of the few interesting letters. Interesting, thank you everyone. And inka chala unnai, avi kuda chadutanu, but ippudaithe ikkada tho naapesi, and inkoka paatu play chesestanu mi andar kosam.

0: గోంగూర తోటకాడు కాపు కాస. సో ఎదురు చూస్తూ ఉండండి, అక్కడ రవితేజ అండ్ స్నేహ కనిపిస్తారేమో. బట్ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అయితే రాలేదు, గెస్ చేస్తున్నారు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, త్రీ వర్డ్స్ దాంట్లో ఒక కామన్ వర్డ్ ఉంది, ఆ వర్డ్ ఏమిటనేది మీరు గెస్ చేసి చెప్పాలి. ఆ త్రీ వర్డ్స్ ఏంటంటే అండర్, ప్లే అండ్ బ్యాటిల్. అండర్, ప్లే అండ్ బ్యాటిల్ ఈ మూడింటిలో కామన్ వర్డ్ ఒకటి యాడ్ చేయొచ్చు. ఆ యాడ్ చేస్తే ఒకటే వర్డ్ యాడ్ చేయాలి, అది ఏమిటది? అండర్, ప్లే అండ్ బ్యాటిల్. గెస్ట్ చేసే వాళ్ళు గెస్ట్ చేయాలనుకుంటే ఆనర్ లేదా ఆఫ్ ఎయిర్ కాల్ చేయొచ్చు. నంబర్ మాత్రం ఒకటి, విచ్ ఇస్ 9726361966. బప్పాకి రాసిన లెటర్స్ మనం చదివేశాము. అండ్ అలాగే ఇప్పుడు మీరు చెప్పే విషయాలు అంటే ఏమిటంటే, మామూలుగా కొన్ని కొన్ని ఫ్యామిలీస్ కి కొన్ని పద్ధతులుంటాయి, కొన్ని ఆచారాలు ఉంటాయి. ఎలా అంటే, మామూలుగా మన గీతాలో కృష్ణుడు గారు ఏం చెప్పారంటే, ఒక పని చేయాలంటే, ఒక అబద్ధం చెప్తే ఆ పని అవుతుందనంటే అది 1000 అబద్ధాలకైనా మంచిది అని అనేసి అని అంటారు కదా. అందుకనే కాబోలు ఆ మాటని చాలా మనసు మీద తీసుకుని మాత్రం పెళ్లిళ్లు చేసేస్తారు. ఒక పెళ్లి కోసం ఏంటంటే 1000 అబద్దాలు చేసిన తప్పు లేదని అంటారు కదా. బట్ అలాగే ఏమిటంటే, మనం ఏదన్నా పెళ్లి చేసేటప్పుడు ఎవరో ఒకళ్ళు కొన్ని వాళ్ళకి తెలిస్తే మళ్ళీ ఏమని అనుకుంటారో, ఇది కొంచెం కప్పేయడము తెలియకుండా చెప్పడం అలా ఉంటాం కదా. ఆ టైంలో ఒక విషయం మాత్రం చాలా మందికి నచ్చింది ఏంటంటే, తర్వాత తెలిసిన తర్వాత ఆఫ్కోర్స్, ఈటింగ్ హ్యాబిట్స్ కొంతమందికి కొన్ని డిఫరెంట్ గా ఉంటాయి. కొంతమంది కొన్ని తినడం ఇష్టపడతారు, కొంతమంది తినడం ఇష్టపడరు. ఇష్టపడని విషయాలు ఏవైతే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయో అవి వాళ్ళు దాచిపెట్టేస్తారు, వాళ్ళు ఇవి తినరను లేకపోతే తిన్నా కూడా తినలేదని చెప్పడము అలాంటివి ఉంటాయి. అలాంటప్పుడు దాన్ని మనం ముందరే క్లియర్ చేసి చెప్పొచ్చా, లేకపోతే దీని వల్ల పెళ్లి ఆగిపోతుంది అని అనుకున్నప్పుడు అబద్దాలు చెప్తారా? ఓకేనా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? షేర్ చేయాలనుకుంటే ఆన్ ఇయర్ చేసేయండి, లేదా ఆఫ్ ఇయర్ కూడా చెప్పేసేయచ్చు. ఆన్ ఇయర్ నెంబర్ ఆఫ్ ఇయర్ నెంబర్ ఒకటి, విచ్ ఇస్ 9726361966. ఫుడ్ ప్రిఫరెన్స్ గురించి, వారు ఏదైనా అలవాట్ల గురించి పెళ్లి సంబంధం అప్పుడు మనం కప్పిపుచ్చేస్తామా, అంటే ఒక పెళ్లి చేయడానికి 1000 అబద్దాలు చెప్పిన తప్పు లేదా అనేది నిజంగా పాటిస్తామా, అది ఓకేనా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి కాల్ చేసి చెప్పేసేవచ్చు. బట్ ఈ లోపల ఐ వాంట్ టెల్ యూ అబౌట్ టీ ప్యాడ్ బతుకమ్మ గురించి. టీ ప్యాడ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఆర్ అరౌండ్ ద కార్నర్. ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటూనే ఉంటాము ఇక్కడ డాలస్ లో. అండ్ ఈసారి కూడా జరుపుకోబోతున్నాము 17 అక్టోబర్ కో అమెరికా సెంటర్ ఫ్రిస్కో దగ్గర. The Telangana People's Association of Dallas invites you to an unforgettable day of Batukamma and Dasera Sambaralu. Featuring live entertainment by Navin Polishetty and energetic infusion bandi kuda undabothundi akkada, and that is going to be on Saturday, October 17th from 12 noon to midnight at Co America Center, and address is 2601 Avenue of the Stars, Frisco, Texas. And here's the best part, entertainment. ఎంట్రీ, పార్కింగ్ ఇవన్నీ అబ్సల్యూట్లీ ఫ్రీ అక్కడ. మరి ఆలస్యం ఎందుకు? మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి బతుకమ్మ అండ్ దసరా సెలబ్రేషన్స్ చేసుకుందాము, ఫుల్ ఆన్ ఎంజాయ్ చేయొచ్చు అక్కడ అక్టోబర్ 17th ఎట్ కోమెరికా సెంటర్. గుర్తుంటుంది కదా, అగైన్ అక్టోబర్ 17th కోమెరికా సెంటర్ లో జరగబోతుంది టీ ప్యాడ్ బతుకమ్మ సెలబ్రేషన్స్. అండర్, ప్లే అండ్ బ్యాటిల్ లో ఉన్న కామన్ వర్డ్ ఒకటే వర్డ్ యాడ్ చేస్తే ఈ మూడింటికి అర్థం డిఫరెంట్ ఉంటుంది అనుకోండి, బట్ కామన్ ఏమిటి, ఆ కామన్ వర్డ్ ఏమిటి తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి అట్ 9726361966 కి.
1: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

ఏమైందా? ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని. కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్.

జీవితంలో దేని మీద ఆశపడని నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది.

0: తర్వాత ఏమైంది?
1: తర్వాత తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చిందే.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard. One clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

ఇంకో సారి విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీని ఇచ్చి పాట వినేసాము. ఇన్ కేస్ మీలో ఎవరైనా ఇప్పుడు కనుక అయితే ఈ పాట నేను ఫస్ట్ సెగ్మెంట్ లో కూడా ప్లే చేశాను. అండ్ నేను అడిగిన క్వశ్చన్ కి ఏంటంటే ఆన్సర్ వచ్చేసింది అండర్ ప్లే అండ్ బ్యాటిల్ లో ఉన్న కామన్ వర్డ్ అంటే గ్రౌండ్. అప్పుడు గ్రౌండ్ ఇస్ అ కామన్ వర్డ్, ఇవి యాడ్ చేస్తే మనకు సఫిక్స్ లో అండర్ గ్రౌండ్, ప్లే గ్రౌండ్, బ్యాటిల్ గ్రౌండ్ అవుతుంది అని మనకు ఆన్సర్ ఇచ్చారు సూర్య గారు. కోయిన్సిడెంట్లీ సూర్య గారి పాటని మనం విన్నాము. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే త్రీ వర్డ్స్ చెప్తాను, అందులో కామన్ వర్డ్ ఏమిటి అంటే మూడింటి వెనకాల ఒకటే వర్డ్ యాడ్ చేస్తే ఒకటే వర్డ్ యాడ్ చేయొచ్చు అనమాట. దాట్ ఈస్ ద వర్డ్ ఇస్, త్రీ వర్డ్స్ చెప్పబోతున్నాను వినండి జాగ్రత్తగా. ఇయర్ అంటే చెవు, ఇంగ్లీష్ లో ఇయర్. కళ్ళు అంటే ఐ అండ్ బ్యాక్. సో ఇయర్, ఐ అండ్ బ్యాక్ ఈ మూడింటికి ఒకటే వర్డ్ యాడ్ చేయొచ్చు. ఆ కామన్ వర్డ్ ఏమిటి తెలిస్తే కాల్ చేసి చెప్పేసి మా స్టూడియోకి 972-636-1966 కి. మీరు వింటున్నారు సురభి డి టూర్ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన.

సో అత్తలు మామలు మీకు కూడా మీ మంచి అల్లుడితో కూర్చొని గనక చక్కటి సినిమా చూడాలనుకుంటే ఓటీటీ మీద ఏమేమి సినిమాలు జరుగుతున్నాయో ఆల్రెడీ ప్లే అవుతున్నాయో చెప్పేస్తాను. మొదట Z5 లో వీ హావ్ పంచనామా. ఇది 6 ఎపిసోడ్స్ ఉన్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్, చాలా బాగుంది, చూడాలనుకుంటే చూసేసేయచ్చు. పంచనామా సినిమా పేరు. అండ్ అలాగే వీ హ్యావ్ కొలవరి, ఇది రీజనల్ తెలుగు సిరీస్, ఇది కూడా స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ విన్ లో నడుస్తోంది, కొలవరి. దెన్ అఫ్ కోర్స్ ఇంతకు ముందు ప్లే చేసిన పాట విశ్వనాథ్ అండ్ సన్స్ నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగులో తమిళలో, మీరు ఏ లాంగ్వేజ్ చూడాలంటే లాంగ్వేజ్ మార్చి చూడేసేయచ్చు. ఇట్స్ అవైలబుల్ నౌ ఆన్ నెట్ఫ్లిక్స్. ఇది కాకుండా ఇంకా మనకి మే వాపస్ ఆవుగా, ఇది మొన్న మధ్య రిలీజ్ అయింది ఓటీటీ మీద, ఇది కూడా చాలా బాగుంటుంది. మన 1947 డివిజన్ పార్టిషన్ తర్వాత ఒక చిన్న ఎపిక్ తీసుకుని వాళ్ళు తీశారనమాట మూవీ. వెరీ నైస్, చాలా సింపుల్ గా ఉంది. అండ్ సినిమా కూడా ఏంటంటే మనం ఫ్యామిలీతో కూర్చొని మరీ చూసేసేయచ్చు. సో సినిమా చూపిస్తామావా అని మన మంచి అల్లుడు చెప్తున్నారు. సో అల్లుడితో కానీ, పెళ్ళిన వాళ్ళ అల్లుడితో కానీ, పెళ్లి కానీ, వాళ్ళు ఫ్యామిలీతో కానీ చూసొచ్చే సినిమాలు అనమాట ఇవన్నీ. విచ్చేస్ ఇందాక మనం చెప్పినట్టు పంచనామా, కొలవరి, విశ్వనాథ్ అండ్ సన్స్, మే వాపస్ ఆవుగా, ఇలా చాలా మూవీస్ ఉన్నాయి. ఇంకా మనకి చాలా మూవీస్ డెఫినెట్ గా ఉన్నాయండి, బట్ ఇప్పుడైతే ఫ్యూ ఆఫ్ ద మూవీస్ మీకు లిస్ట్ ఇచ్చేసాను. ఇప్పుడు ఈ లోపల సినిమా చూపించలేను కానీ పాట మాత్రం వినిపించగలను, కాబట్టి రేస్ గురు సినిమా నుంచి పాట విని ఎంజాయ్ చేసేద్దాము.

సినిమా చూడలేదు కానీ సినిమా పాట వినేశారు రేస్ కురం సినిమా నుంచి. అండ్ అడిగిన క్వశ్చన్ కి ఇయర్ ఐ అండ్ బ్యాక్ లో ఉన్న కామన్ వర్డ్ ఏంటంటే డ్రాప్. ఇయర్ డ్రాప్, ఐ డ్రాప్, బ్యాక్ డ్రాప్, ఇవి అనమాట చిన్న చిన్న వర్డ్స్ మనం ప్లే చేస్తున్నాము. అండ్ అలాగే మీరు ఏదైనా పాట వినాలన్నా వినిపించాలన్నా కాల్ చేయొచ్చు మా స్టూడియోకి, విచ్ ఇస్ 972-636-1966 కి. మీరు ఇంటర్నేషనల్ బీడీ టు డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. అండ్ నౌ ఇంకొక 3 వర్డ్స్ చెప్తాను. ఇందులో ఉన్న కామన్ వర్డ్ ఏంటి, ఏమై ఉంటుంది? ఒకటే వర్డ్ చెప్పొచ్చు. ఒకటేమో అగైన్ బ్రెయిన్, కార్ and white. Brain, car, white. వీటి మూడిటికున్న ఒకటే కామన్ వర్డ్ ఏమై ఉంటుంది తెలిస్తే కాల్ చేసి చెప్పే సినిమా స్టూడియోకి అట్ 972-636-1966. రౌండ్ 4 తెలుగు అంటే 3-1-2 గెట్ సెట్ గో. వాక్ చేయండి, జాగ్ చేయండి అండ్ పరిగెత్తండి కూడా. But this time, let's go it together. Ante Silicon Andhra Manubadi presents Run for Telugu. And 5K walk jarugabothundi, run open to everyone. Remember, again, this is Run for Telugu. Idi jarugabothundi manaki September 20th na, ante aadivaram, pruddunne 8 intiki. At Heritage Park, Flower Mound daggara. All ages are welcome and gurtupettukondi, entry is absolutely free. కాకపోతే రిజిస్ట్రేషన్ కావాలి. రిజిస్ట్రేషన్ పార్టిసిపేషన్ కి కూడా ఫ్రీ టీషర్ట్స్ ఇవ్వబడుతున్నాయి అండ్ రిఫ్రెష్మెంట్స్ కూడా ఉన్నాయి. సో బ్రింగ్ యువర్ ఫ్యామిలీ అండ్ బ్రింగ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రన్ ఫార్ తెలుగు. రిజిస్టర్ అట్ మనబడి డాట్ మీ ఫార్వర్డ్ స్లాష్ రన్ ఫార్ తెలుగు. అగైన్ మనబడి డాట్ మీ ఎంఈమీ ఫార్వర్డ్ స్లాష్ రన్ ఫార్ తెలుగు. ఇది జరగబోతుంది అగైన్ ఆదివారం సెప్టెంబర్ 20 తారీఖున 8 ఇంటికి హెరిటేజ్ పార్క్ ఫ్లవర్ మౌంట్ దగ్గర. సో నేను అడిగిన క్వశ్చన్ కి అగైన్ కామన్ వర్డ్ ఏమిటి వెనకాల? బ్రెయిన్, కార్ అండ్ వైట్. వీటి వెనకాల ఒకటే వర్డ్ యాడ్ చేస్తే మీరు కామన్ వర్డ్ యాడ్ చేయొచ్చు అనమాట. వాట్ ఈస్ దట్ కామన్ వర్డ్? బ్రెయిన్, కార్, వైట్. 972-636-1966 మా స్టూడియో నంబర్. అండ్ ట్రాఫిక్ డాలస్ లో చుట్టుపక్కల ఎలా ఉందో చూసేద్దాము. మనకి ఇప్పుడైతే ఏ ఏరియాలో ఎలా ఉందో, స్కూల్స్ మనకి లాస్ట్ ఫ్యూ వీక్స్ బ్యాక్ స్టార్ట్ అయింది కదా. సో మనకి 183 అండ్ డాలస్ నార్త్ టోల్వే దగ్గర కొంచెం స్టాప్ అండ్ గో ట్రాఫిక్ ఉంది, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. I-35 దగ్గర మనకి ఏదైతే సౌత్ బౌండ్ 183 అండ్ డాలస్ నార్త్ టోల్వే ఉంది కదా, అక్కడ కొంచెం ట్రాఫిక్ స్లోగా నడుస్తుంది, హెవీ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంది. ఇది కాకుండా ఇంకొక అర్వింగ్ ఏరియా చుట్టుపక్కల ఏంటంటే ఎస్పెషల్లీ మనకి అర్వింగ్ లూప్ 12 సౌత్ బౌండ్ దగ్గర అయితే యూనియన్ బోర్డర్ రోడ్ దగ్గర కూడా చాలా స్లోగా ట్రాఫిక్ నడుస్తుంది, బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంది, చాలా స్లోగా వెళ్తుంది. ఇక్కడైతే ఏరియల్ వ్యూ నుంచి రెడ్ లైన్ కనిపిస్తుంది, అంటే క్లోజ్ గా వాచ్ చేసి ఆ ఏరియాలో మీరు డ్రైవ్ చేసి వెళ్ళొచ్చు. దెన్ ఇది కాకుండా వీ హ్యావ్ ఏ వెరీ వెరీ స్లో ట్రాఫిక్ ఆన్ I-30 ఈస్ట్ బౌండ్, ఎస్పెషలీ ఆన్ హ్యాంప్టన్ రోడ్ అండ్ 75 సెంట్రల్ పార్క్ వే దగ్గర. ఎందుకంటే సాయంత్రం పూట ఆల్రెడీ 6:27 అవుతుంది. 75 సెంట్రల్ ఎక్స్ప్రెస్ దగ్గర యూజువల్ గానే చాలా బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంది, ఇప్పుడు మాత్రం ట్రాఫిక్ చాలా స్లోగా ఉంది. ఇది కాకుండా మీరు ఎక్కడ డ్రైవ్ చేసి వెళ్తున్నా బీ కేర్ఫుల్, బీ ఆల్వేస్ విజిలెంట్, బికాస్ రిమెంబర్ somebody is waiting for you at home. So drive carefully, drive safely and keep listening to Radio Surabhi 107.9 FM HD3. Meer vintunnaru with me RJ Kalpana. Neen usual ga every Tuesday and Wednesday ostanu. Back to the question, brain, car and white ki పక్కనున్న ఒకటే కామన్ వర్డ్ ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు తెలిస్తే కాల్ చేసి చెప్పేసి వచ్చు 972-636-1966 కి. అండ్ ఇప్పుడు మనం ఇడుపు కైతమైన సినిమా పేరు ఈ సినిమా నుంచి ఒక పాట వినిపించబోతున్నాను మీ అందరికి. హియర్ వి గో.

0: ప్రాజెక్ట్ డబ్ల్యూ ఎఫెక్టివ్ వెల్త్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ మీ ప్రశ్నలకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అందించే సలహాలు సమాధానాలు. ప్రాజెక్ట్ డబ్ల్యూ వేర్ మనీ మీట్స్ క్లారిటీ ఎవ్రీ సెకండ్ అండ్ ఫోర్త్ సండే ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 ఎఫ్ఎం హెచ్డి 3.
1: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
2: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
1: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
3: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ and orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
4: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit G3 Electronics .com or call Nanda G3 at 919-491-4514.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ఎస్ఈ ఆఫర్ లెటర్లు
5: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
7: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
8: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
9: చందు, మరి వండనా?
8: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
9: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
8: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

పిచ్చి పరాకాష్కి వెళ్తే ఐడియాస్ ఎన్నైనా వచ్చేస్తాయి అన్నమాట. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్న సురభి ది టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన ఎవ్రీ ట్యూస్డే అండ్ వెన్స్డే ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 ఎఫ్ఎం HD3 లో. అయితే పిచ్చి పరాకాష్కి వెళ్తే ఏమైనా ఐడియాస్ వస్తాయనంటారు కదా, మరి ఇది పిచ్చో లేకపోతే మంచో నాకు తెలియదు కానీ బట్ కామెంట్స్ మాత్రం ఇన్స్టాలో అలానే వచ్చాయి. డాలస్పురం అనే పేరు అయితే మనం విన్నాం కదా, అఫ్కోర్స్ డాలస్ లోనే ఉన్న వాళ్ళకి డాలస్పురం వర్డ్ అని కొత్త కాదు, కానీ ఇండియాలో కూడా డాలస్పురం రెస్టారెంట్ పెట్టారండి. అయితే ఆ రెస్టారెంట్ ఎల్బీ నగర్ లో ఉంది. నేను వెళ్ళలేదు కానీ ఇన్స్టాలో మాత్రం ఆ రీల్స్ చూసిన తర్వాత, ఆ రీల్స్ కింద కామెంట్స్ చూసిన తర్వాత చాలా మంది అన్నారు ఎల్బీ నగర్ లో స్పెషలీ హైదరాబాద్ లో ఈ పేరు ఏమిటి, ఎందుకు అవసరమా, ఏమైనా డాలస్ స్పెషల్ డిషెస్ ఉన్నాయా, అసలు ఈ పేరు ఎందుకు పెట్టారు అని కామెంట్స్ మీద కామెంట్స్ వచ్చేసాయి. బట్ ఫుడ్ మాత్రం రెస్టారెంట్ మాత్రం హై ఎండ్ అని చెప్తున్నారు. బహుశా ఇక్కడి నుంచి ఎవరో వెళ్లిన వాళ్ళు ఆ పేరు పెట్టారనుకుంటున్నాను, బట్ అంబియన్స్ మాత్రం చూస్తే చాలా బాగుంది. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్న సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో అండ్ లాస్ట్ సెగ్మెంట్ లోకి వచ్చేసాము. అండ్ ఈ సెగ్మెంట్ లో లెట్ మీ థ్యాంక్ ఆల్ ఆర్ స్పాన్సర్స్ వన్ మోర్ టైమ్. మొదట రౌండ్ 4 తెలుగు అంటే మనబడి వాళ్ళు నిర్వహిస్తున్నారు వాకథాన్. 5K వాకథాన్ జరగబోతుంది September 20th నా 8:00 అట్ హెరిటేజ్ పార్క్ ఫ్లవర్ మౌంట్ దగ్గర. దీనికి రిజిస్టర్ చేసుకోవాలంటే యూ కెన్ గో టు manabadi.me/runfortelugu. అగైన్ రిజిస్టర్ అట్ manabadi.me/runfortelugu. దెన్ టీ ప్యాడ్ బతుకమ్మ జరగబోతుంది October 17th నా 12:00 నుంచి అర్ధరాత్రి వరకు అట్ కో అమెరికా సెంటర్ లో జరగబోతుంది టీ ప్యాడ్ బతుకమ్మ. DealsBanana.com is an awesome deals for all the restaurant owners. Mee restaurant ki slow walk-ins unnai, slow ga andaru vastunnarani anukokandi. DealsBanana.com is a beautiful, wonderful platform that gives your that's going to turn your offers into more walk-ins anamata. So that is DealsBanana.com. Then Maitri's restaurant maniki Irving lo, South Gate lo, Frisco lo undi, with a beautiful hilltop location and spacious patio seating. So friends and family tho chakkaga chillavachu and food matram chala chala baaguntundi.

Also, thanks to Dallas Smiles Dental and Orthodontics, which is located at 3234 Forest Lane, Dallas. Number to call them is 972-484-5400. And thank you to India Today. India Today, manaki chala areas lo undi. And manaki endante weekends plan aithe ganaka, we can go and have a grand weekend buffet at India Today restaurant. A delicious spread of your favorite all in one place. That is India Today. ఇది మనకి సౌత్ లేక్ లో ఉందండి. సో డెఫినెట్లీ గో అండ్ ఎంజాయ్, కమ్ హంగ్రీ అండ్ లీవ్ హ్యాపీ అంటున్నారు ఇండియా టుడే రెస్టారెంట్ ఓనర్స్. అండ్ థర్స్డే అయితే స్పెషలీ చాట్ ఉంటుంది, మామూలుగా వీకెండ్ అయితే బఫే అవైలబుల్ ఉంటుంది. థ్యాంక్ యూ టు ఏ టు బి ఆథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏ టు బిస్ న్యూ రేంజెస్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్ పౌడర్స్ మసాలాస్ పేస్ట్స్ అండ్ పికల్స్. ఇదే కాకుండా ఫ్లఫీ రాగిట్లీ నుంచి రుచికరమైన గోంగూర అన్నం వరకు ఈ ట్రెడిషనల్ టేస్ట్ రెడీ ఉంటుంది మినిట్స్ లోనే. ఓన్లీ అట్ అడియార్ అన్నం భవన్ ఇన్ షార్ట్ ఎడ్బి. ఇది ఫ్రిస్కోలో అండ్ లిటిల్ ఎల్మ్ లో ఉంది. వాళ్ళ నంబర్ 2148722345. యూ కెన్ ఆల్సో విజిట్ ఎడ్బిటెక్సస్.com. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రేడియో సుర్బి, వేర్ ఎవర్ లైఫ్ టేక్స్ యూ, టేక్ హోమ్ విత్ యూ. రేడియో సుర్బి సౌండ్స్ లైక్ హోమ్. And download our app, మీ స్మార్ట్ డివైస్ లో స్మార్ట్ గా డౌన్లోడ్ చేసుకోండి. దెన్ యూ కెన్ లిసన్ టు అస్ ఆన్ www.radiosurbhi.com లేదా మా ఫ్రీక్వెన్సీ కూడా వినొచ్చు, విచ్ ఇస్ 107.9 FM HD3. అండ్ వీఆర్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్. సో డు నాట్ ఫర్గెట్ టు ఫాలో అస్. అండ్ ఇంకా తెలుసా మీకు మనకి ఎలా అయితే అప్డేట్స్ వస్తుంటాయో, అలాగే ఇప్పుడు రేడియో సుర్బి ఇస్ నౌ అవైలబుల్ ఆన్ కార్ ప్లే. మీ కార్లో డ్రైవ్ చేస్తూ హాయిగా చక్కగా కార్ ప్లేలు రేడియో సుర్బి కూడా మీరు వినొచ్చు. ఇట్స్ అవైలబుల్, హ్యాసిల్ ఫ్రీ. ఇప్పుడు వినిపించేస్తాను ఒక చక్కటి పాట మీ అందరికీ, జైలర్ 2 నుంచి.

0: ఓకే, సో సుగాత్రి గారి ఇప్పుడు మనతో ఉన్నారు. హాయ్ సుగాత్రి గారు, శుభ సాయంత్రం మీకు. ఏం సంగతులు, ఎలా ఉన్నారు? ఏం పండుగలు చేసుకోలేదండి, నేను వినాయక చవితి అయ్యే ముందరే వచ్చేసాను. సో ఇక్కడే చేసుకున్నాను వినాయక చవితి. అక్కడ మాత్రం వినాయక చవితి సందర్భాలు మాత్రం చూశాను, ఎందుకంటే వినాయకుడిని ట్రక్ లో తీసుకెళ్లడము, స్థాపించడం అవన్నీ చూశాను. బట్ పండుగ మాత్రం లేదు, ఖైరతాబాద్ వినక చూడలేదు. కానీ అదేదో షార్ట్ ట్రిప్ లాగా ఇలా వెళ్లి గొడవ కొట్టిన బంతి లాగా ఇలా వచ్చేసాను అనమాట నేను. అఫ్కోర్స్ మనకి ఇండియాలో ఎన్ని రోజులు వెళ్ళినా సరిపోదు అనుకోండి, బట్ నేను వెళ్ళేది చాలా షార్ట్ ట్రిప్, అలా వెళ్ళాను ఇలా వచ్చేసాను. బట్ అఫ్కోర్స్ ఎన్ని రోజులైనా ఉన్నా హ్యాపీగా ఉంటుంది కదా, సంతోషంగా ఉంటుంది. అండ్ ఇంకా చెప్పండి, మీరేమి చేశారు? మీకు వినాయక చవితి శుభాకాంక్షలు బై ద వే.
1: థ్యాంక్స్ అండి. నేనేం చేశాను, వినాయకుడిని ఇంట్లో పెట్టుకున్నాను, నిన్న ఉండ్రాలు చేశాను, పాయసం చేశాను, పులిహోర చేశాను, కజ్జికాయలు చేశాను, పెట్టుకున్నాను.
0: అయితే ఇప్పుడు నేను వచ్చేసాను,
1: నైవేద్యం పెట్టేసి మేమే తినేస్తాం.
0: ఇంకా కాస్త మిగిలింటే గనక ఇప్పుడు స్టూడియో అయితే మీ ఇంటికి బయలుదేరుతున్నాను అనమాట. అయితే
1: తప్పకుండా అంటే నేను గుళ్ళో కూడా ఇచ్చాడు, మీరు వస్తారంటే ఫ్రెష్ గా కూడా పెడతా కూడా, గుళ్ళో ఇచ్చేస్తా కూడా నేను నిన్న సాయంకాలం
0: పెట్టి
1: అన్నీ పట్టుకెళ్ళేది. ఎందుకంటే నేను పూజ ఏంటో చంద్రుని చూడకూడదని అది, అందుకని ఈ వినాయక చవితికి మనకి పూజ ఎక్కువ కదా, మళ్ళీ నీలో పని రావద్దు, చంద్రుని చూస్తామేమో సాయంత్రం వెళ్తే.
0: అదే ముందుగా టెన్షన్ వచ్చేసింది కదా, ఏదైనా పని చేయొద్దు అని అంటే ఎందుకో జాస్ అంతా అటే వెళ్ళిపోతుంది అనమాట. చూసేస్తావేమో, ఏమన్నా అవుతుందేమో అని అనుకుంటూ మనం ఆలోచిస్తూ ఉంటాం కదా.
1: అంతే కదా మన సంకల్పం, ఏముంటే అదే వస్తుంది.
0: చూసేసాక రాబోయే
1: అనుకోవడం, పూజ అంతా చేసేసి మనకు వీకెండ్ వస్తేనే పండుగలు అండి, ఇవ్వాలి పోతే ఏం పండుగలు అండి.
0: అంతే కదా
1: చేసుకుంటాం కానీ
0: అదే అంటే అక్కడ ఆఫ్షోర్ వాళ్ళకి ఒకవేళ ఇక్కడ వీకెండ్ ఇక్కడ పండుగలు అయితే అక్కడ వాళ్ళకి ఆఫ్ ఇస్తారట కానీ, బట్ ఇక్కడ అక్కడ పండుగలు అయితే ఇక్కడ ఏం ఆఫ్ ఇవ్వరు, ఇంకా అంత రాలేదు అన్లెస్ వీకెండ్ వస్తే తప్పించి.
1: కొన్ని అదే అనుకున్నా, మీరు డాలర్స్పురం రెస్టారెంట్కి వెళ్ళి తినొస్తే బాగుండేది ఇంకా అనుకున్నాను. నాకు ఇద్దరు ముగ్గురు చెప్పారు, నేను అదే అనుకున్నాను, మనం హైదరాబాద్ రోజు పెట్టుకొని ఇక్కడ మనం ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళు డాలర్స్పురం ఎందుకు పెట్టుకోవద్దు కదా డ్యూడ్ అనుకున్నాను.
0: అంతే అంతే కదా, కరెక్ట్. ఇక్కడ ఉండి హైదరాబాద్ హౌస్ పెట్టినప్పుడు అక్కడ డాలర్స్పురం పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. కానీ కింద కామెంట్స్ చదివినప్పుడు అందరు ఎందుకు అంటే ఫుడ్ ఎలా ఉందో నాకు తెలియదు, నాకు టైం దొరకలేదు, ఐ జస్ట్ వాంటెడ్ టు ఎంజాయ్ హోమ్ ఫుడ్ కాబట్టి ఎంజాయ్ చేశానే ఉన్న టైంలో. కానీ కానీ అక్కడ మాత్రం కామెంట్స్ ఎలా వచ్చాయంటే బీభత్సంగా అనమాట, చాలా మంది ఎందుకో వ్యతిరేకంగానే మాట్లాడారు. మరి ఫుడ్ ఎలా ఉందో నాకు తెలియదు, బట్ హై ఎండ్ రెస్టారెంట్ అంబియన్స్ చాలా బాగుంది, హై ఎండ్ రెస్టారెంట్ అని విన్నాను. ఎవరన్నా ఒకవేళ వెళ్ళుంటే వాళ్ళు కాల్ చేసి చెప్పేసి వచ్చి వాళ్ళకి ఎలా అనిపించింది అనేది. బట్ ఇప్పుడు ట్రెండింగ్ గా మాత్రం ఇది కొత్తగా,
1: ప్రతి వాళ్ళు మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, తిట్టుకునే వాళ్ళు ఉంటారు, అలా
0: కాల్ చేసి మీ ఒపీనియన్ షేర్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అంతే కదా, ఇక్కడ డాలస్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ హౌస్ పెట్టుకోగలేంది, అక్క హైదరాబాద్ ఉన్నప్పుడు డాలస్ పురం పెడితే తప్పేమిటి. బట్ అలాగే ఇప్పుడు కూడా ఒక పాట వినిపించేస్తాను మీ అందరికీ, మన దూకుడు సినిమా నుంచి.

0: సో పేర్లు ఏముంది అని అనుకుంటే పేర్లు కూడా చాలా విషయాలు ఉంటాయనండి. పేరు ద్వారా ఏంటంటే ఆ మనిషి చేసే పని సరిగ్గా లేకపోతే పేరంతా చెడిపోతుంది అని అంటారు కదా, అలా ఉంటుంది. సో మొన్న నేను ఇండియా వెళ్ళినప్పుడు కూడా అలాగే చూడాలన్నారు, ఏంటి ఈ మధ్య డాలస్ లో చాలా రచ్చరచ్చ చేస్తున్నారట తెలుగు వాళ్ళు, వాళ్ళ గురించి న్యూస్ చాలా వింటున్నాను అని అంటే, అందరూ అలా చేయకపోయినా ఎందుకు ఓవరాల్ గా అవుట్ సైడ్ ద వరల్డ్ కి అలాంటి ఒపీనియన్ వచ్చేసింది దట్ ఇక్కడ యుఎస్ లో ఎస్పెషలీ డాలస్ లో ఏంటంటే తెలుగు వాళ్ళు బీభత్సంగా రచ్చరచ్చ చేసేస్తున్నారు, అన్నిట్లో వైరల్ అయిపోతున్నారు, అన్ని పనులు ఏంటంటే కొంచెం ఓవర్ బోర్డ్ అని చేస్తున్నారు అనేసి. వీటి మీద మనం రేపు మాట్లాడుకుందాం కానీ బట్ ఈ విషయం మంచో చెడో తెలియదు. బట్ ఇందాక శ్రీనివాస్ గారు కాల్ చేసి అది చెప్పారు, అదెందుకు తెలుసో తెలియకో కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ మనం ఎన్ని మంచి పనులు చేసినా 99 మంచి పనులు చేసినా ఒక్క పని కనుక చెడు మనం చేస్తే అదే మనసులో అంటే మనుషులకి అది గుర్తుండిపోతుంది, అదే ఎందుకు తొందరగా వైరల్ అయిపోతుంది కూడా. గుడ్డా బ్యాడా అది పక్కన పెట్టినా బట్ దాట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీబడి. లెట్ మీ టేక్ దిస్ కాలర్ ఆన్ ఎయిర్, లెట్ సి వాళ్ళు ఏం చెప్పబోతున్నారు. హాయ్ హలో గుడ్ ఈవినింగ్, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు?
1: హలో
0: హలో ఎవరు మాట్లాడుతున్నారు? ఎస్
1: నేను రాజా అండి. ఒక చిన్న రిక్వెస్ట్.
0: ఆహా చెప్పండి, మీ రిక్వెస్ట్ ఏంటండి?
1: జీపీఐ ఈవెంట్ ఉంది మరి సాటర్డే 19.
0: ఓకే, దాని గురించి నేను మనం ఆఫ్ ఎయిర్ మాట్లాడదాము, బికాస్ అది యూజువల్గా ఐ డోంట్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, మా సేల్స్ టీమ్ తీసుకుంటుంది అనమాట. సో మీరు ఎలాగే ఉండండి, ఆఫ్ ఎయిర్ మీకు విషయాలు అందిస్తాను. ఈ లోపల వినిపించేస్తాను శ్రీనివాస్ గారు కోరిన పాట,

ఉంది, కానీ ఇప్పుడు నేను వెళ్తేనే కదా శ్రీనివాస్ గారు వస్తారు, అండ్ ఇప్పుడు వెళ్తేనే కదా మళ్ళీ తిరిగి రేపు కలిసి వస్తాను. సో ఇవాళ షో మాత్రం చక్కగా హాయిగా ఇలా సరదా సరదాగా సాగిపోయింది. తిరిగి మళ్ళీ రేపు కలుద్దాము, సేమ్ టైం డిఫరెంట్ డేట్ 4 to 7 PM. దిస్ ఇస్ కల్పన సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.